ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం శ్రోతలందరికీ శుభోదయం. శక సంవత్సరం 1948, ఆషాఢ మాసం 19వ రోజు, క్రీస్తుశకం 2026 సంవత్సరం, జూలై నెల 10వ తేదీ శుక్రవారం. ఎఫ్ఎం బ్యాండ్లో 100.2 మెగాహెర్ట్స్ పై ఈలటి ప్రసారాలు ప్రారంభం. ఈ కార్యక్రమాలను న్యూస్ ఆన్ ఎయిర్ అనే యాప్పై ప్రపంచవ్యాప్తంగా మీ మొబైల్ ఫోన్లలో వినవచ్చు. సమయం 5:56.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்த பாயிண்ட் 2 FM மனசு நிண்டா సమయం 6 గంటలకు ఆవస్తున్నది. మరికొన్ని క్షణాల్లో హిందీలో 6:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో ఇంతవరకు దేవి కీర్తనలు విన్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇయాల్టి కార్యక్రమాలు ఇప్పటి నుంచి పొద్దుకి 11 గంటేదాకా ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ పుట్ట ప్రసారాల వివరాలు. ఈ పొదిగల్ల ఏడుంబాకు అంబటాళ్ల సంగతులు. ఈ కార్యక్రమంలో తిండితో మనం అధిక బరువును తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట, వ్యవసాయంలో మార్పులు, పర్యావరణం, వ్యవసాయ, చేనేత, శుభ్రత మొదలైన రంగాల్లో విధాన నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి ప్రసంగము, కైత శీర్షికన నూటెంకి రవీందర్ స్వీయ కవితలు మొదలైన అంశాలుంటాయి. ఇక 8 గంటల హిందీలో 8 బాకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 నిమిషాలకు భాస రచనలు కార్యక్రమంలో ప్రముఖ రచయిత భాస్కర భట్ల కృష్ణారావు వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి రొక్కం తుమ్మల దేవారావు కవితా పంక్తులు చదివి వినిపిస్తారు ఎస్ రాజవర్ధన్. ఇక పొద్దుగల 10:00 నుంచి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 13:00 నుంచి హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుంచి వింటారు. పొద్దుమట్టు 5:30 నిమిషాలకు కథిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపటి నుండి చిన్న పులి కథ ప్రసారమవుతుంది. రచన చంద్ర ప్రతాప్ కంతేటి, చెప్తున్నది వరలక్ష్మి. అట్లనే మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి ఐక్యమత్యమే మహాబలం, వర్షించని మేఘం కథలు వింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, చెప్తున్నది ఎం వాణి. ఇక 5:45 నిమిషాలకు శక్తి స్త్రీల కార్యక్రమంలో మగ్గం వర్క్లో అనుభవాలు ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాధం మహేశ్వరితో ముచ్చట ప్రసారమవుతుంది. ఇక పుజ్జమట్టు 6:20 నిమిషాలకు గిరిపదం కార్యక్రమంలో కొమరం భీం జిల్లా సిరిపుర్యు మండలం కోహినూర్ శ్రీరాంగూడ గ్రామానికి చెందిన మిశ్రం కౌసల్యాబాయి బృందం పాడిన గొండి పాటలు, ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన

కుమ్రా పంచమూల బృందం పాడిన గోండి పాటలు ప్రసారమవుతాయి. పొద్దుకి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో లాభదాయకంగా కంజుపిట్టల పెంపకం ఆదిలాబాద్ పశువర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చట, కూరగాయ పంటల్లో జీవన ఎరువుల ప్రాముఖ్యత, ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చట ప్రసారమవుతుంది. పొద్దుకి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 11వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి అమోన్కర్ గురించిన విశేషాలు మొదటి భాగం ప్రసారమవుతాయి. రచన మరియు పఠనం ఎస్ రాజవర్ధన్. 9:45 గీతోంకి బహార్ ఈ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలో పెళ్లి కూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన పాటలు ప్రసారమవుతాయి. ఇది మొదటి భాగము. సమర్పిస్తారు అశోక్ కుమార్ గుప్తా. ఇక 10:00 మన పురాణాలు ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం న్యాక్యంపేట గ్రామానికి చెందిన పోలే అంజన్న బృందం చెప్పిన నల్లపుచ్చమ్మ ఒగ్గు కథ మొదటి భాగం ప్రసారమవుతుంది. వీటితో పాటు పొద్దుగల్ల 8:40 సింగిడి, పొజ్జామట 5:00 మాట చెప్పుండ్రి పాటైనుండ్రి, రాత్రి 8:00 ఉషారు, 10:30 మధురిమ ఈ కార్యక్రమాలలో మీరు తెలుగు సినిమా పాటల్ని వినవచ్చు. సింగిడి, మాట చెప్పుండ్రి పాటైనుండ్రి, ఉషారు ఈ కార్యక్రమాలకు ఫోన్ చేసి కూడా పాటల్ని కోరుకోవచ్చు. ఫోన్ నెంబర్లు 0873223001, మరొక నంబర్ 2950081. ఇవి ఇప్పటినుంచి పొద్దుకి 11:00 ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:45 కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూక్యూడ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత వర్జీనియా పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. క్రీడాకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని గజబౌలిలో స్పోర్ట్స్ డిస్టిక్ యంగ్ఇండియా శారీరక విద్య క్రీడల విశ్వవిద్యాలయం నిన్న ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడల అభివృద్దికి ముందుకు సాగుతామని, క్రీడాకారులకు ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. 2028 డిసెంబర్ నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరిన్ని విజయాలు సాధించాలంటే క్రీడా మౌలిక వసతులు, అకాడమీలు మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

0: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం గ్రామీణ మండలం క్యాంబెల్పేటలో తాగునీటి పైప్లైన్ పనులను ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జల్జీవన్ మిషన్ కింద మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలియజేస్తూ
1: ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. బందర్ మండలంలో కరగ్రహారం పంచాయతీలో క్యాంబెల్పేటలో ఉన్నటువంటి కొత్త కాలనీకి 2.2 కోట్ల రూపాయల సంబంధించినటువంటి పనులకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ట్యాంక్ కి 75 లక్షల రూపాయలతో 90 కిలోలీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాలకు ఇప్పుడు ఎక్కడైతే అవకాశాలు ఉన్నా అన్ని చోట్ల కూడా వాటర్ పంప్ చేయడానికి చర్యలు తీసుకున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం పర్యాటక అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, రిసార్టులు, ఇతర పర్యాటక సౌకర్యాల డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్బంగా పనుల పురోగతిని సమీక్షించి టూరిజం హబ్ తుది డిజైన్లను ఖరారు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆలయాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట కామన్ గుడ్ ఫండ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఆలయాల అభివృద్ది, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్బంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా దేవాలయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మరో 122 దేవాలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. తెలంగాణకు తాడిచెర్ల 2వ బొగ్గుగని కేటాయింపును విమర్శించడం సరికాదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ మెరుగైన బొగ్గుగనులు అందుబాటులో లేకపోవడంతో ఇటీవలి కాలంలో సింగరేణిలో నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడిందని చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గుగని ద్వారా సింగరేణికి సుమారు 45 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు లభిస్తుందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ
2: సింగరేణి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశానికి ఊపిరిగా ఉన్నటువంటి యొక్క బొగ్గుగనిని మనమందరం కూడా చేయూతను అందించాలనేటువంటి దృక్పథంతో నేను ప్రధానమంత్రి గారిని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం భవిష్యత్తులో కూడా రాకూడదన్న ఉద్దేశంతో మోడీ గారు బొగ్గుగనిని తాడిచెర్ల 2 మన సింగరేణి కంపెనీకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ పెంపు 2వ త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తోందని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలను దశల వారీగా గురుకులాలుగా అభివృద్ది చేయడంతో పాటు ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతోందని పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం రుషికొండ ఐటీ హిల్స్లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ రాష్టంలో ఐటీ సంస్థల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం ప్రధాన ఐటీ కేంద్రంగా నగరం ఎదుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొంటూ
3: ఏ కంపెనీలో అయినా సరే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 5-10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఫ్రెషర్స్ ఇద్దరిని కలిపితే ఆ కంపెనీ ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే యువతకి కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ మీద ఇంకా ఆసక్తి చూపుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్ లో అనుభవం ఉంటుంది, వాళ్ళ క్లయింట్స్కి ఏం కావాలో తెలుసు, కాబట్టి 2 కలిపి వాళ్ళు బాగా ఎదగలుగుతారు.

0: ఎప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో ఈ కంపెనీ కూడా పెరుగుతుంది. మారే కాలంతో పాటు మిల్ కూడా మారుతూ ఎదుగుతూ ఉంటే ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి అవుతుంది.
1: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లోని దిగువ ట్రోప ఆవరణలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న వారం రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్గార్డ్, నౌకాదళం, ఇతర సంస్థల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వ్యర్థాలను సేకరించే వారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో దళిత బహుజన రీసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యర్థాలను సేకరించే వారితో ఆయన నిన్న సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా. अथ वार्ताः. प्रधानमन्त्री नरेन्द्रमोदी प्रावोचत् यत् एकविंशतिशताब्द्याः भारतं विकसितभारतं भवितुं संकल्पबद्धं वर्तते. तेनोदीरितं यत् साम्प्रतं भारतं तादृशः देशः यः अधिकविकासे विश्वसिति. विगत द्वादशवर्षेषु स्वस्य तृतीयम् आस्ट्रेलिया भ्रमणं हैट्रिक इति विज्ञापयता तेन प्रतिपादितं यत् एषः प्रवासः भारत आस्ट्रेलिया सम्बद्धानां अपूर्वगमितां सूचयति. अत्रावसरे आस्ट्रेलिया देशस्य प्रधानमन्त्री एंथनी एल्बनीज अपि तत्र उपस्थितः आसीत्. तेन तत्रत्यं जनसमूहं वीक्ष्य एषा सहभागिता दृढतरा इत्युक्तम्. अस्मात् पुरा उभयोः देशयोर्नेतृभ्यां मेलबर्न नगरे तृतीये भारत आस्ट्रेलिया वार्षिक शिखर सम्मेलने भागं गृहीत्वा शिष्टमण्डल स्तरीया द्विपाक्षिकी वार्ता विहिता. हिन्द प्रशांत क्षेत्रे शान्तिं स्थिरतां च स्थापयितुं द्वाभ्यां नेतृभ्यां रक्षा सुरक्षा सहयोग संयुक्त घोषणापत्रे हस्ताक्षरं विहितम्.
3: हमारे मैरिटाइम सिक्योरिटी कोलैबोरेशन रोडमैप से इंडो पैसिफिक में हमारे साझा प्रयासों को नई ताकत मिलेगी. हम शिप बिल्डिंग, शिप रिपेयर और मेंटेनेंस में भी मिलकर आगे बढ़ेंगे. फ्रेंड्स, आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की.
2: वार्ताहरान् संबोधयन् प्रधानमन्त्री न्यगादीत् यत् भारत आस्ट्रेलिया देशाभ्यां परमाणु ऊर्जा क्षेत्रे ऐतिहासिकः सहयोगः साधितः. केन्द्रीय गृहमन्त्री अमितशाहः प्रत्यपादयत् यत् एकः सुरक्षितः समृद्धश्च सीमाप्रान्तः अथ जागृतः समाजः सम्भूय एव देशं सुरक्षितं विधातुं शक्नुवन्ति. गृहमन्त्रिणा ह्यः नवदेहल्याम् आरक्षक अधीक्षकाणां सम्मेलने सम्भाषणं कुर्वता प्रतिपादितं यत् वैब्रेंट विलेजेस् इत्यस्य क्रान्तिकारी उपक्रमस्य अन्तर्गतं सीमाप्रान्तेभ्यः पलायनं

0: पाकर्तुं प्रत्यग्रवृत्त्यवसराणां क्रियान्वयनं विधीयते। श्रीशाहः सविशेषं प्रावोचत् यत् प्रधानमन्त्रिणः नरेन्द्रमोदिनः कुशलनेतृत्वे केन्द्रप्रशासनेन सीमावर्ती अवसंरचनासु वैज्ञानिकरीत्या 400% यावत् अभूतपूर्वो विकासो विहितः। देशे द्रुतगत्या प्रवर्धमानस्य सहायक प्रजनन प्रौद्योगिकी क्षेत्रस्य विविधासु अनियमिततासु वर्धमानां चिन्तां वीक्ष्य राष्ट्रिय महिला आयोगेन एका उच्चस्तरीया विशेषज्ञ समितिः निर्मिता। अत्रावधेयं यत् इयं समितिः महिलानां प्रजननाधिकाराणां प्रतिष्ठायाः सुरक्षायाश्च संरक्षणं करोति। तत्रैव आईवीएफ चिकित्सालयानां एआरटी केन्द्राणाम् अथ युग्मकोशानां नियन्त्रकतन्त्राणां प्रासंगिकविधानां च व्यापकं पुनरीक्षणं विधास्यति। संयुक्तराज्यामेरिका बुशहर परमाणु ऊर्जा संयंत्र पार्श्वे वैमानिक आक्रमणं कृतवानिति ईरानेन आरोपितम्। ईरानस्य प्रशासनिक वार्ता संस्थया संसूचितं यत् एतत् आक्रमणं अमेरिका देशस्य सेनाद्वारा स्व आक्रमणानि समापनस्य होरानन्तरमेव जातम्। इतः प्राग् अमेरिका देशेन ईरान देशस्य उपरि नूतनानि वायु आक्रमणानि कृतानि। यदा तु तेहरान देशः पश्चिमेशियायाम् अमेरिका सम्बद्ध देशान् लक्ष्यीकृत्य प्रक्षेपास्त्र प्रहारैः प्रत्युत्तरं दत्तवान्। ईरान देशस्य स्वास्थ्य मन्त्रालयः अवोचत् यत् अमेरिका देशेन कृतेषु दिनद्वयाक्रमणेषु न्यूनातिन्यूनं 14 जनाः मृताः। पादकन्दुक क्रीडायाम् अमेरिका देशस्य बोस्टन नगरे आयोजिते प्रथमे प्रागुपान्त्यचरणस्य द्वन्द्वे फ्रांस दलं मैरिको दलं पराभूय उपान्त्यचक्रे प्रविष्टवत्। इति वार्ताः।
1: ఆకాశవాణి యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదికను వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ బి రమేష్.
2: యాదాద్రి భువనగిరి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు రికార్డు స్థాయిలో విజయవంతంగా ముగిశాయని అదనపు కలెక్టర్ కె వెంకరెడ్డి తెలిపారు. 4.50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను అధికారులు 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ లో నిర్వహించిన ఏక్ ఫెడ్ మాకేనామ్ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రకృతి సంరక్షణకు ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎయిమ్స్ లో కొనసాగుతున్న అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్బంగా భువనగిరిలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ ఆకాంక్ష యాదవ్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్ నిర్మించుకోవాలని సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై జరిగిన సమావేశంలో రాష్ట సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెన్హర్ మహేష్ దత్ ఎక్కవ్ పాల్గొన్నారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో గుర్తించిన ప్రజల సమస్యలు ఫిర్యాదులు అధికారులు యుద్ద ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. భువనగిరి కిల్లాపై 65 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రోప్ వే పనులు రాష్ట పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి అక్టోబర్ నాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు. కొలనుపాక సోమేశ్వరాలయాన్ని స్మార్ట్ టెంపుల్గా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. బీబీనగర్ ఎయిమ్స్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు స్థానిక యువతకే కేటాయించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన దిశా సమాపేశంలో పాల్గొన్న ఆయన గట్కేసర్ వంగపల్లి ఎంఎంటీఎస్ పనులను 2027 నాటికి పూర్తి చేయాలన్నారు. జాతీయ రహదారులపై బ్రిడ్జులు సర్వీస్ రోడ్ల నిర్మాణం వేగవంతం చేసి ప్రమాదాలు నివారించాలని అధికారులకు సూచించారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుపై బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లాలో జరిగిన బీజేపీ శిక్షణా శిబిరంలో మాట్లాడుతూ మూసీ నది శుభ్రతకు తాము వ్యతిరేకం కాదని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాజెక్టు ఏటీఎంలా వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని ఎలాంటి దళారుల ప్రమేయం లేకుండా నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క తెలిపారు. జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్టంలో 1.15 కోట్ల కుటుంబాలకు త్వరలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం వర్తింపజేస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల నుంచి అట్టడుగు వర్గాలు మైనార్టీల ఓట్లు తొలగించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ ఆరోపించారు. యాదగిరిగుట్టలో జరిగిన టీపీసీసీ బీఎల్ఏల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి అర్హుడైన ఓటర్

0: పేరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్ కార్యకర్తలు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆలేరులో నిర్వహించిన ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ సమాపేశంలో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభించాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్త విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలు పండుగ వాతావరణంలో పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికి ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి వారిని కోటీశ్వరులను చేయటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఆలేరులో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తూ మహిళల సాధికారతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 227 అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 18.74 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తుంది. 2026-27 MGNREGS పథకం కింద ఈ నిధులు విడుదలయ్యాయని పనుల పర్యవేక్షణ బాధ్యతలు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అప్పగించినట్టుగా అధికారులు తెలిపారు. అనేక త్యాగాలు సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్టం సిద్ధించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన రాష్ట అవతరణ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. వివిధ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో యాదాద్రి జిల్లాను రాష్టంలోనే అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు పంట మార్పిడి వైపు మొగ్గు చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. కలెక్టరేట్ లో నిర్వహించిన వ్యవసాయ ఉద్యాన శాఖ అధికారుల సమాపేశంలో మాట్లాడుతూ జిల్లాలో కంది సాగు విస్తీర్ణం పెంచడంతో పాటు వరిలో సన్న రకాలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించారన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు ఎస్పీ వినోద్ కుమార్ కు సంస్థాగత అత్యున్నత రక్తదాత ప్రేరేపిత పురస్కారం లభించింది. సమాజంలో రక్తదానంపై విస్తృత అవగాహన కల్పిస్తూ ఎంతో మందిని రక్తదానంపై ప్రోత్సహించినందుకు ఈ అవార్డుకి ఎంపికయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవో భవానీశంకర్ పదవీ కాలాన్ని రాష్ట ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది.
1: యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ బి రమేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ది చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు. ఆస్టేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్టేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్టేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: जब साल 2014 में ऑस्ट्रेलिया आया था तो 28 साल के बाद भारत का कोई पीएम यहां पहुंचा था. तब मैंने कहा था कि अब आपको 28 साल इंतजार नहीं करना पड़ेगा. पिछले 12 वर्षों में मैं तीसरी बार यहां आया हूं, यानी इस बार हैट्रिक लगी है. ये दिखाता है कि भारत और ऑस्ट्रेलिया के रिश्ते किस ऊंचाई पर है.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని గురించి ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు.

0: रहा, भारत अब स्पेस में अपना गगनयान भेजने की तैयारी कर रहा है, भारत अब अपना स्पेस स्टेशन बनाने के लक्ष्य पर चल रहा है।
1: నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 2100 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 2300,000 మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ప్రతి ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నిరంతర ఆవిష్కరణలను నడపడానికి ఇంజనీరింగ్, పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ప్రొడక్ట్ డిజైన్, డేటా సైన్స్లను ఒకచోటకు చేర్చి ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారి ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటన పూర్తి చేసిన తర్వాత ఆయన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమాపేశానికి హాజరవ్వడానికి, అలాగే యూరోపియన్ యూనియన్ బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ సందర్శిస్తారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రసెల్స్ దేశాల్లో 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యుడు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహనలో కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే E85 ఇంధనాన్ని కేవలం ఈ ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజన్ దెబ్బతింటుందని, వాహన పనితీరు తగ్గుతుందని వస్తున్న ఆందోళనలను త్రోసిపుచ్చుతూ ప్రభుత్వ బయోఫ్యూయల్ విధానాన్ని ఆయన సమర్థించారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలోకి మారడం చాలా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గాంధీనగర్లో 3 రోజుల పాటు జరిగేటువంటి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ షో ప్రవాస్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, శిలాజ ఇంధనాలపై ఆధారపడడం వల్ల భారీ ఆర్థిక, పర్యావరణ నష్టాలు వాటిల్లుతున్నాయన్నారు. అందువల్ల రోడ్డు రవాణాదారులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో

0: ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా మూడవసారి ప్రపంచకప్ సెమీఫైనల్ కు చేరుకుంది. ఇక ఈరోజు రాత్రి జరగనున్న రెండవ క్వార్టర్ ఫైనల్స్ లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లలో నార్వే జట్టు ఇంగ్లాండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా బ్రిస్టల్లో రాత్రి జరిగిన 4వ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్ లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్ లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్ లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

అంబటాళ్ళ సంగతులు. సమయం సరిగ్గా 7:15 దాటి 35 సెకండ్లు. మీ లక్ష్యాల వైపు మిమ్మల్ని నడిపించేందుకు, మీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ప్రారంభమవుతుంది మీ ప్రియమైన ఈ కార్యక్రమం అంబటాళ్ళ సంగతులు. మరి మీ ఈ రోజంతా విజయవంతంగా సాగిపోవడానికి వినండి అంబటాళ్ళ సంగతులు కార్యక్రమం. ఇయ్యలటి కార్యక్రమంలో తిండితో మనం అధిక బరువును తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట. వ్యవసాయంలో మార్పులు, పర్యావరణం, వ్యవసాయం, చేనేత, శుభ్రత మొదలైన రంగాల్లో విధాన నిపుణులు డాక్టర్ దొంతి నరసింహారెడ్డి ప్రసంగము, కైత నోటెంకి రవీందర్ సీయ కవితలు మొదలైన అంశాలుంటాయి.

తెలుగు పంచాంగం ప్రకారం ఈరోజు స్వస్తి స్త్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, దశమి, భరణి నక్షత్రం. ఇలా పొద్దుగల 5:50 పొద్దు పొడిసింది. పొజ్జమట్టు 6:50 పొద్దు మునుగుతుంది. వాతావరణం ఈరోజంతా ఆకాశం మేఘావృతమవుతుంది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలిలో తేమ 74% నమోదు కావచ్చు. రాగల 24 గంటల్లో గరిష్టంగా 33 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 27 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది.

0: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా వింటున్నారు అంబటర్ల సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు యువసం సలహా.
1: నా పేరు డాక్టర్ దండు మోహన్ దాస్. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. పత్తిని సాగు చేసినప్పుడు ఎరువుల విషయానికి వస్తే సాధారణ రకాలు, అదే మనకు సూటి రకాలకు ఎకరాకి 36 కిలోల ఈ నత్రజని, తర్వాత 18 కిలోల భాస్వరం, 18 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు మనం వేసుకోవాలి. అయితే హైబ్రిడ్ రకాలకైతే ఒక ఎకరానికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, తర్వాత ఈ 24 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకున్నట్లయితే మనకు దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే సూటి రకాలకు ఎకరానికి 50 కిలోల డిఏపి లేకుంటే 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ విత్తేటప్పుడు మనం వేసుకోవాలి. అయితే పైపాటుగా అంటే విత్తన 30, 60, 90 రోజుల్లో ఈ 25 కిలోల యూరియా, తర్వాత 10 కిలోల మ్యూటా పొటాష్, తర్వాత 3 సార్లు మనం మొక్కకు అందించాల్సి ఉంటుంది, అది 30, 60, 90 రోజుల్లో. అయితే హైబ్రిడ్ రకాలకైతే మనకు ఎకరానికి 50 కిలోల డిఏపి, ఇది లేకుంటే 150 కిలోల ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సుమారు 3 బ్యాగులు విత్తే ముందే మనం వేసుకోవాలి. అయితే పైపాటుగా అంటే విత్తిన 20, 40, 60, 90 రోజుల్లో మనకు 25 కిలోల యూరియా, దీంతో పాటు ఈ 10 కిలోల మ్యూటా పొటాష్ 4 సార్లు మొక్కకు అందించినట్లయితే మొక్క ఏపగా పెరిగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది.
0: పత్తి పంట సాగులో ఎరువుల యాజమాన్యం. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ చెప్పిన వ్యవసాయ సలహా అది.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: చరిత్రలో ఈరోజు ఈరోజుకున్న ప్రత్యేకతను గమనించినట్లయితే ఈరోజు ప్రముఖ సాహితీవేత్త కేతు విశ్వనాథ రెడ్డి, ప్రముఖ జయంతి, ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు గారి పుట్టినరోజు, ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సునీల్ గవస్కర్ పుట్టినరోజు ఈరోజు. ప్రముఖ సాహితీవేత్త కేతు విశ్వనాథ రెడ్డి జయంతి ఈరోజు. ఈయన

0: ఆధునిక తెలుగు సాహిత్యంలో ప్రముఖ కథా రచయిత, నవలా రచయిత మరియు విమర్శకులు. 1939 జూలై 10వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో జన్మించారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత తెలుగు అధ్యాపకుడిగా పనిచేశారు. ఉపాధ్యాయుడిగా ఉన్నప్పటికీ సాహిత్యంపై ఉన్న ఆసక్తితో అనేక కథలు, నవలలు, వ్యాసాలు రచించారు. ఆయన రచనల్లో రాయలసీమ ప్రాంత ప్రజల జీవన విధానం, రైతుల కష్టాలు, పేదరికం, సామాజిక అసమానతలు, మానవ సంబంధాలు, ప్రకృతి మనిషి మధ్య ఉన్న అనుబంధం ప్రధానంగా కనిపిస్తాయి. సరళమైన భాష, సహజమైన శైలి, వాస్తవిక చిత్రణ ఆయన రచనల ప్రత్యేకత. పాఠకుల్ని ఆలోచింపజేసే విధంగా కథలు రాయడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలుగు సాహిత్య అభివృద్ధికి చేసిన విశేష కృషికి ఆయన అనేక సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో ఆయన ఒక విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. కేతు విశ్వనాథ రెడ్డి రచనలు నేటికి విద్యార్థులు, పరిశోధకులు, సాహిత్య అభిమానుల్ని ఆకట్టుకుంటూ తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచాయి.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బొర్రద పుల్లా
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటేళ్ల సంగతులు కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు తిండితో మనం.
3: ప్రస్తుతం తరచుగా వింటున్న పదం ఊబకాయం, స్థూలకాయం. మరి ఇలాంటి ఈ స్థూలకాయాన్ని తగ్గించడానికి ఏ రకమైన ఆహార నియమాలున్నాయి, ఏ రకంగా ఆ నియమాల్ని పాటించాలి అనే దాని గురించి తెలియజేసేందుకు మనతో ఇప్పుడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ప్రియా సుగంధి గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం ప్రియా సుగంధి గారు.
4: నమస్కారం అండి.
3: ఆహార నియమాల గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు ఈ బరువు, అధిక బరువు, ఊబకాయం, స్థూలకాయం ఇట్లా అంటూ ఉంటాం కదా, ఇవన్నీ ఒకే కోవకి చెందినవా, ఇందులో ఏమైనా తేడాలున్నాయా?
4: బరువు అనేది కామన్ గా చూస్తే రెండు రకాలున్నాయి. అంటే అధిక బరువు, కామన్ వర్డ్స్ మనం వాడేస్తున్నాం గానీ వీటి ఎగ్జాక్ట్ డెఫినేషన్ కనుక చూస్తే అధిక బరువు అనేది ఒక వర్డ్, ఇంకా ఊబకాయం అనేది ఒకటి. ఊబకాయం లేదా స్థూలకాయం ఈ రెండు ఒకే కోవకి చెందుతాయి. అధిక బరువు అనేది ఇంకొక కోవకు చెందేది. అయితే అధిక బరువు అనేది మన సాధారణ ఐడియల్ బాడీ వెయిట్, అంటే మనకి ఉండవలసిన బరువు కన్నా 10% ఎక్కువగా ఉంటే గనక అధిక బరువు అని అంటారు. అదే ఊబకాయం అంటే గనక మనకు ఉండవలసిన బరువు కన్నా 20% ఎక్కువగా ఉంటే గనక దాన్ని ఊబకాయం అని అంటారు, లేదా ఒబేసిటీ అని అంటారు. అదేమో ఓవర్ వెయిట్, ఇది ఒబేసిటీ. అయితే ఈ రెండు, ఒబేసిటీ అంటే ఇంకా బరువు పెరుగుతూ వెళ్ళిపోతున్నారు, అదేవిధంగా క్రొవ్వు ఎక్కువగా చేరుతుందని అర్థం. అధిక బరువులో అప్పుడే స్టార్ట్ అయింది, బరువు పెరుగుతున్నారు, అది ఈజీగా తొందరగా తగ్గించుకోవచ్చు. అయితే ఈ రెండు వెయిట్స్ 10-20%, ఉదాహరణ ఏంటంటే ఒక 150 సెంటీమీటర్స్ ఉన్న వ్యక్తికి 50 కేజీలు అనేది ఐడియల్ బాడీ వెయిట్, అంటే ఉండవలసిన బరువు. ఆ బరువు కన్నా 10% ఎక్కువగా ఉంటే గనక దాన్ని అధిక బరువు అంటారు. అదే 20% ఎక్కువగా ఉంటే గనక దాన్ని ఒబేసిటీ లేదా ఊబకాయం అని అంటారు.
3: అయితే ఇప్పుడు ఈ స్థూలకాయం, ఊబకాయం వీటికి సంబంధించి వివరణ ఇచ్చారు కదా, ఈ శరీర ఆకృతి గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ శరీర ఆకృతిలో విభిన్నంగా ఉంటది ఒక్కొక్కరి ఆకృతి ఒక్కొక్క రకంగా, మరి ఇది వర్గీకరణకు సంబంధించిన అంశమా, ఎట్లా దీని గురించి వివరిస్తారా?
4: శరీర ఆకృతులు అనేవి డిఫరెంట్ గా మనం చూస్తూ ఉంటాము. పురుషుల్లో చూస్తే వేరే విధంగా ఉంటారు, అలాగే స్త్రీల్లో చూస్తే వేరే విధంగా ఉంటారు. కంట్రీస్, దేశాల్లో కూడా చూస్తుంటే మన దేశపు సాధారణ ఎత్తు, అదే ఫారెన్ కంట్రీస్ లో చూస్తే వాళ్ళ ఎత్తు కన్నా డిఫరెంట్ ఉంటుందన్నమాట. అలాగా ప్రదేశాల రీత్యా లేదా శరీరాకృతి కూడా వేరేగా మారుతూ ఉంటుంది. మన దేశంలో ఈ యొక్క శరీర ఆకృతి జనరల్ గా వర్గీకరణ అంతా సేమ్ ఉంటుంది. ఇది 3 రకాలుగా ఉంటుంది. మామూలుగా వెయిట్ ఉన్న వాళ్ళు, అంటే బరువు ఎక్కువగా ఉండరు, తక్కువగా ఉండరు, కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ ఉంటారు, వాళ్ళని నార్మల్ బాడీ వెయిట్ అని చెప్పేసి అంటాము, సాధారణ బరువు.

0: ఉన్నవారు. అయితే రెండవది ఆండ్రాయిడ్ ఒబేసిటీ అంటారు. అంటే కరెక్ట్ గా ఆండ్రాయిడ్ అంటే ఇది యాపిల్ షేప్ ఉంటుంది అన్నమాట. యాపిల్ షేప్ అంటే యాపిల్ ఎట్లా ఉంటుంది, చుట్టూ గుండ్రంగా ఉండి ఆ మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. మనం గనక చూస్తే ఆ మధ్యలో ఉబ్బెత్తుగా ఉన్నదంటే అది మామూలుగా జనరల్ గా చూస్తుంటాము పురుషుల్లో పొట్ట దగ్గర ఎక్కువగా ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఆండ్రాయిడ్, ముఖ్యంగా పురుషుల్లో ఉండే ఆకృతి ఆండ్రాయిడ్ ఒబేసిటీ అంటారు. అంటే ఒబేసిటీ వచ్చిన తర్వాత చెప్తున్నా. తర్వాత గైనాయిడ్ ఒబేసిటీ అని ఇంకోటి ఉన్నది, అది పియర్ షేప్ లో ఉంటుంది. పియర్స్ ఎట్లా ఉంటుందో ఆ షేప్ లాగా, అంటే పైన ఏమో సన్నగా ఉంటుంది. పియర్ ఫ్రూట్ చూస్తే గనక మీరు ఆ పియర్ పైన సన్నగా ఉండి కిందకు వచ్చేసరికి లావుగా ఉంటుంది. అది సాధారణంగా మనం స్త్రీలలో గమనిస్తూ ఉంటాము. సో వాళ్ళు కూడా ఒబేస్ అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కణాలు, క్రొవ్వుని నిల్వ చేసుకునే కణాలు ఆ ప్లేసెస్ లో ఎక్కువగా ఉండడం వలన ఆ విధంగా వాళ్ళకి, పురుషులకి పొట్ట భాగంలోనూ స్త్రీలలో థైస్ పిరుదుల భాగంలో ఎక్కువగా క్రొవ్వు జమ అయిపోతూ ఉంటుంది అన్నమాట. వీటి వలన దీని నార్మల్ వర్గీకరణ ఈ మూడు రకాలు మనం చూస్తూ ఉంటాము ఎవరిదైనా సరే.
1: అయితే ఇప్పుడు ఈ బరువు అనేది ఇప్పుడు ఒక సమస్య, అంటే సమస్య అని చెప్పొచ్చు. అయితే ఈ బరువును తగ్గించడం కోసం ఎవరికి వారు బయటకు వెళ్లే పని లేకుండా తమకు తాముగా బరువును తగ్గించుకోవడానికి ఏమైనా నియమాలు ఉన్నాయా, ఉంటే ఆ నియమాల గురించి చెప్తారు.
0: బరువు తగ్గించుకోవడం అనేది ఫస్ట్ మన సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మనం ఏ విధంగా తింటున్నాము అనేది తప్పకుండా మనకి ధ్యాస ఉండాలి అన్నమాట. ఒక రోజు ఎక్కువ తిన్నాము అని అంటే తర్వాత మనం ఎలాగూ మెయింటైన్ చేస్తున్నాము అనేది చాలా ముఖ్యమైనది. అన్నిటికన్నా ముఖ్యంగా బరువు తగ్గాలి, నేను బరువు లేను, బరువు ఉన్నాను అని చెప్పేసి ఆలోచన ఉండాలి. ఒక పర్సన్ కి మనం చెప్తున్నామంటే ఆ బరువు ఉన్నారు అంటే వాళ్ళు ఒప్పుకోరు. కొంతమంది ఆ బరువు ఉన్నాము, ఎక్కువగా ఉన్నాము అని చెప్పి ఆలోచన ఉన్నప్పుడే మనం బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచనే లేనప్పుడు, లేదు నేను అంత బాగున్నాను అనే ఆలోచన ఉన్నప్పుడు ఎప్పటికీ తగ్గలేము. సో ఆ విధంగా బరువు ఎక్కువగా ఉండటం వల్ల వేరే అనారోగ్యాలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇంట్లో మామూలుగా మనం చెక్ చేసుకుంటే గనక ఈ బరువు, ఫస్ట్ మనకి వెయింగ్ స్కేల్ ఉంటే మంచిది. ఆ వెయింగ్ స్కేల్ బరువు తూచే యంత్రంలో చూసుకున్నప్పుడు మనకి వెయిట్ ని ఒక రొటీన్ గా చూసుకోవాలనే ఆశ ఆతృత కలుగుతుంది. దాని వల్ల మనం బరువు తప్పకుండా తగ్గుతాం. అయితే ఆ వెయింగ్ స్కేల్ ఉండడం వల్ల మన బరువు ఎంత, ఏంటి, ఎంత ఉండాలి అని తెలుస్తుంది. ఎంత ఉండాలి అని మనకి ఎలా తెలుస్తుంది, ఒకటి బిఎంఐ, బాడీ మాస్ ఇండెక్స్ అని ఉంటుంది. ఈ సూత్రం కనుక మనం మీరు గుర్తుంచుకుంటే అది తప్పకుండా జీవితాంతం మనం బరువుని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. బాడీ మాస్ ఇండెక్స్ లో ఏంటి అని అంటే దాన్ని చెప్తుంది, అది సూచిస్తుంది అన్నమాట మన బాడీ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి. అయితే బరువు కేజీస్ లో బరువు తీసుకోవాలి, డివైడెడ్ బై హైట్ హోల్ స్క్వేర్, అంటే మీటర్స్ లో తీసుకోవాలన్నమాట. మీటర్స్ హోల్ స్క్వేర్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే 80 కేజీల బరువు ఉన్నారు అనుకుందాము ఒక పర్సన్. అయితే 80 కేజీలు డివైడెడ్ బై అతని హైట్ 160 సెంటీమీటర్స్ అనుకుందాం. అయితే ఇక్కడ మీటర్స్ లో తీసుకోవాలి కనుక ఒక పాయింట్ ముందుకు వస్తే 1.6 × 1.6 అన్నమాట. సో 1.6 ఇన్ మీటర్స్ హోల్ స్క్వేర్ అనుకున్నాం కనుక 1.6 × 1.6 అని వస్తుంది. సో దాన్ని మనం క్యాల్కులేట్ చేసినప్పుడు వచ్చిన సంఖ్యనే మనం బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఈ బాడీ మాస్ ఇండెక్స్ ఏంటి అని అంటే దాన్ని తీసుకుని వెళ్లి మనం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పట్టి ప్రకారము మనం చెక్ చేసుకుంటే గనక మనం నార్మల్ కి వచ్చామా, లేదా అండర్ వెయిటా, లేకపోతే ఓవర్ వెయిటా, లేదా ఒబేసా, స్థూలకాయమా, లేదా ఊబకాయమా, ఇంకా అధిక బరువా అని తప్పకుండా తెలుస్తుంది.
1: అయితే ఇప్పుడు ఈ స్థూలకాయానికి ముఖ్యమైన కారణాలు ఏమున్నాయో చెప్తారా?
0: ముఖ్యమైన కారణాలు అంటే ముఖ్యంగా బాగా తినడం అన్నమాట, అదైతే తప్పకుండా ఉన్నది. కొంతమంది హార్మోన్స్ ప్రభావం వల్ల అని అంటూ ఉంటున్నారు, అది కూడా ఒక కారణమే. కానీ ముఖ్యంగా అయితే ఎక్కువగా తినడం వల్ల, రాంగ్ డైట్ తీసుకోవడం వల్ల, అంటే బింజ్ ఈటింగ్ అన్నమాట, ఏది పడితే అది తినడం, ఎప్పుడు పడితే అది తినడము, ఒక కంట్రోల్ లేకపోవడము, బిట్వీన్ మీల్స్ కూడా తినడం, లేదా ఒక్కొక్కళ్ళు కొంచెం టైం పాస్ కోసము వేరుశెనగలు ఇట్లా నోట్లో ఒక్కొక్కటి వేసుకోవడము, ఆ చిన్న చిన్నవే అనుకుంటాం కానీ చిన్న వాటితో కూడా మనకి బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఫస్ట్ ఎక్కువగా తినడం వల్ల ఈ బరువు పెరుగుతూ ఉంటుంది. అదే కాకుండా ఏమైనా అనారోగ్యంగా, లైక్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంటాయి, అసమతుల్యతకు గురి అవుతూ ఉంటుంటాయి ఈ రోజుల్లో. సరిగా ఫుడ్ మెయింటైన్ చేయకపోవడం వల్ల, మంచి డైట్ తినకపోవడం వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉన్నాయి పీసీఓడి ప్రాబ్లమ్స్ అని, థైరాయిడ్

0: ప్రాబ్లమ్స్ అని. వీటి వలన కొంతమందికి బరువు పెరుగుతుంది, కొంతమందికి తగ్గుతుంది. సో వాటి వలన కూడా బరువు పెరుగుతుంది. ఇంకా వాళ్ళ వంశ పారంపర్యంగా ఏమైనా వ్యాధులు ఉంటాయి కదా కూడా, అంటే అదే విధంగా కూడా అప్పుడు కూడా పెరుగుతుంది. అలాగే బాగా స్ట్రెస్ అయిపోతా ఉంటారు. కొంతమంది స్ట్రెస్ అయితే ఏమవుతుందంటే ఎక్కువగా తినేస్తా ఉంటున్నారు, కొంతమంది అసలు తినరు. సో యాంగ్జైటీ, బాగా డిప్రెషన్ కి లోనైపోయి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ బాధల్లో కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది అసలు తినరు అన్నమాట. అసలు తిన్న వాళ్ళేమో అండర్ నరిష్డ్ అయిపోతారు. బాగా తింటున్న వాళ్ళు అది అనుకోకుండా అలాగా తింటూ ఉంటారు అన్నమాట. అది అనుకోకుండా అలా తింటున్నప్పుడు ఎక్కువగా ఓవర్ వెయిట్ అవుతుంటారు. సో ఇవి ముఖ్య కారణాలు.
1: అయితే ఇప్పుడు ఈ స్థూలకాయం గాని అధిక బరువు గాని ముఖ్యమైన కారణాలు ఏమనే దాని గురించి చెప్పారు. మరి ఈ స్థూలకాయాన్ని తగ్గించుకోవాలంటే ఎట్లాంటి ఆహార నియమాలు పాటించాలి, ఆ వివరాలు చెప్తారా?
0: అందరికి ఫస్ట్ తెలిసింది ఏంటంటే వెయిట్ తగ్గాలి అంటే ఆయిలీ ఫుడ్స్ మానేయాలి అని చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ముసలి వాళ్ళ వరకు అదే చెప్తూ ఉంటారు. కానీ అది ఒకటి తప్పకుండా తగ్గించాలి లేదా తీసివేయాలి. ముఖ్యంగా ఏంటంటే మన క్యాలరీస్ ని, అంటే మన శక్తిని మనం కౌంట్ చేసుకుంటూ ఉండాలి. మన క్యాలరీస్ ని కౌంట్ చేసుకుంటాలి. మనం ధాన్యాలు తీసుకుంటున్నామా లేదా ఎక్కువ ఫైబర్ ఫుడ్ ఉన్న ఆహారం తీసుకుంటున్నామా, ఏ విధమైన ఆహారం తీసుకుంటున్నామో అనేది ఇంపార్టెంట్. ఉదాహరణకి మనం ఏమైనా ఆహార పదార్థాలు లైక్ వీట్ అంటే రైస్ తినడం మనకి బాగా అలవాటు. రైస్ మానేస్తే గనక మంచిగా నార్మల్ గా అయిపోతుంది అని స్టార్ట్ చేస్తుంటారు. రైస్ మానే టైంకి మీరు మాని మరలా స్టార్ట్ చేసినప్పుడు మరలా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాగని చెప్పేసి రైస్ పూర్తిగా అదే ఎక్కువగా తినమని చెప్పి కాదు, కానీ ఒక మెజర్మెంట్ ఉంటుందన్నమాట. ఆ మెజర్మెంట్ ఇప్పుడు మీరు తినే కన్నా నెమ్మదిగా స్టార్ట్ చేయండి. తినే కన్నా ఈ రోజు తింటున్నారు, ఆ రోజు తినేదానికన్నా కనీసం ఒక మూడు ముద్దలైన తక్కువ తినటం స్టార్ట్ చేస్తే గనక తప్పకుండా మీరే ఆ డైట్ ని కంట్రోల్ చేసుకోగలరు. ఎక్కువగా ఉండే షుగర్స్ అంటే పంచదార ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు లైక్ స్వీట్స్ గాని లేదా జ్యూసెస్ గాని, జ్యూస్ బదులు ఒక ఫుల్ ఫ్రూట్ తినండి. ఆ ఫ్రూట్ కూడా తీయనివే ఎన్నుకుంటా ఉంటారు ఈ బరువుగా ఉండే వాళ్ళు. ఒకటి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీళ్ళు ఏంటంటే తీపిగా ఉన్న ఆ యొక్క ఫ్రూట్స్ ఫలాలనే ఎన్నుకుంటుంటారు, సపోటా. వాటి వల్ల ఏంటంటే ఎక్కువగా స్వీట్ ఉండటం వల్ల వాటి వల్ల కూడా బరువు పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కనుక ఎక్కువ ఫైబర్ గా ఉండి సిట్రస్ ఫ్రూట్స్ అంటే కొంచెం పుల్లగా ఉండే ఆ యొక్క పండ్లను తీసుకుంటే గనక మంచిది. ఇంకొకటి పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేవి ఉండాలి మన ఆహార పదార్థాలు. పీచు పదార్థము అని అంటే ఆకుకూరలు ఉంటాయి, కూరగాయలు ఉంటాయి వాటిల్లో. అలాగే వాటిలో ఏంటంటే ఎక్కువ పీచు పదార్థమే కాకుండా వాటికి మంచి డైటరీ ఫైబర్ కూడా ఉంటుంది. అంటే సాల్యుబుల్ అయ్యే ఫైబర్ ఉంటుంది, సాల్యుబుల్ అవ్వకుండా లోపల ఉన్న డైజెస్ట్ అవ్వని దాన్ని బయటికి ఈజీగా గెంటేసి విధంగా ఉండే పీచు పదార్థం కూడా ఉంటుంది. దానివల్ల మలబద్ధకం పోతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. వాటి వల్ల ఏంటంటే బరువు తగ్గడమే కాకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నమాట. షుగర్ ఫుడ్స్ తీసుకోకూడదు, అదే విధంగా ఆయిలీ ఫుడ్స్ తగ్గించుకోవాలి. వేపుళ్ళు ఇంకా ఈ స్నాక్స్ బంగాళాదుంప చిప్స్ గాని ఇంకా ఈ బజ్జీలు గాని వడలు గారెలు ఇవన్నిటిని పూరీలు ఇవన్నిటిని తగ్గించుకోవడం అంటే పూర్తిగా ఆపేస్తే మంచిది. తర్వాత ఎప్పుడైనా ఒక రెండు మూడు నెలలకి ఒక్కసారి మీకు తినాలనిపిస్తే అప్పుడు తినడానికి ట్రై చేయొచ్చు. కానీ ఫస్ట్ ఒక నెలకి 5 కిలోస్ అట్లాగా తగ్గడానికి మీరు టార్గెట్ పెట్టుకుంటే గనక, రోజు వెయిట్ చెక్ చేసుకుంటూ ఒక పుస్తకం మెయింటైన్ చేసుకుని రాసుకుంటే గనక తప్పకుండా మనకు కావాల్సిన బరువుని మనం అచీవ్ చేసుకుంటాం అన్నమాట. వీటితో పాటు వ్యాయామం తప్పకుండా చేయడం అనేది ముఖ్యమైనది.
1: చాలా సంతోషం ప్రియా సుగంధి గారు. ముఖ్యంగా ఈ స్థూలకాయం ఊబకాయం కారణాలని చెబుతూనే ఈ స్థూలకాయాన్ని తగ్గించుకోవడం కోసం ఏ రకమైన ఆహార నియమాలు పాటించాలనే దాని గురించి సవివరంగా తెలియజేశారు. సరే, ఎవరో చెప్పారు మనం పాటిద్దామనకుండా, ఎవరికి వారు స్వీయ నియంత్రణ ద్వారా ఈ నియమాలను పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని, ముఖ్యంగా ఈ స్థూలకాయ సమస్య బారిన పడకుండా తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని, చక్కని విషయాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: తిండితో మనం ఈ శీర్షికన అధిక బరువును తగ్గించుకోవడానికి తీసుకోవలసిన ఆహార జాగ్రత్తలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ జి ప్రియా సుగంధితో ముచ్చట విన్నారు. ముచ్చట పెట్టారు కేలినిన్. శ్రోతలు, ఈ మీరు ఈ ముచ్చటను మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కు వెళ్ళి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా

0: చిరాగ్గా ఉంటుంది మేడం.
1: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
2: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
3: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు అంబటల్ల సంగతులు కార్యక్రమం. ఆధునిక వ్యవసాయంలో చీడపీడల నివారణలో పురుగు మందులు ఒక అనివార్య భాగమైపోయాయి. అయితే అవి కేవలం చీడపీడల నివారణకు కాకుండా ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పర్యావరణం, మానవాళిపై దుష్ప్రభావాల్ని చూపుతున్నాయి. ఇలాంటి అంబటల్ల సంగతులు కార్యక్రమంలో విందాం మనం. వ్యవసాయంలో మార్పులు, పర్యావరణం, వ్యవసాయం మరియు చేనేత శుభ్రత మొదలైన రంగాల్లో విధాన నిపుణులు డాక్టర్ దుంతి నరసింహారెడ్డి ప్రసంగం.
5: వ్యవసాయంలో చాలా మార్పులు వస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా. మనకు కూడా ఆ మార్పులు ఇక్కడ ఎప్పటి నుంచో ఒక 20 ఏళ్ళ నుంచి కూడా వాటి దెబ్బ పడుతుంది మన మీద. ఇప్పుడు పత్తి తీసుకుంటే, పత్తి 20 ఏళ్ళ క్రితం పత్తి మార్కెట్లు కానీ పత్తి ఉత్పత్తి అవన్నీ మారిపోయినాయి. ఇప్పుడు పత్తి సాధారణంగా మనం వస్త్రాలకు వాడతాము, తర్వాత మెడికల్ దాని కొరకు వాడతాము, నవారు కానీ దుప్పట్లు రకరకాలుగా పత్తి వాడేది. ఇక హాస్పిటళ్ళల్లో ఇంకా పత్తి దూది వాడడము చూసినాం. ఇట్లా ఒక 10-15 వాడకాలు ఉన్నాయి పత్తిది. ఇవన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు పత్తి వస్త్రాలు కూడా వాడేటోళ్ళు తగ్గిపోయినారు. ఎందుకంటే పాలియెస్టర్ మ్యాన్మేడ్ ఫైబర్ అంటారు, ఆ పాలియెస్టర్ ఫైబర్ తోటి వస్త్రాలు తక్కువ ధరకు దొరుకుతున్నాయని పత్తి వాడడం తగ్గింది. అయినా కూడా పత్తి విస్తీర్ణం పెరిగింది. మనం ఒక 200 ఏళ్ళ క్రితానికి ఇప్పటికి చూస్తే పత్తి చాలా ఊర్లలో పండేది. ఆ ఊర్లన్నీ ఇట్లా పత్తి పండించడం తగ్గిపోయి కొన్ని ప్రాంతాల్లోనే పత్తి పండిస్తారు. ఇప్పుడు మధ్య భారతదేశం సెంట్రల్ ఇండియా అంటారు, అది ఆదిలాబాదు, యావత్మాల్, విదర్భ, తర్వాత ఇండోర్, మధ్యప్రదేశ్లో తోంత గుజరాత్ ఈ ప్రాంతంలో ఎక్కువ పండుతుంది. అయితే ఈ పంట కూడా ఇప్పుడు వినియోగము మన దగ్గర తగ్గింది. ఎగుమతి చేస్తేనే దీనికి డిమాండ్ ఉన్నది. ఇది ఎందుకు తగ్గిందో నేను చెప్పిన, మనం పాలియెస్టర్ బట్టలు బాగా వాడుతున్నాం. భారతదేశంలో పాలియెస్టర్ మనకి మీటర్కి 10 రూపాయలకే దొరుకుతుంది. అదే పత్తి ఇప్పుడు దాదాపు 150 నుంచి 200 రూపాయలు ఉంటుంది. అంటే పత్తి వాడేటోడు తగ్గినరు. ఇప్పుడు ఏం చేస్తారు, పత్తి మిక్స్ చేస్తున్నారు, దాంట్లో దీంట్లో మిక్స్ చేస్తారు. ఆ మిక్సింగ్ తోటి ఇప్పుడు ఒక ఇది వరకు ఒక అంగి 100% పత్తి వాడితే ఇప్పుడు అందులో 10-20% వాడుతారు. కొన్ని అయితే లేనే లేవు, కొన్ని 0 లేదా మాక్సిమం 20%. అంటే పత్తికి డిమాండ్ తగ్గింది. ఇక రెండో పరిణామం ఏంటంటే, అంతర్జాతీయంగా పత్తి మనమే కదా, భారతదేశం కాకుండా అమెరికాలో, ఆఫ్రికాలో, చైనాలో వీళ్ళందరూ పత్తి పండిస్తారు. వాళ్ళు కూడా ఇప్పుడు పత్తి వాళ్ళు వాడుకోవడం తక్కువ, ఎగుమతి చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇక మూడవది అమెరికా లాంటి దేశం, అది పేద రైతులు. అంటే మనకేమో ఇక్కడ 1 ఎకరము, 0.5 ఎకరము, 2 ఎకరాలు రైతులు ఎక్కువ ఉంటే, అమెరికాలో 2,000 ఎకరాలు, 10,000 ఎకరాలు అట్లాంటి రైతులు ఉన్నారు. మొత్తం అమెరికా అంతటా అటు ఇటు కొడితే ఒక 20,000 మంది, 30,000 మంది రైతులే ఉన్నారు. అంటే పెద్ద రైతులు. వాళ్ళు పత్తి పండిస్తే 1,000 ఎకరాలలో ఉంటుంది ఒక్కోడ పండిస్తే. అంటే అక్కడ పెద్ద కంపెనీలు ఉన్నాయి. సో వీళ్ళకి ప్రభుత్వం అక్కడ సబ్సిడీ బాగా ఇస్తుంది. ఈ కంపెనీలకు కూడా ధర, ఒకవేళ ఇప్పుడు ఉత్పత్తి ధర 100 రూపాయలు అయితే సాగు ఖర్చు వాళ్ళకి దాదాపు 60-70 రూపాయలు అమెరికా ప్రభుత్వం ఇస్తుంది. మన భారతదేశంలోనేమో పత్తి రై

0: రైతులు చిన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు, 2 ఎకరాలు 3 ఎకరాలు 5 ఎకరాల వాళ్ళు ఉన్నారు. ఎవరైనా కౌలుకు తీసుకుంటే 10 ఎకరాలు అంతే, వందలల్లో ఎవ్వరు లేరు, ఒక్కడు కూడా లేడు. వీళ్ళకే పత్తి సాగు ఖర్చు తక్కువ అవుతుంది, ఎందుకంటే వీళ్ళు వాళ్ళే శ్రమ పడతారు, కూలీలను పెట్టుకునే అవకాశం లేకుండా అన్నీ తక్కువ ఖర్చుకే పత్తి పండిస్తారు. అయితే మార్కెట్లో, ప్రపంచ మార్కెట్లో ఎగుమతి చేయాలంటే పోటీ ఇప్పుడు ఏముందంటే మూడిటి మధ్య ఉంది, చైనా, భారత్, అమెరికా. అమెరికా వాడేమో సబ్సిడీ ఇచ్చి ఎగుమతి చేస్తాడు, భారతదేశం సబ్సిడీ ఇయ్యదు, చైనానేమో వాళ్ళే వాడుకుంటారు. సో మనకి ఇప్పుడు డిమాండ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఎక్కువ చైనా నుంచే ఉంటుంది. అంటే చైనా జిన్నింగ్ అయినాక ముడి పత్తి కొని వాళ్ళు దాని నూలు తయారు చేసి వస్త్రాలు చేసి అమెరికాకి యూరోప్కి పంపుతారు. మన దగ్గర కూడా ఉంది ఆ వ్యవస్థ, కాకపోతే మనం ఇప్పుడు మన టెక్స్టైల్ కంపెనీలు ఎక్కువ పాలియెస్టర్ మీద ఆధారపడుతున్నాయి, ఈ పత్తి వాడకం తక్కువైంది. దాంతో డిమాండ్ ఉన్నప్పుడే రైతుకి గిట్టుబాటు ధర వస్తుంది, ఏది ఎగుమతి చేసినప్పుడు. ఎగుమతి ఎప్పుడు అవసరం ఉంటే ఒకసారి ఎగుమతి, ఒక సంవత్సరం ఎక్కువ ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చైనాకి దిగుబడి తగ్గితే వాళ్ళు మన దగ్గర కొంటారు, అమెరికా వాడు కూడా దిగుబడి తగ్గితే వాడు ఎగుమతి చేయడు, అప్పుడే మనకు ధర వచ్చే అవకాశం. ఇంత ఎగుమతి ఆధారిత పంట ఇంకా వేరేది ఏది లేదు పత్తి తప్పితే. ఇప్పుడు వరి కానీ గోధుమలు కానీ ఏవి చూసుకున్నా అవి కూడా కొంత అటో ఇటో ఎగుమతి అవుతాయి, కానీ ఎగుమతి మీద ఆధారపడే పంట కేవలం పత్తి పంట. సో దీంతో పత్తి రైతుకి ధర వచ్చే అవకాశం లేదు, తక్కువ అవుతుంది. ఈ 10 ఏళ్లలో మార్కెట్లో డిమాండ్ ఉన్నా, బయట ప్రొడక్షన్ తగ్గి డిమాండ్ ఉన్నా కూడా మన రైతుకి గిట్టుబాటు ధర వస్తలేదు. ఎందుకంటే ఒకటేమో సాగు ఖర్చు పెరిగింది, ఆ ఖర్చు మేరకు మార్కెట్లో ధర ఇచ్చే కంపెనీలు లేవు. సో దాంతో రైతుకి ఇప్పుడు మనకు 5,000, 6,000, 6,500 కంటే ఎక్కువ వస్తలేదు. ఇటేమో అప్పులు పెరిగినాయి, పెస్టిసైడ్స్ వాడకం పెరిగింది, విత్తనం ఖర్చు పెరిగింది, తర్వాత వీళ్ళ ఆరోగ్యం చెడిపోయింది, ఎందుకంటే పెస్టిసైడ్స్ వాడి వాడి తర్వాత వీళ్ళు మొత్తం పత్తి పంటనే వేస్తారు. ఏమి ఇప్పుడు ఇదివరకు లాగా కందులు వేసుకొని ఆ కందులు తినడము, లేదా అందులో ఆ సాళ్ళల్లో ఆకుకూరలు ఉంటే ఆకుకూరలు తినడం, ఇవి ఏవి లేవు. అన్నీ ఇప్పుడు గడ్డి మందు వాడతారు, ఆ సాళ్ళల్లో పెరిగే ఆకుకూరలు కూడా తింటలేరు. వీళ్ళకి తిండి ఎడకెళ్ళి వస్తుందంటే కొనుక్కోవాలి, కొనుక్కోవడం అంటే వీళ్ళకి వచ్చేదే ఆదాయం తక్కువ, 5,000 ఇప్పుడు నెలకి 5,000, 6,000 అని ప్రభుత్వమే చెప్తుంది. 6,000 ఆ ఊర్ల కుటుంబానికి వాళ్ళు కూరగాయలు బియ్యము పప్పులు కొన్ని తింటే గానీ వాళ్ళ ఆరోగ్యం బాగుండదు. ఇట్లా ఆరోగ్యం బాగాలేక సాగు ఖర్చు పెరిగి మార్కెట్లో ధర రాక పురుగులన్నీ పట్టి పగటు పత్తి రైతు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇది మారాలంటే రైతులు తమ విధానం మార్చుకోవాలి. పత్తి రైతులు, ఆదిలాబాద్ పత్తి రైతులు, ఇప్పుడు యావత్మాల్ కానీ విదర్భ మొత్తం గడ్చిరోలి ఇట అంతటా కూడా రైతులు కొంత మారాల్సిన పరిస్థితి ఉంది. ఆ మార్పు రావాలంటే పంట క్రమంగా మిశ్రమ పంటలు వేసుకోవాలి. కంది పంట తర్వాత ఇతర పంటలు వేసుకుంటే వాళ్ళ ఆహారం దొరుకుతుంది, దాంతోపాటు కమర్షియల్ పంట వస్తుంది. అంటే అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న భారత వినియోగము డిమాండ్ మారుతున్న పరిస్థితులలో మనం పూర్తిగా పత్తి పంట మీద ఆధారపడితే మన జీవనం కష్టమవుతుంది. కాబట్టి పత్తి రైతులు పంటల ప్రణాళిక మార్చుకుంటే తాము ఈ సంక్షోభం నుంచి, ఈ ఆహార సంక్షోభం నుంచి, వీళ్ళకి ఏదైతే అనారోగ్య పరిస్థితుల నుంచి, వీటన్నిటి నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలి రైతులని నేను అనుకుంటున్నాను.
1: వ్యవసాయంలో మార్పులు, పర్యావరణం, వ్యవసాయం, చేనేత, శుభ్రత మొదలైన రంగాల్లో విధాన నిపుణులు

0: డాక్టర్ దంతి నరసింహారెడ్డి గారి ప్రసంగం విన్నారు. శ్రోతలు, మీరు ఈ ప్రసంగాన్ని మళ్ళీ వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్, 100.2 FM.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈరోజు ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు సునీల్ గవాస్కర్ పుట్టినరోజు. ఈయన 1950 జూలై 10 తేదీన ముంబైలో జన్మించారు. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాట్స్మెన్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈయనని అభిమానులు లిటిల్ మాస్టర్ అని పిలుస్తారు. సునీల్ గవాస్కర్ 1971 నుండి 1987 వరకు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టు క్రికెట్లో 10,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్మెన్ అనే ఘనత ఆయన సొంతం. ఆయన కెరీర్లో 125 టెస్టు మ్యాచ్లు ఆడి 10,122 పరుగులు, 34 శతకాలు నమోదు చేశారు. క్రమశిక్షణ, ఓర్పు, అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యంతో భారత క్రికెట్కు విశేష సేవలు అందించిన సునీల్ గవాస్కర్ పదవీ విరమణ తర్వాత కూడా క్రికెట్ వ్యాఖ్యాతగా అభిమానులకు సేవలందిస్తున్నారు. ఆయన భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైన క్రీడాకారుల్లో ఒకరు.

0: దోమకాటు ఇప్పుడు మరింత ప్రమాదకరం. దీనివల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోదకాలు, మెదడువాపు వంటి వ్యాధులు రావచ్చు. వ్యాధులను వ్యాప్తి చేసే దోమలు మీ ఇల్లు, ఇంటి పరిసరాలలోనే ఉండే మంచినీటి నిలువలలో పెరుగుతాయి. ఈ దోమలు పూల కుండీలలో, వాడకుండా ఉంచిన రోళ్లలో, తాగిపారేసిన కొబ్బరి బోండాలలో, వాడకుండా ఉంచిన కుండలలో, పగిలిన ప్లాస్టిక్ వస్తువులలో, కూలర్లలో, చెట్టు తొర్రలలో, ప్లాస్టిక్ కప్పులలో మొదలగు వాటిలో వారానికి మించి నీరు నిల్వ ఉన్నట్లయితే అవి అభివృద్ధి చెందుతాయి. కావున వారానికి ఒకసారి ఈ నీటి నిల్వలను తొలగించి దోమలను లార్వా దశలోనే నిర్మూలిద్దాం. దోమల నిర్మూలన ప్రతి పౌరుని బాధ్యత. పెద్ద సమస్యలు తెచ్చిపెట్టే ఈ చిన్న దోమలను నివారించాలంటే నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు పుట్టకుండా చేద్దాం, కుట్టకుండా చూద్దాం. ఇంటిల్లిపాది ఆనందంగా గడుపుదాం.
1: అంబటాల సంగతిలో కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చివరగా విందాం కవిత. ఈ శీర్షికన నూటెంకి రవీందర్ స్వీయ కవితలో
2: కవితా శీర్షిక ఇప్పుడు చెప్పు. కొత్తగా ఏముంటుంది చెప్పడానికి? చెప్పేదేదో కొత్తగా చెప్పుకుందాం. కొత్తగా ఏముంటుంది చెప్పడానికి? చెప్పేదేదో కొత్తగా చెప్పుకుందాం. చెర్విత చెర్వణమే జీవితమంతా, చొప్పదంటు ప్రశ్నలు, కప్పదాటు జవాబులు. పాత బావిలోంచే కొత్త నీరు చేదుకున్నట్టు అనుభవాలు పాతవే అయినా పాఠాలో గుణపాఠాలో కొత్తగా నేర్చుకోవాలి. రోజూ పొడిచే పొద్దులోనే రోజుకో వినూత్న కాంతిని దర్శించాలి. రోజూ నడిచే బాటలోనే రోజుకో చెట్టునో పిట్టనో వింతగా స్పర్శించాలి. నడిచే దారులు వేర్వేరు కావచ్చు, ఎదురయ్యే మలుపులు మారవచ్చు. తిరిగి తిరిగి మొదలైన చోటుకే మళ్లీ చేరుకుంటాం చివరికందరం. ఋతుచక్ర భ్రమణం మాదిరే కదా జీవితచక్రము పయనించేది. ఋతుచక్ర భ్రమణం మాదిరే కదా జీవితచక్రము పయనించేది. అనుకున్నవన్నీ జరగకపోవచ్చు, జరిగినవి కొన్ని అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. అనుకున్నవన్నీ జరగకపోవచ్చు, జరిగినవి కొన్ని అనుకున్నట్టుగా ఉండకపోవచ్చు. బూజుపట్టిన రోజుల్ని చూపులతో దులిపేయి, తాజా రోజాల్లా పరిమళిస్తాయి. మకిలిపట్టిన మాటల్ని మనసుతో కడిగేయి, పుట్టతేనెలా మధువులూరుతాయి. కాలాన్ని జోలెలో వేసుకొని ధీమాగా వెళ్ళిపోయే

పాంథుడొకడు కాలాన్ని జోలెలో వేసుకుని ధీమాగా వెళ్ళిపోయే పాంథుడొకడు జోలె పట్టి కాలం ముందు బేలగా అర్థించే దీనుడొకడు. ఇప్పుడు చెప్పు నువ్వెవరివో. మరొక కవిత. ఈ రాత్రిని ఇలా గడిచిపోని, ఎలాగోలా బుజ్జగించి ఈ రాత్రిని నిద్రబుచ్చాలి, ఎలాగోలా బుజ్జగించి ఈ రాత్రిని నిద్రబుచ్చాలి. వెన్నెల స్నానమాడుతూ చందమామతో చల్లని కబుర్లు చెప్పాలి, నక్షత్రాల కాంతిని కొంత దొంగిలించి అక్షరాలకు పూతగా అలదుకోవాలి, శీతల గాలులతో శీతవేళల గురించి చెప్పుకొని సుంత స్వాంతననుందాలి, రేరాజుతో దూబూచులాడే మేఘాంగనల సయ్యాటలను కౌతుకంతో తిలకించాలి, రేరాజుతో దూబూచులాడే మేఘాంగనల సయ్యాటలను కౌతుకంతో తిలకించాలి, కీచురాళ్ల స్వరాలకు తగిన చక్కని భావగీతాలు కూర్చాలి, మండూకోపనిషత్తు బెకబెకలకు భాష్యం చెప్పే ప్రయత్నం చేయాలి, సన్నగా కురిసే హిమతుషారాల్లో తడిసి ఆమె హృదయ కుంపటి చెంతకు చేరి వెచ్చగా నన్ను నేను ఆరబెట్టుకోవాలి, హిమతుషారాల్లో తడిసి ఆమె హృదయ కుంపటి చెంతకు చేరి వెచ్చగా నన్ను నేను ఆరబెట్టుకోవాలి, మూసిన కనురెప్పల కింద కదలాడే ఆవిడ కలల్ని వలవేసి ఒడుపుగా పట్టుకోవాలి, నుదుటిపై నర్తిస్తున్న అర్ధాంగి ముంగురులను మురిపెంగా చూస్తూ నిద్ర పెదాల మీద విరిసిన నవ్వులను ఏరుకొని ఉదయాన్నే భద్రంగా పూమొగ్గలకి తొడగాలి, తెల్లవార్లు ఇలాగే మేలుకొనుండి తెల్ల కాగితంపై చెరగని బ్రతుకు సంతకాన్ని చేసి లోకం ముఖ గుమ్మాన పొద్దు పొద్దున్నే కవితాభానుడిలా ఎగరవేయాలి, తెల్లవార్లు ఇలాగే మేలుకొనుండి తెల్ల కాగితంపై చెరగని బ్రతుకు సంతకాన్ని చేసి లోకం ముఖ గుమ్మాన పొద్దు పొద్దున్నే కవితాభానుడిలా ఎగరవేయాలి. ఇప్పుడు మరొక కవిత. వాళ్ళు పెద్దవాళ్లవుతారు, గొప్ప కాంతి వలయమేదో వాళ్ల చుట్టూతా ఆవరించి ఉంటుంది, గొప్ప కాంతి వలయమేదో వాళ్ల చుట్టూతా ఆవరించి ఉంటుంది, తారామండలం తోరణాలు కట్టే ఆ చిన్ని కళ్లలో తారాడుతుంటాయేవో వేన వేల కలలు, దివ్య తేజస్సుతో పువ్వుల్లా విచ్చుకునే ఆ చిరునవ్వుల్లో పాలపుంతల పరవళ్ళు చూడతరం కాదు, దివ్య తేజస్సుతో పువ్వుల్లా విచ్చుకునే ఆ చిరునవ్వుల్లో పాలపుంతల పరవళ్ళు చూడతరం కాదు, చిట్టి చిట్టి పిడికిళ్లతో పొట్టి పొట్టి పాదాలతో గాలిలో వాళ్లు చేసే యుద్ధ విన్యాసాలు ఏ మల్లయోధునికి తీసిపోవు మరి, లిపిలేని వాళ్ల ఉంగా ఉంగా భాష ఎవరూ ప్రకటించని అధికారిక విశ్వభాష, ఆ అమాయకత్వం ఆ దివ్యత్వం అలాగే పెరిగి పెద్దయితే ఎంత బావుండు, ఆ అమాయకత్వం ఆ దివ్యత్వం అలాగే పెరిగి పెద్దవైతే ఎంత బావుండు, శైశవగీతిలోని ప్రతి శిశువు ఒక పశుపతిలా మారితే ఎంత అద్భుతంగా ఉండు, ఏ ఒక్కరూ పశువులా పరిణమించకుండా, కాని వాళ్ళనలా పెరగనిస్తామా, పెరిగే కొద్దీ ఏవేవో పొరలను తెరలను తగిలిస్తాం, పెరిగే కొద్దీ ఏవేవో పొరలను తెరలను తగిలిస్తాం, ఎదిగే కొద్దీ ఏవేవో మాయా మర్మాలను మానవ వాసనలను అంటిస్తాం, కల్లా కపటం మోసం ద్వేషం సమస్త వికారాలు వికృతులతో వాళ్ల మనోకృతుల్ని మలినపరుస్తాం, సమస్త వికారాలు వికృతులతో వాళ్ల మనోకృతుల్ని మలినపరుస్తాం. అవును, వాళ్ళు పెద్దవాళ్లవుతారు, మన శిక్షణలో రాటుదేలి అచ్చుగుద్దినట్టు మనలాగే మనకు ప్రతిబింబాల్లాగే మొరటుగా వెగటుగా సీతాకోకలు గొంగళి పురుగులైనట్లు అచ్చం మనుషుల్లా ఆపై మరమనుషుల్లా. ఇప్పుడు మరో కవిత. కవితా శీర్షిక పాడుకల ఒకటి. పచ్చని పల్లెటూరు వీధుల్లో తిరుగుతున్నాను, ఇది నా పుట్టిన ఊరా, అలాగే ఉంది, కాని అంతలోనే కొన్ని పరిచిత ముఖాలు అపరిచిత దుఃఖాలుగా మారిపోతున్నాయి, ఇది నా ఊరు కాదేమో, అరే అదేంటి, పెద్ద పెద్ద భవంతులు ఫ్లైఓవర్లు వాహనాల రద్దీ, ఇదసలు ఊరే కాదు నగరం, కుప్పలు కుప్పలుగా జనం, ఎవరో ఏడుస్తున్నారు,
ఇంకెవడో

0: తెగిన గాయాలతో రక్తమోడుతూ వికృతంగా నవ్వుతున్నాడు. ఒకడు ఊపిరాడక మాట రాక రక్తం కక్కుతూ తెగ కొట్టుకుంటున్నాడు. ఒకామె మృతదేహం మీద పడి పాలు చీకుతుందో పసిది. ఆ తల్లి లేచి పాపను నేలకేసి కొట్టింది. అయ్యయ్యో, ఆమె చనిపోయింది కదా, ఆ పాపేంటి పక్కపక్క నవ్వుతోంది, అదేంటి ఆ పక్కనే శవాలు కాలుతున్నాయి, అరెరే ఆ శవాల్లో ఒకటి నాదే, ఎవరూ లేరు ఎవరూ రారు, నా శవాన్ని నేనే తగులబెట్టుకుంటున్నాను, చెయ్యొకటి కాలుతలేదు, అది కుడిచేయా ఏమో, అందులో ఓ పద్యమున్నట్టుంది, నా దేహానికి మళ్లీ రూపమివ్వండిరా ఎవరన్నా, ఆ పద్యం ప్రాణం పోస్తుంది, నా దేహానికి మళ్లీ రూపమివ్వండిరా ఎవరన్నా, ఆ పద్యం ప్రాణం పోస్తుంది.
1: కైత ఈ శీర్షికన నూటెంకి రవీందర్ శివ్య కవితలు విన్నారు. ఇంతటితో ఈ ఎల్లటి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8 గంటలు కాబోతున్నది. మరికొన్ని క్షణాల్లో హిందీలో, 8:30 ఆంగ్లంల వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ఢిల్లీ అవుతాయి. తిరిగి 8:30 బాసరుచులు కార్యక్రమంతో మీ ముందుకు వస్తుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: 77 years. And with that, it's back to you, Sunil.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. India and Australia agree to operationalize their civil nuclear cooperation agreement, paving the way for uranium exports to India. Prime Minister Narendra Modi to arrive in Auckland today on a two-day visit to New Zealand. Home Minister Amit Shah says, secure border, prosperous border region and vigilant society together can make the country secure. Maharashtra government formed seven-member committee to draft uniform civil code for the state. Iran's late Supreme Leader Ayatollah Ali Khamenei buried in Mashhad 4 months after US-Israeli strikes killed him. France stormed into semi-finals of FIFA World Cup after defeating Morocco 2-0. And in men's cricket, England beat India by 9 wickets in fourth T20 international to take 3-0 lead in five-match series. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా స్టూడియోలో సమయం సరిగ్గా 8:30 దాటి 15 సెకండ్లు. ఇప్పుడు విందాం బాస రుచులు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత భాస్కర భట్ల కృష్ణారావు వచన రచనల నుండి ఓ కండిక, ప్రముఖ కవి రొక్కం తుమ్మల దేవారావు కవితా పంక్తులు చదివి వినిపిస్తున్నారు ఎస్ రాజవర్ధన్.
3: ప్రముఖ రచయిత భాస్కర భట్ల కృష్ణారావు. ఇతను హైదరాబాద్ సమీపంలోని వేమాజీపేటలో 1918 జన్మించాడు. 40 వరకు కథలు రాసినారు. 4 నవలలు కూడా ప్రచురితమైనాయి. మొదట గోల్కొండ పత్రిక సంపాదక వర్గంలో పనిచేసినాడు. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా కూడా పనిచేసినాడు. పిల్లల కోసం ఎన్నో నాటికలు రాసినాడు. ఆయన కథల సంపుటి 1955 కృష్ణారావు కథలు అనే పేరుట ప్రచురించబడ్డాయి. 1962 వెన్నెల రాత్రి అని మరో కథా సంపుటం కూడా ప్రచురితమైనది. భాస్కర భట్ల కృష్ణారావు సరళమైన వ్యవహారిక భాషలోనే రచనలు సాగించాడు. తెలంగాణ రైతు జీవితం, గ్రామీణ వాతావరణం, రైతుల సంభాషణ రచయిత తెలంగాణ పదాలు ప్రయోగించినాడు. వారి రచన సరళంగా ఉంటుంది. భాస్కర భట్ల కృష్ణారావు రచించిన ఇజ్జత్ కథానిక నుండి ఒక ఖండిక. రంగారావు ఒక నిశ్చయానికి వచ్చినాడు. వెంటనే చేతి సంచిలో 2 షర్టులు, 1 ధోతి, 1 బనియన్, 1 టవల్ వేసుకున్నాడు. చెప్పులు తొడుక్కుంటుండగా తల్లి విధవావిడ ఎదురుపడి, ఎక్కడికి వెళ్తున్నావురా అని అడిగింది. అడిగావు అని విసుక్కున్నాడు రంగారావు. తల్లి కిక్కురు మనకుండా లోపలికి వెళ్ళిపోయింది. అప్పటికే 2 అపశకునాలు ఎదురుపడ్డాయి. వెడుతున్న పని అవుతుందో లేదో అనే సందేహం కలిగింది అతనికి. తీరా బయలుదేరుతూ అపశకునాలను గురించి ఆలోచించడం మంచిది కాదనుకున్నాడు రంగారావు. చప్పున ఇంట్లోంచి బయలుదేరాడు. వాకిలి గుమ్మం దాటాడో లేదో ఎక్కడినుంచో 1 తుమ్ము వినబడింది. తిరిగి ఇంట్లోకి వెళదామా అని 1 నిమిషం ఆలోచించాడు. కానీ తిరిగి వెళ్లడానికి మనస్సు ఒప్పలేదు. నిల్చున్న చోటు నుంచి కదిలాడు. సికింద్రాబాద్ స్టేషన్ దారి పట్టాడు. స్టేషన్ చేరుకునేసరికి ఇంకా రైలు రాలేదు. టికెట్టు కొని ప్లాట్ఫామ్ మీదికి వెళ్లాడు. ట్రైన్ 1/2 గంట లేట్ అని తెలిసింది. నిప్పుకు మల్లే మెదడు రాజుకుంటున్నది. పొగలకు మల్లే ఏవో ఆలోచనలు. తన పెద్ద చెల్లెలు ఛాయ పెళ్లికి 2 నెలలు కూడా వ్యవధి లేదు. పెళ్లి ఖర్చులు కాక 1,116 కట్నం. ముహూర్తం కూడా నిశ్చయమైంది. బహుశా వివాహానికి 3,000 దాకా ఖర్చు కావచ్చు. సంబంధం చాలా మంచిది. పెళ్లి కొడుకు బుద్ధిమంతుడు. బిఏ పాస్ అయినాడు. తనకు మల్లేనే సెక్రటేరియట్లో గుమాస్తా ఉద్యోగం చేస్తున్నాడు. నెలకి 100 రూపాయల దాకా ఆదాయం ఉంటుంది. ఏ బాధరబందీ లేదు. ఆదాయంతో భార్యాభర్తలు సుఖంగా కాలం గడపవచ్చు. తన దగ్గర డబ్బు లేదు. తనకి వచ్చే ఆదాయంతో భుక్తి గడవడమే కష్టసాధ్యంగా ఉంది. ఇట్టి పరిస్థితుల్లో 3,000 తనెక్కడ తీయగలడని. ఇది కానికాలం. అప్పు ఎక్కడ పుడుతుందని. పుట్టినా తనకు తీర్చే తాహతు లేదు.

ఇచ్చేవాడు కూడా ఏమి చూసి ఇస్తాడని. రఘునాథపల్లెలో తనకు ఒక బావి, 10 ఎకరాల ఖుష్కీ ఉంది. బావి కింద ఎకరం, ఎకరంన్నర తరి ఉండవచ్చు. బావి తాకట్టు పెట్టి 500 రూపాయలు తీసుకురావచ్చు. 500 ఏ మూలకు పనికొస్తాయి? అమ్మ చూపితే 3-4 వేల దాకా రావచ్చు. కానీ భూమి కొనడానికి ఎవరైనా ముందుకు వస్తారో లేదో. ఒక కాలంలో అది ఇనాం భూమి. తన తండ్రి పోయిన తర్వాత తన పేరున పట్టా అయింది. ఎందుకో ఈ మధ్య ఇనాం భూములన్నీ పట్టాలవుతున్నాయట. మల్లయ్య కుటుంబం తండ్రి తాతల కాలం నుంచి ఆ భూమి సేద్యం చేస్తున్నది. ఈ భూమిలో పుట్టి ఈ భూమిలో పెరిగాం అంటాడు మల్లయ్య. మనిషి దైవభక్తి కలవాడు, నిమ్మదైనవాడును. అతనికెన్నడూ తను కౌలుపత్రం రాసివ్వలేదు. పట్టుపట్టి అతనూ వ్రాయించుకోలేదు. కౌలు గింజల విషయంలో ఏదో ముఖాముఖి మాట్లాడుకోవడం, ఇంత అని ఒక నిర్ణయానికి రావడం, అతను సరేననడం, ఇది ఆ కాలం నుంచి వస్తున్న పద్ధతి. వంశ పారంపర్యంగా వస్తున్న ఆ పద్ధతికి తను ఎన్నడూ విరుద్ధంగా వెళ్ళలేదు. విరుద్ధంగా నడుచుకోవలసిన అవసరం కూడా కలగలేదు. మల్లయ్య భూమి పన్ను తనే కట్టుకుంటున్నాడు. పన్ను పోను సంవత్సరానికి పుట్టెడు గింజలు ఇస్తున్నాడు. శివుడి మీది పూలు తప్పినా అతను కౌలు గింజలివ్వడం ఎన్నడూ తప్పలేదు. కానీ గడిచిన 2 సంవత్సరాల నుంచి తనకు మల్లయ్య దగ్గర నుంచి ధాన్యమేమీ రావటం లేదు. ఈ మధ్యనే అతను కూతురు పెళ్లి చేశాడు. ఖర్చులో పడ్డాడు. కాగా గోరు చుట్టుపై రోకటిపోటు అన్నట్లు పక్కనున్న కుంట గండిపడి ఆ భూమిలో 1 సంవత్సరం నుంచి ఏమీ పండటం లేదు. కుంట గండి పూడ్చడానికి తనకు గాని మల్లయ్యకు గాని తాహతు లేదు. కనీసం 500 రూపాయలైనా కావాలి. కుంట పెద్దదైతే ప్రభుత్వం సహాయాన్నైనా పొందవచ్చు. తాలూకా కచేరీలో దరఖాస్తు ఇచ్చి కూడా చూశాడు మల్లయ్య. రెవెన్యూ అధికారి వచ్చి చోటు తనిఖీ కూడా చేశాడు. అది కుంట కానిదే, అతను మాత్రం ఏమి సిఫారసు చేస్తాడని. ఏదో పెద్ద బొంద. అక్కడ వానాకాలంలో నీళ్లాగుతాయి. ఆ నీళ్లన్నీ వరిచేనులోకి కొట్టుకు వస్తాయి. ఎండాకాలంలో బావిలోని నీళ్లు వరి పొలానికి చాలవు. ఫలితం ఏ కారులోనూ ఆ పొలం పండటం లేదు. ప్రముఖ కవి తుమ్మల దేవరావు. కవితా పంక్తులు. పిట్టపాట. పాట రహస్యాన్ని ఆవిష్కరించడం కోసం ఇప్పటికీ తపస్సు చేస్తూనే ఉన్నాను. పాట మోసుకొచ్చే వసంతం కోసం నరాలు శృతి చేసి ఏక్తార తంత్రులవుతాయి. చెట్టు పాడుతుందా, పిట్ట పాడుతుందా, చిక్కు ప్రశ్నల ముడుల్ని విప్పుతూనే ఉన్నాను. ఏది ఏమైనా తరగలు తరగలుగా నన్ను చేరుకుంటున్న పాట నాలో కొన్ని రహస్యాల్ని స్పృశిస్తూ పోతోంది. నురగలు నురగలుగా జ్ఞాపకాలు తరలి వస్తున్న పాట శబ్ద సౌందర్యాన్ని రాగానికెత్తుతుంది. ఈ శబ్దాల వెనుక దాగిన మర్మాన్ని విందామని నేను నిశ్శబ్దంగా మారిపోతాను. శబ్దానికి పురాగమించడమే కాదు, పునరుత్పత్తికి పాల్పడటం తెలుసు. శబ్దానికి వ్యాపన గుణమే కాదు, లయబద్ధంగా నర్తించడమూ తెలుసు. సందేహాల మూట దించేస్తాను, పిట్ట పాడుతుందని నిర్ధారిస్తాను. పాటలో జాలువారుతున్న మాధుర్యం లేత చిగుళ్ళదా పూలదా. మళ్ళీ యక్ష ప్రశ్నల బురదలో పడి మునుగుతాను. చెట్టు పాడుతుందని కాసేపు విశ్వసిస్తాను. పాటలో పరిమళిస్తున్న నాదం పిట్ట రెక్కలదా స్వరపేటికలదా. నా సందేహాలతో సత్యం మసకబారింది. పిట్టపాట కోసం జీవన కాంక్షల్ని నిమిషాలుగా విభజిస్తూ ఉంటాను. పిట్టల చప్పుళ్ల మెత్తదనాల కోసం మనోవృక్షాన్ని సృష్టించుకున్నాను. పిట్టపాటకై బ్రతుకంతా ఎదురు చూడటం అలవర్చుకున్నాను. ఏ గీతమైనా జీవన తంత్రుల్ని మీటకుండా ఉండలేను. పదాల్ని గులకరాళ్ళు ఏరినట్టు వేరుపరచటంతో పాట తన అస్తిత్వం కోల్పోతుంది. పిట్టపాట జీవితమంతా వినాలనే మనసు వలను చూరుకు తగిలిస్తూ ఉంటాను. మరో కవిత ఎండు రొట్టె ఎల్లిగడ్డ కారం. ఇంట్లో కాలికుండల చప్పుడు విన్నప్పుడల్లా కడుపులో పేగులకు కర్రుతో కరిచినట్లుండేది. ఎడారుల్లో తిరిగి తిరిగి అలసిపోయినప్పుడు చినుకులు రాల్చని మబ్బుల్ని చూసిన మనసు పడే ఆశలాంటిది. రోజులన్నీ రాత్రులై నిద్రలోకి జారుకుంటే ఆకలి బెడదైన తప్పేదేమోనని అనిపించక మానదు. ఏ ఋతువు అమ్మ శ్రమ నుండి తప్పించుకోలేదు. గుడిసె నిండా పరుచుకున్న పేదరికం వాకిలి దాటిపోలేదు. అధిక శ్రమ వల్లనో, శుష్కించిన శరీరం వల్లనో అమ్మ నెలలో సగం రోజులు మంచం

0: కట్టేది. మంచం పట్టిన అమ్మను చూసి తల్లడిల్లిపోయే మేము సంక్షోభిత మనస్కులై చుట్టూ చేరేవారిమి. పేదరికానికి ఇన్ని తీక్షణ ముఖాలుంటాయని అప్పుడర్థమైంది. మెరుగైన వైద్యం అందక ఎందరు తల్లులు దుఃఖసాగరాలైపోతున్నారో, బాధల కుంపట్లై నలిగిపోతున్నారో. దారిద్ర్యపు కంచె చుట్టూ మా బతుకులు పరుచుకున్నాయి. ఆ కంచె దాటి వెళ్లడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లే ఇటు రావడానికి రాజ్యం చేసిన ప్రయత్నాలు ఆవిరైపోయాయి. అన్నం పెట్టలేని అమ్మ చూపుల్లోని అశ్రుకణాలు ముల్కుల్లా గుచ్చుకుంటూ బాధకు గురిచేసేవి. దారిద్ర్యానికి అనేక పదునైన అంచులు, ఏ అంచును దాటే ప్రయత్నం చేసినా గుచ్చుకునేది ఖాయం. పిల్ల పక్షులు తల్లి పక్షి చుట్టూ గుమిగూడిన స్థితి మాది. ఆకలి పేగుల్ని చెక్కినప్పుడల్లా తల్లివైపు దీనంగా చూస్తూ ఉండేవారిమి. నాలుగు మెతుకులు ఒక ప్రాణిని నిలబెడతాయంటే నమ్మలేని సమాజంలో ప్రజలున్నారు. అన్నం కోసం కోట్లాది ప్రజలు అర్రులు చాస్తున్నా సాటి మనిషిని చూడని సామాజికీకరణలో సాగుతున్నాం. ఇంట్లో ఏ మూలకెతికినా పేదరిక ఆనవాళ్లే. రొట్టెల సంచిలో దొరికిన ఎండు రొట్టెలు మా ప్రాణాల్ని నిలబెట్టడానికి అమ్మ సృష్టించినట్లున్నాయి. ఎల్లిగడ్డ కారంతో కలిపి తిన్న ఆనవాలు ఇప్పటికీ ఆర్థపూరితమైన జ్ఞాపకాలుగా నిలిచాయి. ఎండు రొట్టె ఎల్లిగడ్డ కారం ఎంత ప్రియమైందంటే అది కనబడితే చాలు. ఎంతటి ఫాస్ట్ ఫుడ్ అయినా ఖరీదైన భోజనమైనా వెగటు కలిగిస్తుంది. అమ్మ మనసుతో చేసిన రొట్టెలు బాల్యాన్ని గుర్తుకు తెస్తున్నాయి.
1: బాసరుచులు ఈ కార్యక్రమంలో ఇంతవరకు ప్రముఖ రచయిత భాస్కర వట్ల కృష్ణారావు వచన రచనల నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి రుక్కం తుమ్మల దేవారావు కవితా పంక్తులు విన్నారు. చదివి వినిపించారు ఎస్ రాజవర్ధన్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఏక ప్రకార సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 14555 पर कॉल करें।
1: ఈ రోజు రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 11వ భాగం ప్రసారమవుతుంది. ఇందులో సంగీత సామ్రాజ్ఞి కిషోరి అమోన్కర్ గురించి విశేషాలు మొదటి భాగం ప్రసారమవుతాయి. రచన మరియు పఠనం ఎస్ రాజవర్ధన్.
2: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

శ్రోతలందరికీ శుభోదయం. కొత్త రోజు, కొత్త ఉత్సాహం. మరి ఆ ఉత్సాహానికి సంగీతం తోడైతే ఆ ఆనందమే వేరు. మీరు వింటున్నది సినిమా పాటల సందడి సింగిడి. ఇప్పటి నుంచి 10 గంటల వరకు మధురమైన పాటలతో సాగే ఈ ప్రయాణాన్ని ఇప్పుడే ప్రారంభించుకుందాం.

ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పటి నుంచి 10 గంటల వరకు సాగే ఈ పాటల ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకోవాలనుకుంటే వెంటనే ఫోన్ చేయగలరు. మా ఫోన్ నెంబర్లు 2300981 2950081. ఈ రెండు నంబర్లలో ఏదైనా ఒక నంబర్కి ఆదిలాబాద్ స్టీడి కోడ్ 08732 జత చేసి ఫోన్ చేయవలసి ఉంటుంది.

LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగడి సినిమా పాటల కార్యక్రమం వింటున్నారు. వర్షాకాలం వచ్చేసింది. వర్షాలు ఇంత ఆహ్లాదంగా ఉంటాయో అంతే జాగ్రత్త కూడా అవసరం. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా రెయిన్ కోట్ వెంట తీసుకెళ్లడం మంచిది. శుభ్రమైన నీటిని తాగాలి. వీలైతే వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలి. అయితే బయట దొరికే ఆహారాన్ని వీలైనంత వరకు తగ్గించాలి. ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకుంటే దోమలు పెరగకుండా ఉంటాయి. జ్వరం, జలుబు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. చిన్న చిన్న జాగ్రత్తలే మన ఆరోగ్యానికి పెద్ద రక్షణ.

ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. వర్షాకాలం అంటే ప్రకృతి కొత్త చీర కట్టుకున్నట్టే ఉంటుంది. వాన చినుకులు నేలను తాకగానే వచ్చే మట్టి పరిమళం మనసును హాయిగా చేస్తుంది. పచ్చని పొలాలు, గాలికి ఊగే చెట్లు, వర్షంలో తడిసిన ఆకులు, పక్షుల కిలకిల రావాలు ప్రకృతికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. చల్లని గాలి, మేఘాల సందడి, అప్పుడప్పుడు కనిపించే ఇంద్రధనస్సు మనసుకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి, కాదంటారా? ఈ అందాలను ఆస్వాదిస్తూనే మన ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహిద్దాం. ప్రకృతిని ప్రేమిద్దాం, పరిశుభ్రతను పాటిద్దాం. అందరూ వర్షాకాలాన్ని ఆనందించండి, జాగ్రత్తల్ని పాటించండి, ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆదిలాబాద్ 100.2 మనసు నిండా.

జానకి రాఘవది, ఎప్పటికీ జానకి రాఘవదే. నా రాఘవ ఎవరో ఆయన్నే అడిగి తెలుసుకో. నన్ను తీసుకువెళ్ళినప్పుడు

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: గుడ్ మార్నింగ్ పిల్లలు.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

శ్రోతలు సింగిడి సినిమా బాటల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం 10 గంటల వరకు కొనసాగుతుంది. ఈలోపు మీరు ఫోన్ చేసి నచ్చిన పాటల్ని కోరుకోవచ్చు. మా ఫోన్ నెంబర్లు మరొకసారి చెప్తున్నా, రాసుకోండి, ఫోన్ చేయండి. 0878732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్. 2300081, మరొక నంబర్ 2950081.

0: నాన్న, కాలేజ్ ఫీజు ఎక్కువ.
1: అమలు,
2: గుర్తుందా? బోనస్ డబ్బు కొంత మనం వేరే ఖాతాలో ఉంచాం.
1: రెండేళ్ల నుంచి ఖాతాలో ఏ లావాదేవీ జరగలేదు. అది ఇనాపరేటివ్ అయిపోయి ఉండొచ్చు.
3: అయితే ఇప్పుడు బ్యాంక్ వెళ్లి లేదా వీడియో కేవైసీతో కేవైసీ అప్డేట్ చేయించండి. ఖాతా అవుతుంది యాక్టివ్, పూర్తిగా ఫ్రీ. పదా,
0: ఎక్కడికి?
3: అడ్మిషన్ కోసం. ఖాతా యాక్టివ్ అయింది,
0: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాదం సృష్టికి మూలం, కనుక సంగీతమే సృష్టికి మూలం.
2: సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలై కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను వివరాలను పొందుపరిచిన పుస్తకం సంగీత సౌరభాలు.
1: పండిత్ భీమసేన్ జోషి, గంగూబాయి హంగల్, పండిత్ బసవరాజ్ రాజ్గురు వంటి ప్రఖ్యాత హిందుస్థానీ గాయికా గాయకులు కర్ణాటకకు చెందినవారే.
2: రచయిత సామల రాజవర్ధన్ కంఠంలో ధారావాహికగా ఈ పుస్తక పఠనం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో ప్రసారమవుతుంది. వినడం మర్చిపోకండి. సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం ప్రతి శుక్ర శనివారాల్లో రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. చిన్నపిల్లలకు మినిమం నేర్పించవలసిన అలవాట్ల గురించి మాట్లాడుకుంటే, వాళ్ళు అన్నం తిన్న తర్వాత కింద అంట్లు పడిపోతుంటాయి, వాటిని తీయడం, వాళ్ళు తిన్న ప్లేట్ని వాళ్ళతోనే కడిగించడం లాంటివి అలవాటు చేయాలి. ఏదైనా వస్తువు తీసుకొని వాడిన తర్వాత తిరిగి అదే ప్లేస్లో పెట్టడం అనేది చాలా మంచి విషయం. అలాగే చెత్తను డస్ట్బిన్లో వేయడం, అవసరం లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు, నల్ల వంటివి బంద్ చేయడం, ఇలాంటి కనీస స్పృహను పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఒక ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు అది ఎంత చక్కగా ఉందో, తిరిగి వచ్చేటప్పుడు కూడా దాన్ని అంతే అందంగా ఉంచాలని వారికి బోధిస్తే ఈ ప్రపంచం మరింత అందంగా మారుతుంది.

0: ఇది సింగిడి సినిమా పాటల కార్యక్రమం. ఇప్పుడు ఒక శ్రోత లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను నిజామాబాద్ న్యామనంది నుంచి మాట్లాడుతున్నాను.
0: మహానంది,
1: న్యామనంది, న్యామనంది.
0: ఓకే, ఏం పేరండి?
1: నా పేరు శ్రీరామ హనుమాన్లు.
0: శ్రీరాముడిది హనుమంతుడి ఇద్దరు పేరు పెట్టుకున్నారు.
1: మరి సర్నేమ్ మేడం శ్రీరామ్ అంటే.
0: ఓ, నిజమా? ఎట్లా వచ్చింది మరి అంటే శ్రీరామ? భలే చెప్పండి.
1: పూర్వకాలం నుంచి అదే మా సర్ నెంబర్ అండి.
0: అవునా? ఓకే ఓకే ఓకే. ఇంటి పేరు?
1: అవును, ఇంటి పేరు, ఇంటి పేరు.
0: ఏం చేస్తుంటారండి?
1: ఇగో ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నా మేడం, షాప్ లో మోటార్ రిపేర్ చేస్తున్నా. చిన్న షాప్కు.
0: ఆహా, అంటే మీ వద్దకు వచ్చిన వీటిని రిపేర్ చేస్తా ఉంటారా?
1: రిపేర్ చేస్తుంటా, మొత్తం షాప్ ఉంటది, స్పేర్ పార్ట్స్ దుకాణం నాకు. రిపేర్ చేస్తా ఉంటా, ఫ్యాన్లు కానీ మోటార్స్ కానీ చిన్న పనులు అన్ని చేస్తా, మెయింటెనెన్స్ వర్క్ చేస్తా.
0: ఓ, ఎక్కడ నేర్చుకున్నారు?
1: నా ఓన్ గా నేర్చుకున్నా మేడం, నా టెక్నికల్ అంతే.
0: ఓ, స్వయం కృషి అన్నట్టు.
1: స్వయం కృషి, అక్కడ చూసి డ్రాయింగ్ చూసి అదొకటి ఇదొకటి చూసుకున్నా, ఫారెన్ కూడా పోయిచ్చిన నేను.
0: ఆహా, ఎక్కడికి వెళ్ళారు?
1: నేను దుబాయ్ వెళ్ళాను 5 ఇయర్స్.
0: ఆహా, అక్కడ పని చేయడానికి వెళ్ళారా?
1: అక్కడ ఎలక్ట్రీషియన్ పని చేసి.
0: ఓ, సరే. ఇప్పుడు ఎట్లా ఉంది మరి, ఆదాయం బానే ఉందా?
1: నడుస్తుంది, వర్క్ చేస్తూనే ఉంటాం మేడం, చేస్తూనే ఉంటది, పోతాను పల్లెటూరు
0: వాతావరణం,
1: ఒక రోజు ఉండదు.
0: అవునవును, కరెక్టే. అంటే ఎలక్ట్రిషియన్ వర్క్ అంటే ఎప్పుడు ఏదో ఒకటి పాడవుతూనే ఉంటది పని.
1: కూలర్ గానీ ఏసీ గానీ ఏదో
0: గీజర్లు గానీ పని ఉంటూనే ఉంటది. అవును, సరే అండి. ఇంకా చెప్పండి.
1: అంత మంచిది మేడం, మీ స్టాఫ్ అందరు కూడా నా తరఫు నుంచి చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పండి నాకు. మీ ఆదిలాబాద్ అంటే చాలా ప్రాణం, ఏది వింటుంటా నేను.
0: అవునా?
1: ఎందుకంటే రేడియో పెట్టుకోవడం అది ఆత్మకు ఒక శాంతి మేడం, అది చేస్తుంటే వర్క్ చేస్తాం చూడు, ఎంతో పని అయిపోతుంది మాకు ఈ రేడియో వింటుంటే.
0: అవును, నిజమే,
1: ఆనందంగా అనిపిస్తుంది.

0: పనిలో అలసట అన్నది తెలీదు.
1: తెలియదు, మరి దీంట్లో అన్ని విషయాలు తెలుస్తాయి కదమ్మ, టీవీలో అటువంటి విషయాలు తెలియదు. రోజొక్క ప్రోగ్రామ్ ఉంటుంది కదా దీంట్లో.
0: అవునవును,
1: కొత్త కొత్త కార్యక్రమాలు ఉంటాయి, కొత్త కొత్త మాటలు ఉంటాయి,
0: మాటలు ఉంటాయి, పాటలు ఉంటాయి.
1: నా పాటలు ఉంటాయి.
0: ఓకే, అయిందా టిఫిన్ చేశారా?
1: చేసిన మేడం, టిఫిన్ చేసి షాప్ కి వచ్చిన.
0: ఓకే అండి, మరి ఏ పాట చెప్పండి.
1: నాకా అల్లూరి సీతారామరాజు నుంచి వస్తాడు నారాజు, ఈ పాట అంటే నాకు ఫేమస్. కృష్ణ అంటే ఫేమస్,
0: కృష్ణ గారి అభిమాని మీరు?
1: అవును, నిర్మల కృష్ణ అంటే ఆల్ టోటల్ మెంబర్స్, కానీ ఇతని మీద ఎక్కువ నాకు ప్రాణం. నా చిన్నతనంలో నేను ఎడ్యుకేషన్ చేసేటప్పుడు లెటర్ రాస్తుంటే నాకు లెటర్ రాసేవాడు కృష్ణ.
0: ఓ అట్లా, ఇట్లా
1: అంటే ఫ్రెండ్ సర్కిల్ ఇట్లా లెటర్ రాస్తుంటాం కదా, లెటర్ రాస్తుంటే వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ లో ఉన్నాం, మేము పల్లెం సినిమా షూటింగ్ లో ఉన్నాం అట్లుందాం అని చెప్పి తర్వాత నెక్స్ట్ ఆ లెటర్ చదువుకొని నాకు రాస్తుండే.
0: ఓ నైస్, అంటే అభిమానిగానే తెలుసా మీరు?
1: అభిమానిగా, స్నేహకాలం అన్నట్టు అది.
0: ఓ నైస్ నైస్. అయితే కృష్ణ గారి సినిమాలలో ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టని ఒక సినిమా పేరు అంటే ఏం చెప్తారు మీరు?
1: అల్లూరి సీతారామచారి నాకు ఏడు సార్లు చూసిన దాదాపు.
0: సరే అండి, సరే, అవును నిజమే.
1: మేడం
0: అవును, విప్లవానికి సంబంధించింది, జనరంజకంగా ఉంది,
1: పాటలో చాలా మధురమైన మీనింగ్స్ ఉన్నాయన్నట్టు.
0: అవును.
1: మీ పేరేంటి మేడం?
0: నా పేరు శాలిని అండి. అవునండి, నేను కూడా మొదటిసారి మీ పాట వస్తుంది వినండి.
1: హలో మేడం, చెప్పండి. వినిపియండి కంప్లీట్ గా, ఆ పాట పూర్తిగా వినిపియండి.
0: తప్పకుండా అండి, వినండి.
1: ఎందుకంటే బాగుంది.
0: ఓకే అండి.

0: రోజు.
1: మరొక శ్రోత లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో.
2: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు చెప్తారా?
2: నేను నంద్యాల జిల్లా నూరపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నా మేడం.
1: ఆ చెప్పండి రామయ్య గారు. బాగున్నానండి. బాగున్నాను, చెప్పండి.
2: ఈరోజు మూవ్ అవ్వబడి సినిమా మేడం. అందులో నుంచి అందగాడా నిండు చెందురుడా నీ సందవేలా రాట్రా ముద్దులాడా పాట మేడం.
1: ఆ తప్పకుండా అండి, వినండి మరి ఆ పాట వస్తుంది.
2: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
1: థ్యాంక్ యూ. ఓకే అండి.

0: అన్నా నీ పొజిషన్ లో నేనే కనుక ఉండుంటే సారాలో ఎంట్రీ కలుపుతాకి సచ్చుండేవాన్ని.
1: అయితే
2: గౌరవాన్ని ప్రేణాన్ని మంచి కాపాడుకోవాలి. ఒక్క పారిపోయినాయి అనుకో మళ్ళీ తిరిగి రావు.
3: What happened? You are looking so sad and bad. What happened?
4: ఇప్పుడు మీరు విన్న ఆ గొంతు ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు గారిది. తెలుగు సినీ అభిమానులకు ఆ గొంతు సుపరిచితమే. ఈరోజు ఆయన పుట్టినరోజు. 1942 జూలై 10వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని కంకిపాడులో జన్మించారు. సినీ రంగంలోకి రాకముందు బ్యాంకులో ఉద్యోగం చేశారు కోట శ్రీనివాసరావు గారు. నాటకాల ద్వారా తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించి తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టారు. తెలుగు సినీ పరిశ్రమలో తన విలక్షణ నటనతో చెరగని ముద్ర వేశారు కోట శ్రీనివాసరావు గారు. విలన్గా, ఆశనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకి ప్రాణం పోసే గొప్ప నటుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా ఆయన అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. తన అద్భుతమైన నటనకు ఎన్నో నంది పురస్కారాలు అందుకున్నారు. తన సహజమైన నటన, స్పష్టమైన సంభాషణ, విభిన్న పాత్రలతో తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కోట శ్రీనివాసరావు గారి కళాసేవను మనం ఇప్పటికీ గుర్తుంచుకుంటాం. ఇది సింగడి సినిమా పాటల కార్యక్రమం.

భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, వర్తక మారకు బ్యాచిలరు, షాదీ మాటే వద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు. ఆలికి మెళ్ళో ముళ్ళే చానని ఆనందించే మగవారు, ఆ తాడే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారు. మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖ.

0: హిట్లర్ ఎట్సెట్రా, ఇంట్లో ఉన్న పెళ్ళం కన్నా డిక్టేటర్ లెట్ర, అంతటి డిక్టేటర్ లెట్ర. బాబోయ్ భగ్నం, బి కేర్ఫుల్ బ్రదరు, భర్తక మారకు బ్యాచిలరు, షాజీ మాట వదురు, సోలో బ్రతికే సో బెటరు.
1: కోట శ్రీనివాసరావు గారు ఈ పాటల్లో నటించారే కానీ తన పెళ్లి చేసుకున్నారు. జీవిత భాగస్వామి పేరు రుక్మిణి, తనకు ముగ్గురు పిల్లలు. తన వైవాహిక జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించారు కోట శ్రీనివాసరావు గారు.

డిసింగిడి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 10 గంటలు కావస్తున్నది. మరికొన్ని క్షణాల్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో, వెబ్సైట్, పలు కోర్సులను, ఫిజికల్ లిటరసీ ప్రోగ్రాంలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యకురాలు, రాజ్యసభ సభ్యురాలు పిటి ఉషతో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన నూతన క్రీడా విధానం 2025 దేశంలోనే అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోందన్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దంపతులు గురువారం హనుమకొండలోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానాన్ని భక్తి శ్రద్దలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా గవర్నర్ దంపతులు, ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సుభిక్షాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు సంబంధించి తొలి అడుగు వేసింది. ఈ ప్రాజెక్టు పరిధిలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలైన జోన్ 1A, జోన్ 1B పరిధిలో వివిధ అభివృద్ది పనులను చేపట్టేందుకు వీలుగా రాష్ట ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సురక్షితమైన సరిహద్దు, సుసంపన్నమైన సరిహద్దు ప్రాంతం, అప్రమత్తమైన సమాజం, ఈ మూడు కలిసి దేశాన్ని సురక్షితంగా ఉంచగలవని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వైబ్రెంట్ విజిలెన్స్ ప్రోగ్రాం కింద వలసలు నివారించడానికి, ఉద్యోగాలు సృష్టించడానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను 100% అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని హోంమంత్రి తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో సరిహద్దు జిల్లాల సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుల సమావేశంలో అమిత్ షా పలు అంశాలను వెల్లడించారు. ఈరోజు న్యూజిలాండ్ పర్యటనకు వెళుతున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలకడానికి ఆక్లాండ్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రవాస భారతీయులతో పాటు చాలా మంది న్యూజిలాండ్ ప్రజలు కూడా కియా ఓరా మోదీ అనే సాంప్రదాయ మావోరీ స్వాగతంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి సిద్దమయ్యారు. దాదాపు 40 సంవత్సరాల తర్వాత భారత ప్రధానమంత్రి పర్యటించడం తమకు గర్వకారణమని, తీవ్రమైన భావోద్వేగానికి గురిచేసే క్షణమని ప్రవాస భారతీయులు అంటున్నారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ది చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పష్టం చేశారు. ఈ మధ్యాహ్నం మెల్బోర్న్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మిస్త్రీ, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యం వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలతో సహా పలు కీలక రంగాల్లో నిరంతరం బలపడుతున్నాయని పేర్కొన్నారు. ఈరోజు రేపు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి సమయం 10:04. ఇప్పుడు మీరు వినబోతున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324 08 52 నెంబర్కి ఒక వాట్సాప్ సందేశాన్ని

పంపించండి. అయితే మనం ఈరోజు ఏ సంవత్సరం పాటలు వినబోతున్నాం అంటే 2015 నుండి 2020 వరకు విడుదలైన సినిమాల్లోని పాటలు వినబోతున్నాం. మరి ఆ మధ్య కాలంలో వచ్చిన పాటలు మీరు వినాలి అనుకుంటే 0402324085252 నెంబర్కి పాట వివరాలు, మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ముందుగా మీకోసం వచ్చేస్తుంది కుమారి 21F మూవీ నుండి యాసిన్ నైజర్ పాడిన పాట, పల్లవి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. మేము దిల్షుక్ నగర్ లో ఉంటాము. పేర్లు ప్రవీణ్, భాను, ప్రసాద్, శైలజ. వీరు అడుగుతున్నారు ప్రభాస్ నటించిన మూవీ నుంచి ఏదైనా ఒక పాటను వినిపించమని. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దివాకర్, విమల, యష్ణ వీరి కోసం మిర్చి మూవీ నుంచి జస్ప్రీత్, సుచిత్ర పాడిన పాట, రామజోగ శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

ఇయర్స్ లో వచ్చిన సాంగ్స్ మాత్రమే మీరు అడగండి, ఎప్పుడు పాతవి అడుగుతున్నారు. బట్ నేను పర్టికులర్ ఒక ఇయర్ చెప్పాను అంటే నేను ఆ ఇయర్స్ లోని సాంగ్స్ ప్లే చేస్తాను అని కదా అర్థం. సో ఆ ఇయర్స్ లో మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే దాన్ని తెలియజేస్తూ, మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి 0402324085 నెంబర్కి. తర్వాత రిక్వెస్ట్, చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, సరిత, గంగాధర్ వీరు మా కోసం ఒక పాటను వినిపించండి అంటున్నారు. వీరి కోసం ఆ మూవీ నుంచి రమ్య, సాయి, శివాని, రాహుల్ నంబియార్ పాడిన పాట రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి మీకు జిమేయర్ సంగీతం.

ఎస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. నేను ఒక పర్టికులర్ ఇయర్ చెప్పాను, 2015 to 2020 అని. ఆ పర్టికులర్

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్.

0: చేయాలనుకునేవారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: రోజుతో మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. జనరంజనిలో ఆపాత మధురాలు విన్నారు, ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ లో లేటెస్ట్ సాంగ్ వింటున్నారు. శుభోదయం వివిధ భారతి. అలా వైకుంఠపురంలో చిత్ర నుండి బుట్టబొమ్మ బుట్టబొమ్మ అనే సాంగ్ ని వినిపించండి అంటున్నారు. భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీ, హర్షతేజ. మీకోసం అలవైకుంఠపురం చిత్రం నుంచి అర్మాన్ మాలిక్ పాడిన పాట రామజోగయ్య శాస్త్రి, సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం. ఇలాంటి మనసుకు నచ్చిన పాటలు మీరు కూడా వినాలి అంటే ఏం చేయాలి? 04023240852 నెంబర్కి 2015 నుండి 2020 మధ్యకాలంలో వచ్చిన పాటల్ని వినాలి అనుకుంటే, మీకు నచ్చిన పాట ఏదైనా పర్వాలేదు, అందులోంచి మీకు ఏదైనా మంచి పాట ఈరోజు విని మీ రోజుని ఇలా ప్రారంభించాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం? 04023240852 నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించేయండి.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:25. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్, నేను మీ రోజీ. నెక్స్ట్ రిక్వెస్ట్ కృష్ణాజిల్లా పడన నుండి అప్పలరాజు గారు. అరవింద సమేత చిత్రం నుంచి అనగనగా అనే సాంగ్ మా కోసం వినిపించండి అంటున్నారు, తప్పకుండానండి. అలాగే మాకోసం ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమా, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్.

సుచిత్ర కోరుతున్నారు. వీరి కోసం అనగనగా అనే పాట అరవింద సమేత చిత్రం నుంచి. ఆలపించిన వారు అర్మాన్ మాలిక్, సిరివెన్నెల సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుండి 2020 వరకు విడుదలైనటువంటి సినిమాల్లోని పాటలు వింటున్నారు. నెక్స్ట్ పాటని కోరుతున్న వారు కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా నుంచి మాకు ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు ఆనంద్ ఫ్రమ్ జేఎన్టీయు కేపీహెచ్పి నుంచి. అలాగే ఇదే పాటని వినిపిస్తున్నాం ఇల్లంతకుంట మండలం వారు గంగు, మహేందర్, నాగలక్ష్మి, గన్వీత్, అశోక్, సమత, వైష్ణవి కోసం. అలాగే గుడ్ మార్నింగ్ మేడం, మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు అనంతపురం జిల్లా కొడిమి గ్రామం నుండి అఖిల్, అరుణ, సదానప్ప, లింగరాజు, యశ్వంత్, సుధీర్ వీరందరి కోసం కేర్ ఆఫ్ కంచరపాలెం చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. విశ్వ సాహిత్యానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు.

చక్కని పాటలు వింటున్నారు కదా ఎవర్ గ్రీన్ హిట్స్ లో. మరి మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 0402324052 నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జత చేసి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. తర్వాత పాటని కోరిన శ్రోతలు బాహుబలి చిత్రం నుంచి పచ్చబొట్టేసిన సాంగ్ వినిపించమని కోరుతున్నారు. గణేష్, రాజు, శ్రీవస్త, గణిత, మహేష్, రంజిత్ కుమార్, సత్య, కమ్మర్పల్లి మండల్ కోనాపూర్ నుంచి. అలాగే ఇదే పాటని వినిపిస్తున్నాం బొమ్మిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ గారి గురించి. మాకోసం ఏదైనా ఒక మంచి పాటని వినిపించండి అంటున్నారు ఇబ్రహీంపట్నం ఆదిపట్ల కరాడి నుండి గోపీ కిషన్, ఉమావతి. వీరి కోసం ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: చక్కని పాటలు వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలో. మరొకసారి చెప్తున్నాను, 2015 నుండి 2020 మధ్యకాలంలో విడుదలైన సినిమాల నుండి మీరేదైనా పాట వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీ పేరు అలాగే పాట వివరాలు తెలియజేస్తూ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది జియో అచ్యుతానంద చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట. భాస్కర్ బట్లర్ రవికుమార్ సాహిత్యానికి కళ్యాణ్ కోడూరి సంగీతం అందించారు. ఈ పాటను వినిపిస్తున్నాం. ధర్మవరం వాస్తవులైనటువంటి పార్థసారథి గురించి శంకరపు రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత కోసం. అలాగే మాకు ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు రాపర్తి, నర్సింగ్, మీనా, జ్ఞానేశ్వర్, వీరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: ಮನೋಜನರಂಜನೆ.
1: ఎస్, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మంచి మంచి పాటలు వింటున్నారు. అలాగే తర్వాతి ప్రోగ్రామ్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అంటూ మిమ్మల్ని పలకరించడానికి వచ్చేసింది
2: ఆర్జే లక్ష్మి ప్రసన్న.
1: హాయ్ లక్ష్మి.
2: హాయ్.
1: మరి ఈ రోజు ఫ్రైడే కదా, వీకెండ్ కదా, మరి ట్రాఫిక్ ఎలా ఉంది బయట?
2: పర్లేదు, ట్రాఫిక్ సోసాగానే ఉంది. అంటే నేను మెట్రోలో వచ్చాను, కానీ మనకి రోడ్డు మీద కనిపిస్తుంటది కదా, మామూలుగా అయితే ప్యాక్డ్ ఉంటుంది. ఈ రోజు మాత్రం ఖాళీగా ఉంది, అంటే వీకెండ్ కదా.
1: ఓకే, మరి నీ వీకెండ్ ప్లాన్స్ ఏంటి?
2: మన వీకెండ్ ప్లాన్స్ ఏమైంది, మనం శ్రోతలతో మాట్లాడడం, వాళ్ళకి మాట్లాడుతూ పాటలు వినిపించడం, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, కాబట్టి మనకేం లేదు. కాబట్టి లిజనర్స్ కి మాత్రం స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, కొంచెం అంటే వీకెండ్ ప్లాన్స్ బయటకు వెళ్ళడం.
1: సాఫ్ట్వేర్స్ అయితే ఎంచక్క వీకెండ్స్ లో భలే ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటారు, అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తుంటారు. అసలు ఎక్కడెక్కడ ఈ మధ్య బోల్డ్ అన్ని ప్లేసెస్, రిసార్ట్స్ అసలు ప్లాన్ చేసుకుని వెళ్లాలే గానీ బోల్డ్ అని ఉన్నాయి వెళ్ళడానికి.
2: అలా ట్రావెల్ చేస్తూ మన వివిధ భారతిని విన్నారనుకో, ఆ జోష్ ఇంకొంచెం ఎక్స్టెండ్ అవుతుంది.
1: యా, ఎగ్జాక్ట్లీ, నిజంగా ఇలా మీ జోష్ ని గనక మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే వివిధ భారతి ట్యూన్ చేసుకుని మేం ప్లే చేస్తున్న మంచి మంచి సాంగ్స్ వినాలి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తోంది సీతారామం చిత్రం నుంచి.

శ్రీ అనురాగ్ కుల్కర్ణి సింధూరి ఎస్ పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ పాటని కోరుతున్న వారు రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుండి లక్ష్మీ, వరలక్ష్మి, జయలక్ష్మి, మాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారులక్ష్మి, రాములు, గౌడ్, రాములమ్మ వీరికోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా RX 100 చిత్రం నుంచి అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట. చైతన్య ప్రసాద్ సాహిత్యానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఈ పాటను వినిపిస్తున్నాం. అనంతపురం జిల్లా కృష్ణమరెడ్డిపల్లి గ్రామం. శ్రోతలైనటువంటి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, స్వాతి, శ్వేత, మౌలిక, పరిమళ, టీనా వీరందరి కోసం, అలాగే ఎం వెంకటేష్ నందిపేట నుంచి మాకోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. ఇదే పాటను వినిపిస్తున్నాం. రాగి, శంకర్, శోభ, నాగసింధు, ఓంకార్, మాధురి, సాత్విక్, శాంభవి, భీంగల్ నుంచి వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. జగన్నాథపురంలో ఏర్పాటు చేసిన రైతు ఆశీర్వాద సభలో రైతులకు ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేస్తారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 169 బస్తీ దవాఖానాల పనితీరు, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్టు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అలాగే తనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక, అలా రాబోయే 2-3 రోజుల పాటు ఎంపిక చేసిన ముఖ్యమైన బస్తీ దవాఖానాలు స్వయంగా తనిఖీలు చేస్తామన్నారు. గిరిజన విద్యార్థులు తమలోని అపారమైన ప్రతిభను వెలికితీసి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేసినట్టయితే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే నాయకులుగా, సమాజానికి ఆదర్శంగా ఎదగగలరని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కువైట్ పర్యటనను ముగించుకుని ఒమన్ చేరుకున్నారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రస్సెల్స్ లను సందర్శిస్తూ 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత 2028-29 ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పదవీ కాలం కోసం భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించేందుకు ఆయన న్యూయార్క్ వెళ్తారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ భవనాన్ని భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యకులు, రాజ్యసభ సభ్యులు పిటి ఉష, రాష్ట క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా పిటి ఉష మాట్లాడుతూ ఈ భవనం భావి క్రీడాకారుల కలలు సాకారం చేసే కేంద్రంగా, ఒలింపిక్ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే వేదికగా నిలుస్తుందన్నారు. జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్బంగా రాష్ట మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. మత్స్యరంగ అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. చెక్ బౌన్స్ కేసుల విషయంలో త్వరిత పరిష్కారం కోసం ఈ నెల 18వ తేదీన నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్, సికింద్రాబాద్ కోర్టుల్లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయసేవాధికార సంస్థ తెలిపింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పరస్పర అంగీకారంతో వివాదాలు పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్ సెషన్స్ జడ్జ్ కె సాయి రమాదేవి కోరారు. భారత్ డైమండ్స్ లిమిటెడ్ కొత్త చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్గా శైలేష్ వాగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. భారత ఆయుధ కర్మాగార సేవకు చెందిన ఆయనకు రక్షణ తయారీ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం పీబీ స్టూడియోల సమయం 11:04 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. చిన్నపిల్లల సెంటిమెంట్ తో వచ్చిన సినిమాల్లో ఎక్కువ భాగం బ్లాక్ బస్టర్ హిట్సే మన తెలుగు సినిమాల్లో. అది నిజమేనని ప్రూవ్ చేసింది ఒక చిత్రం. పుట్టుకతోనే మాటలు రాని వినలేని ఓ 3 లేదా 4 ఏళ్ల పిల్లాడు, ఒక సుప్రీం హీరో, ఒక గ్లామర్ క్వీన్, కొంచెం సెంటిమెంట్, డాన్స్, యాక్షన్, మ్యూజిక్, కట్ చేస్తే ఒక సూపర్ హిట్. ఏంటా సినిమా? అదే ఇవాంటి మూవీ రివ్యూ. కాబట్టి ఫ్రెండ్స్ ట్రై టు గెస్. అఫ్ కోర్స్ ఈ పాటతో కూడా అర్థమైపోతుంది అనుకోండి. మరి వినిపించైనా పాట

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నా ఇలా మూవీ రివ్యూగా సినిమా గురించి మాట్లాడుకోబోతున్నా. ఇందాక విన్నారు కదా పాట, ఆ పాట స్టార్ట్ అయినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఈరోజు ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాము. ఎస్, పసివాడి ప్రాణం. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు రామలింగయ్య గారి సమర్పణలో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 1987 జూలై 23న విడుదలై ఘన విజయాన్ని సాధించింది. హిట్ కాంబినేషన్ చిరంజీవి కోదండరామిరెడ్డి జోడీకి దక్కిన మరో విజయం పసివాడి ప్రాణం. మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నారు

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మూవీ రివ్యూగా పసివడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా అప్పట్లో చిరంజీవి గారు, వేటూరి గారు, ఇళయరాజు గారు లేదంటే చక్రవర్తి గారు మ్యూజికల్ హిట్ కాంబినేషన్ అంతే. ఇప్పుడు మనం విన్న పాట కూడా వేటూరి గారే రాశారు, చక్రవర్తి గారు స్వరపరిచారు. ఎనీవేస్, మరి పసివడి ప్రాణం సినిమా విషయానికి వస్తే ఈ సినిమా కథ అంతా ఒక పిల్లవాడి చుట్టూనే తిరుగుతుంది. ఊహించని పరిస్థితుల్లో హత్యను చూసిన తల్లి కొడుకులను హంతకులు చంపాలని ప్రయత్నించడం, అమ్మను చంపడం కళ్లారా చూసిన పిల్లాడు పారిపోతాడు, అనుకోని విధంగా హీరో దగ్గరికి చేరుతాడు. మరి విన్నాం కదా ఇందాక ఫస్ట్ గా వినిపించిన పాట. ఆ టైంలోనే రోడ్డు మీద పడుకున్న పిల్లాడిని చూస్తాడు, చూసి జాలిపడి కారులో తీసుకెళ్లి ఇంటికి తీసుకెళ్తాడు. సో ఆ అబ్బాయికి రాజా అని పేరు పెట్టి ప్రేమగా చూసుకుంటాడు. ఈవెన్ హీరోయిన్

గీత క్యారెక్టర్ కూడా బాబు ద్వారానే హీరోకు పరిచయం అవుతుంది. మరి మూవీ రివ్యూ కబుర్లు ఈ పాట తర్వాత చెప్తాను, ఇప్పుడైతే వినిపిస్తున్నాను పసుడు ప్రాణం సినిమాలోని ఇసుపరిట్ సాంగ్. యాక్చువల్ గా కాశ్మీర్ లో ఇలా తీసిన ఈ పాట ఇప్పటికీ ఆ తర్వాత కూడా ఎవర్ గ్రీన్ హిట్. అంతే, మరోసారి అలా పంచ్ లైక్ వెళ్ళిపోండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల

పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్న ఇలా మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం చిత్రం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా ఒక హత్యను చూసిన తల్లి కొడుకుల్లో తల్లిని చంపేస్తారు, పిల్లాడేమో భయపడి పారిపోతాడు, హీరో దగ్గరికి చేరుతాడు, ప్రేమగా చూసుకుంటాడు హీరో. అంటే అమ్మా నాన్న లేరనేది ఒకటి, ఇంకోటి అబ్బాయి మాట్లాడలేడు వినిపించదనేది ఒక పాయింట్ తోటి చాలా ప్రేమగా చూసుకుంటాడు హీరో. ఇంకా పిల్లవాడు ఇంకా బతికే ఉన్నాడు అని తెలుసుకున్న హంతకుడు చంపాలని చాలాసార్లు ప్రయత్నిస్తాడు. యాక్చువల్ గా వాళ్ళకి తెలియదు అబ్బాయి మాట్లాడలేడు వినిపించదని, కానీ తెలిసిన తర్వాత కూడా ఎక్కడ సాక్ష్యం చెప్పేస్తాడో అని చంపాలని చూస్తారు చూడండి. అక్కడ డైరెక్టర్ వాళ్ళ క్రూయాలిటీని ఎంత బాగా ఎక్స్పోజ్ చేశారంటే అసలు కదిలిపోతాం మనమైతే చూస్తున్నప్పుడు సినిమాని. మరి హీరోకి తెలియని విలన్, హీరోకి అసలు తెలియదు వాళ్ళు ఎవరో తెలియదు, బాబుని చంపాలని చూస్తున్నారని తెలియదు, మాటలు రాని చిన్నపిల్లాడు ఎలా చెప్తాడు కదా, చెప్పలేడు కదా పలానా వాళ్ళు నన్ను చంపాలని చూస్తున్నారు ఎందుకు అని. కానీ చూసినప్పుడంతా ఆ పిల్లాడి కళ్ళల్లో భయం, తనను తాను రక్షించుకోవాలని చేస్తున్న పోరాటం, ఇదొక్కటి చాలు కదా మొత్తం సినిమా అంతా మనకి కట్టిపడేయడానికి. సో ఆ పాయింట్ని ఎక్కువగా ఎలివేట్ చేస్తారు కోదండరామిరెడ్డి గారి సినిమాలో. చివరికి హీరో ఎలా ఆ అబ్బాయిని రక్షించుకుంటాడు అనేది క్లుప్తంగా ఈ సినిమా స్టోరీ. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు పసివాడి ప్రాణం గురించి. ఇప్పుడైతే వినిపిస్తున్నాను ఛాలెంజ్ మూవీ నుంచి ఈ ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్.

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. హీరో మధు పాత్రలో చిరంజీవి గారి యాక్టింగ్, స్టైల్, డాన్స్, ఫైట్స్ యాజ్ యూజువల్ సూపర్ సూపర్ అంతే. ఇక రాజాగా నటించిన బేబీ సుజిత ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. భయాన్ని కళ్లతోనే అద్భుతంగా పలికించేసింది. యాక్చువల్ గా ఈ సినిమాలో ఆ బాబుకి మాటలు రావు, కానీ డైరెక్టర్ ఏం చేశారంటే కమ్యూనికేషన్ పరంగా ఒక చిన్న వర్డ్ క్రియేట్ చేశారు ఆ బాబుకి. అదేంటంటే యాయా యాయా, ఇదే ఈ మాట సినిమా అంతా కూడా ఇదే వినిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఆ మాడ్యులేషన్ చేంజ్ అవుతుంది అనమాట. భయంగా ఉన్నప్పుడు ఒక రకంగా, తనని బాగా చూసుకుంటున్న హీరోతో దగ్గరగా ఉన్నప్పుడు ఇంకో రకంగా, అలా వేరియేషన్స్ ఉంటాయి తప్ప సినిమా అంతా కూడా ఈ వర్డ్తోనే ఆ అబ్బాయి కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. ఇక చిరంజీవి సుజితల మధ్య వచ్చే సన్నివేశాలన్నీ ప్రేక్షకులను కట్టిపడేసేలా అద్భుతంగా చిత్రీకరించారు దర్శకుడు కోదండరామరెడ్డి గారు. యాక్చువల్ గా బాబుని చంపాలని ప్రయత్నిస్తారని తెలిసిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే బాబుని డిఫెన్స్ చేసుకోవడానికి తనకు తనకుగా ట్రైన్ చేస్తాడనమాట. అంటే వర్డ్స్ మనం మాట్లాడే దాన్ని బట్టి ఆ భావాన్ని అర్థం చేసుకుని రియాక్ట్ అవ్వడం, అలా ఆ సీన్స్ అన్ని కూడా ఎంత అద్భుతంగా ఉంటాయో సినిమా చూస్తున్నప్పుడు. అండ్ అట్ ద సేమ్ టైం కామెడీ కూడా క్రియేట్ చేశారు ఆ సీన్స్ లో. సో చాలా అంటే ఎక్కడ ఒక మెసేజిటిక్ గానీ లేదంటే ఒక సీరియస్నెస్ గానీ లేకుండా చాలా ఈజీగా ఒక వాళ్ల కనెక్షన్ ని బిల్డప్ చేసుకుంటూ వెళ్లారు డైరెక్టర్. మరి ఒక పాట వినిపించాక మరిన్ని కబుర్లు చెప్తాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం కొండవీటి గంగా సినిమా నుంచి చిరంజీవి విజయశాంతి గారి కాంబినేషన్ లో వచ్చిన ఇసుపెట్ సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగతి ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయి. మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇక ఈ సినిమాలో మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సింది హీరోయిన్ గీత పాత్రలో విజయశాంతి గారి గురించి. చాలా అందంగా కనిపిస్తారు, క్యూట్ గా ఈ సినిమాలో. ఎప్పుడు తాజ్మహల్ గురించి వసపెట్టలా వాగుతూ హీరోకి తలనొప్పి తెప్పిస్తూ మనల్ని మాత్రం హ్యాపీగా నవ్వుకునేలా చేస్తారు. ఇక తెలియకుండానే రాజాకు దగ్గరయ్యి చివరిలో తన అక్క కొడుకే అన్న విషయం తెలియడం ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఈ సినిమాలో. యాక్చువల్ గా మనం కూడా చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతాం సినిమా చూస్తున్నప్పుడు. అమ్మయ్యా, ఈ పిల్లాడు అనాది కాదు, ఒక పిండి కూడా ఉంది, సో సేఫ్ హ్యాపీ అని అనిపిస్తుంది అనమాట. సో అది డైరెక్టర్ గారి క్రెడిట్ గొప్పతనం ఈ సినిమాకి సంబంధించి. ఇక ఈ చిత్రంలో క్యామియో రోల్ సుమలత గారిది. మధు ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధగా కనిపిస్తుంది. కనిపించేది కాసేపే అయినా తన అందంతో నటనతో ఆకట్టుకున్నారు సుమలత. ఇక విలన్ గా రఘువరన్ గారి నటన విలక్షణంగా ఉంటుంది. చిన్న చిన్న డైలాగ్స్ తోనే విలనిజాన్ని ఎలివేట్ చేసిన తీరు చాలా బాగుంటుంది. మరి మరిన్ని విశేషాలు చెప్తాను పసవటి ప్రాణం సినిమా గురించి. ఇప్పుడైతే వినిపిస్తున్నాను ఈ సినిమా నుంచి ఈ అద్భుతమైన మెలోడీ.

0: నెదవుల అంటింతలై
1: మాటతో తీరని మదిలో దాహమే చిలిపి ముద్దుకై చినుకు తేనెకై కసి కసి కవ్వి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్న ఇలా మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా చిరంజీవి గారు ఈ సినిమాలో తాగుడికి అలవాటు పడ్డ వ్యక్తిగానే కనిపిస్తారు. ఇంట్రో సాంగ్ కూడా అలాగే ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న రాధ తన కోసం వస్తూ ప్రమాదంలో చనిపోవడంతో తనను మర్చిపోలేక తాగుడికి అలవాటు పడతాడు. ఆ తర్వాత రాజు కోసం మానేస్తాడు. ఈ సందర్భంగా వచ్చే సీన్స్ ని కోదండరామిరెడ్డి గారు ఎంత చక్కగా తెరకెక్కించారో మనందరికీ తెలుసు. విలన్ వస్తాడు మా కర్చీఫ్ కట్టేసుకుని మొహం తెలియకుండా చిరంజీవి గారేమో తాగి పడిపోయి నిద్రపోతుంటారు. ఈ అబ్బాయి చూస్తాడు వచ్చేది. అసలు ఆ విలన్ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి. అతను తాగి పడిపోయాడు, ఇప్పుడు నేను చంపేస్తాను, నిన్ను ఎవరు రక్షిస్తారు అని ఒక క్రూయాలిటీ కనిపిస్తుంది. నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ సీన్ అయితే. సో లాస్ట్ లో చిరంజీవి గారు లేచేసి ఆ విలన్ని కొట్టేసి తరిమేస్తాడు, సేవ్ చేసేస్తాడు బాబుని, అది వేరే విషయం. సో ఈ సందర్భాలు ఈ సన్నివేశాలు అన్ని కూడా చాలా అద్భుతంగా చిత్రీకరించారు కోదండరామిరెడ్డి గారు. కమర్షియాలిటీ విత్ ఎమోషన్స్, సుజిత చిరంజీవి గారు ఇద్దరు పోటీ పడి నటించారు. అందుకే ఇప్పటికీ ఆ సినిమా చూస్తుంటే అలా ఇన్వాల్వ్ అయిపోతాం. మరి ఇంకా ఉన్న విశేషాలు చెప్పాల్సినవి వింటూ ఉండండి. గుర్తుకొస్తున్నాయి ఓన్లీ అండ్ వివిధ భారతి. ఇప్పుడైతే మరో లవ్లీ సాంగ్ మీకోసం అభిలాష సినిమా నుంచి.

0: మనసులో నా రూపం లేదు.
1: అంత మాట అనక్కలా,
0: నీకు స్నేహాలు ఉన్నాయి, హోదాలు ఉన్నాయి, నాకే ఉన్నాయి. ఏమీ లేని మోడు నేను, లేకపోతే ఆనాడు నువ్వు నన్ను పారిపోయేవాడివి కాదు.
1: కళ, కళ, కళ, ఆ రోజు నీలో నా రూపం పెరుగుతోందని, నిన్ను వదిలి వెళ్ళవద్దని నువ్వు ఎంత ప్రాధాయపడి చెప్పినా, నీ తల్లిదండ్రుల పట్టుదలలు పంతాల గురించి నువ్వెంత కలవ

మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వేటూరు సుందరామూర్తి గారు అన్ని పాటలు రాశారు ఈ సినిమాకి. ఇక చక్రవర్తి గారు స్వర కల్పన, అన్ని పాటలు సూపర్ హిట్. వింటున్నాం కదా మనం ఇప్పుడు, అసలు ఏ పాట అయినా ఇది బాగాలేదు, ఇది మామూలుగా ఉంది అనేటట్టుందా? అన్ని సాంగ్స్ సూపర్ హిట్. అసలు 40 సంవత్సరాల తర్వాత కూడా వీటి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, ఇప్పటికీ సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అండ్ ఇక బ్రేక్ డాన్స్ ను ఈ సినిమాతోనే పరిచయం చేశారు. మంచుకొండల్లో చిరంజీవి విజయశాంతి గారి పోటా పోటీ బ్రేక్ డాన్స్ కి రికార్డ్స్ బ్రేక్ అయిపోయాయి అంతే. విందామా?

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మూవీ రివ్యూగా పసవాడి ప్రాణం చిత్రం గురించి మాట్లాడుకుంటున్నా గుర్తుకొస్తున్నాయిలో. యాక్చువల్ గా పసవాడి ప్రాణం మలయాళ చిత్రం పూయ పుదియ పుంతె 4 రీమేక్. మమ్ముట్టి గారు హీరో. యాక్చువల్గా ఇందులో హీరో క్లైమాక్స్ లో చనిపోతారు, కానీ మనకి తెలుగులో కొంచెం మోడిఫై చేసేసి తీశారు. అలాగే తమిళంలో కూడా సత్యరాజ్ గారు యాక్ట్ చేశారు. ఇక కన్నడ, హిందీ, ఆఖరికి రష్యన్ లో కూడా తీశారు ఈ సినిమాను. అన్ని భాషల్లో అఖండ విజయం సాధించింది. మీకు తెలుసా, మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పసివాడు బేబీ సుజిత్ అని, టైటిల్స్ లో మాత్రం మాస్టర్ సుజిత్ అని ఉంటుంది. నిజంగానే ప్రాణం పోసింది పసివాడి పాత్రకి సుజిత. మరి మరిన్ని విశేషాలు చెప్తాను. ఇప్పుడైతే వినిపిస్తున్నాను ఆరాధన సినిమా నుంచి ఈ ఆల్ టైమ్ మెలడీ

0: 26 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వింటున్నారు గుర్తుకొస్తున్నాయి మూవీ రివ్యూగా పసివాడి ప్రాణం సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పసివాడి ప్రాణం వసూళ్ల వర్షం కురిపించింది. అప్పట్లో 30కి పైగా సెంటర్స్ లో 100 రోజులు, తిరుపతిలో మినీ ప్రతాప్ లో అయితే ఏకంగా 175 రోజులు 5 ఆటలతో ఆడి రికార్డు సృష్టించింది. అంతేకాదండి, అనంతపూర్, నెల్లూరు, తిరుపతి కేంద్రాలలో రోజు 5 ఆటలతో 100 రోజులు ఆడింది. మరి మానవ సంబంధాల్ని, మానవత్వాన్ని, ఆత్మీయతను కరెక్ట్ గా ప్రజెంట్ చేస్తే ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారో, కమర్షియల్ గా సినిమా ఎంత సక్సెస్ అవుతుందో చెప్పే గొప్ప ఉదాహరణ పసివాడి ప్రాణం. మరి మీరు చూసారా?

సమయం 12 గంటలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం 12 గంటల 5 నిమిషాలకు చైతన్య స్ఫూర్తితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 12:05 దాటింది. వెల్కమ్ టు చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే లక్ష్మీ.

మాస్ మూవీ నుంచి ఒక జోష్ఫుల్ సాంగ్ వినేసాం. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో సాహిత్య గీతం ఉదిత్ నారాయణ సుమంగళి పాడారు కదా, బలం ఉంటుంది కదా పాట. డ్యూయట్స్ లో బీట్ మెలోడీ సమపాళలో కలగలిపిన డ్యూయట్ అనమాట. ఎనీవేస్ మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ అని వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. యాక్చువల్ గా మార్కులే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి అనుకుంటాం. ఒక పర్సన్ కి వచ్చే పర్సంటేజ్

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయ

0: ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి సమీర్ శర్మ ఐపీఎస్ ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. సమీర్ శర్మ స్కూల్ డేస్ నుంచి కూడా మెరిట్ స్టూడెంట్ ఏం కాదు. 10th క్లాస్ లో 57%, ఇక ఇంటర్ లో పరిస్థితి మరీ దారుణం, 34% మాత్రమే మార్కులు వచ్చాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ లో కొంచెం మంచి మార్కులు వచ్చి టోటల్ గా ఇంటర్ లో 60% సాధించారు. మరి ఎవరైనా అనుకుంటారో చెప్పండి ఐపీఎస్ ఆఫీసర్ అవుతారని, కానీ సాధించారు. ఎలాగో చెప్తాను. స్టేట్ ఇంటూ చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం నువ్వు లేక నేను లేను సినిమా నుంచి ఉష పాడిన అద్భుతమైన పాట ఎంజాయ్ చేస్తాను.

0: కాస్తి ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చైతన్య స్ఫూర్తి సమయం. సమీర్ శర్మ ఐపీఎస్, ఇవాళ మనం చైతన్య స్ఫూర్తి. యాక్చువల్ గా ఇంటర్ లో తక్కువ మార్కులు వచ్చాయని ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే 60% వచ్చిందనమాట. అది కూడా సెకండ్ ఇంటర్ లో కవర్ చేయడం వల్ల. మరి ఇంటర్ అయ్యాక బీటెక్ లో చేరిన సమీర్ శర్మకు ఇంజనీరింగ్ చాలా కష్టం అనిపించింది. అండ్ చదువుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఎదురయ్యాయనుకోండి. ఫలితం 24 బ్యాక్లాగ్స్. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కృంగిపోతారు, నిరాశకు లోనవుతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, భవిష్యత్తు గురించిన ఆశలు వదులుకుంటాం. కానీ సమీర్ శర్మ ఆ ఫెయిల్యూర్ ని సక్సెస్ గా మార్చుకోవాలనుకున్నారు. ఆ తర్వాత ఏం చేశారు, ఏమైంది చెప్తాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదంలో ఇసోపరి ట్రాక్ మీకోసం.

0: అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటి?
1: ఎందుకైపోయి ఇలాంటి కోరికలన్నీ కోరితే కదా, ఇలాంటి పాటలన్నీ అరుదుగా వస్తుంటామనే తెలుగు సినిమాల్లో విజయ్ కుమార్ రాశారు ఈ పాటని. శ్రీ పాడారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ ఖడ్గం మూవీ నుంచి. ఈ విషయం అందరికీ తెలుసు అనుకోండి. అన్నట్టు మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. సమీర్ ఐపీఎస్, సమీర్ శర్మ ఐపీఎస్ ఇవాళ మన చైతన్య స్ఫూర్తి. ఇక ఇంజనీరింగ్ తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కు లక్ష్యంగా చదవడం ప్రారంభించారు. అంటే బీటెక్ లో వచ్చిన మార్కులు పట్టించుకోలేదు, తర్వాత లక్ష్యంగా ఎలాగైనా ఉన్నత స్థితికి చేరాలనుకుని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవడం మొదలుపెట్టారు. ఐఐటి, ఐఐఎం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివిన స్టూడెంట్స్ ని చూసి బెదర్లేదు, నేను తక్కువేమో అన్న ఆలోచన ఎక్కడా రానివ్వలేదు, పట్టుదలతో శ్రమించారు. ఆ కృషి ఫలితమే 18 నెలల్లోనే యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా 182 ర్యాంక్ సాధించారు. ఇక 2011 బ్యాచ్ ఏజీఎం యూటీ క్యాడర్ కు చెందిన అధికారిగా ఎంపికయ్యారు. ఉన్నతమైన పదవుల్లో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సో ఇది ఇలా మనకి ఫెయిల్యూర్స్ ని స్టెప్పింగ్ స్టోన్స్ గా మార్చుకుంటే వచ్చే సక్సెస్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇలాంటి వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఏమంటారు కదా, మనం చిన్న చిన్న ఫెయిల్యూర్స్ కు కుంగిపోతూ ఉంటాం, కానీ ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే మనము ముందుకెళ్లొచ్చు. ఎనీవేస్, మరి సమయం 12:30 కావస్తుంది, కొన్ని క్షణాల్లోనే వార్తలు ప్రసారం అవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 12:40 కు ఈట్ ఫిట్ తో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఆక్లాండ్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రవాస భారతీయులతో పాటు న్యూజిలాండ్ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం తమ మావోరీ నూతన సంవత్సరమైన మతారీకి పండుగను జరుపుకుంటోంది. ఇది ఆశాభావం, సరికొత్త ప్రారంభాలకు చిహ్నం. దాదాపు 4 దశాబ్దాల్లో

0: ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ రెండు విశేషాలు ఒకేసారి జరగడం ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను చేకూర్చింది. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్టేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ పర్యటన భారత్ ఆస్టేలియా సంబంధాల్లో క్రీడా దౌత్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది. ఇరువురు నాయకుల మధ్య క్రికెట్ సహకారం, క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ది, పరస్పర జ్ఞానాన్ని పంచుకోవడం, ఐపీఎల్ బీబీఎల్ భాగస్వామ్యంతో పాటు 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్, భారతదేశ 2036 ఒలింపిక్స్ బిడ్తో సహా రాబోయే ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల ముందస్తు సహకారంపై చర్చలు జరిగాయి.
1: భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కా రోమాంచ్ ఔర్ దూసరా యే ఎహ్సాస్ కి దోనో దేశో మే క్రికెట్ కేవల్ ఏక్ ఖేల్ నహీ లేకిన్ ఏక్ సాజా జునూన్ హై. లేకిన్ ఆజ్ యహాన్ కోయి లాస్ట్ ఓవర్ ఫినిష్ కా ప్రెషర్ నహీ హై. ఆజ్ యహాన్ కేవల్ ఖేల్ కి ఖుషీ హై, హమారి మిత్రతా కి గర్మజోషీ హై ఔర్ ఫ్యూచర్ చాంపియన్స్ కి ఎనర్జీ హై.
0: ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యులు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నెల 6వ తేదీన మొత్తం విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక ఇంధన వనరుల వాట 50.2% ఉందని జోషి పేర్కొన్నారు. దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ విశ్వసనీయతకు ఇదొక నిదర్శనమని మంత్రి అభివర్ణించారు. భారత్ స్థిరమైన పర్యావరణ అనుకూల వృద్దిని వేగంతో, దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరామ్ అనియా, యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా బృందంతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీయ అభివృద్ది, పాఠశాల విద్య, మానవాభివృద్దిపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై వీరు చర్చించారు. ముఖ్యంగా ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన, అందరికీ సమానమైన అభ్యాసం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలు, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. ఈ సమావేశంలో డాక్టర్ అనియా మాట్లాడుతూ విధాన రూపకల్పన, సమాజ భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను గురించి వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికలకు తమ అభ్యర్థులుగా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్, ప్రకాష్ చిక్ పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 24న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ ముగ్గురు నాయకులు నిన్న బీజేపీలో చేరారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మషద్లోని ఇమాం రెజా మజార్ వద్ద ముగిశాయి. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు

వేలాది మంది మద్దతుదారులు అక్కడకు తరలి వచ్చారు. ఆయన పెద్ద కుమారుడు సయ్యద్ ముస్తఫా ఖమేనీ మతపరమైన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటన పశ్చిమాసియా ప్రాంతమంతటా తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఉత్తరాఖండ్లో ఈరోజు అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్టల్లో భారీ వర్షాలు కురవ్వచ్చని ఆ శాఖ పేర్కొంది. అదే సమయంలో కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్టు మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 ప్రారంభమవుతుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్లు తలపడడం ఇది 16వసారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగతా 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈ రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో నార్వే జట్టు ఇంగ్లాండ్ జట్టుతో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారి ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరు కావడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రస్సెల్స్ సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది 2వసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో సమయం 12:40 దాటింది. స్టే ట్యూన్డ్ ఫర్ ఈట్ ఫిట్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: వెల్కమ్ టు ఈట్ ఫిట్ విత్ మీ ఆర్జే లక్ష్మీ.

0: ఇంటికోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజు

0: బిఐఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
1: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం అండ్ ఈట్ ఫిట్ టైమ్. రోజు ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఎంత ఇంపార్టెంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే అసలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయదు, కంపల్సరీగా తీసుకోవాలి అని చెప్తారు. అలాగే రోజంతా ఎనర్జీ లెవెల్స్ బాగుండాలంటే మనం తీసుకున్న బ్రేక్ఫాస్ట్ లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఉండేలా చూసుకోవాలని కూడా చెప్తున్నారు. మరి అవేంటో మీతో షేర్ చేసుకుంటాను. అంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు, మనకి కొన్ని డైలీ తీసుకుంటాం కానీ వాటిలో ప్రోటీన్స్ ఉంటాయో లేదో తెలియదు. సో అవి ఎక్కువగా ఉండే పదార్థాలు ఏవో మీతో షేర్ చేసుకుంటాను. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను జూలై మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్. ఎంజాయ్ దిస్ ప్లీజ్.
4: నీ పేరు చెప్పలేదు.

0: నాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరొకండి, 9490463863.
1: మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇందాక చెప్పగదా మీకు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఏంటో మీతో షేర్ చేసుకుంటాను అని. వాటిలో ఫస్ట్ వచ్చే ఫుడ్ ఐటమ్ యోగర్ట్. ఇందులో ప్రోటీన్ శాతం అధికంగా ఉంటుందట, కాబట్టి మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా ఒక కప్పు యోగర్ట్ తీసుకోవచ్చు. కాకపోతే ప్లెయిన్గా ఎలా తింటాం అనుకుంటే పండ్ల ముక్కలు, బాదం పప్పులు, వాల్నట్స్ కలుపుకొని తింటే టేస్టీగా ఉంటుందట. ఫైబర్ ఎక్కువగా ఉండే ఈ నట్స్ ని ప్రోటీన్తో కలిపి తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు అనేది నిపుణుల సలహా. మరి మరిన్ని ఫుడ్ ఐటమ్స్ మీతో షేర్ చేసుకుంటాను, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. అండ్ ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఇడియట్ మూవీ నుంచి ఈ ఎనర్జెటిక్ సాంగ్.

శంకర్ మహాదేవన్ గానం, కందుకొండ సాహిత్యం, చక్రి సంగీతం. కట్ చేస్తే ఇడియట్ సినిమాలని సూపర్ ఎనర్జెటిక్ సాంగ్. యాక్చువల్ గా ఒక్కో డికెట్ లో కొన్ని ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ వస్తూ ఉంటాయి మనకి, అలాంటి వాటిలో ఇడియట్ సినిమా కూడా కదా. ఈ సినిమా అసలు ఒక ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పాలి. ఇందులో డైలాగ్స్ కానివ్వండి, ఇప్పటికీ ఎంత ట్రెండ్ గా ఉంటాయి ఈ డైలాగ్స్ అన్ని కూడా. చంటిగాడి లోకల్, కమిషనర్ కూతురికి పెళ్లి కావా, ఇలాంటి డైలాగ్స్. అసలు ఈ సినిమాకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అసలు అతిశయోక్తే కాదు. ఎనీవేస్, మీరు వింటున్నారు ఈట్ ఫిట్ ఓన్లీ అండ్ వివిధ భారతి 100.8 FM. మరి ఇందాక మీకు చెప్తున్నాను ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలు మీతో షేర్ చేసుకుంటాను అని, అండ్ ఆల్రెడీ చెప్పేస్తున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పనీర్. ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాల్లో పనీర్ ఒకటి. దీంతో బుర్జి తయారు చేసుకుని తిన్నా మంచి రిజల్ట్ ఉంటుందట. బుర్జి ఏంటి? ఏం లేదండి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటో ముక్కల్ని నూనెలో ఫ్రై చేసేసి మెదిపిన పనీర్లో వేస్తే పనీర్ బుర్జి రెడీ అయిపోతుంది. మల్టీగ్రెయిన్ బ్రెడ్ మీద వేసుకుని తినొచ్చు, లేదంటే కుల్చా, పరాటా, చపాతీ కాంబినేషన్ కర్రీగా కూడా అద్దరిపోతుందట. మరోసారి ట్రై చేసి చూడండి. టేస్టీ కి టేస్టీ అండ్ ప్రోటీన్స్ కి ప్రోటీన్స్. అండ్ నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ చెప్పే ముందు మరో పాట వినిపిస్తున్నాను క్రాక్ మూవీ నుంచి. ఎంజాయ్ దిస్ ప్లీజ్.

అసలే లంచ్ టైం. మరి ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ పాటలో వినిపిస్తూ ఉంటే నిజంగానే త్వరగా ఆకలేస్తుంది కదా, గబగబా లంచ్ చేయాలనిపిస్తుంది. ఎనీవేస్ మీరు వింటున్నారు ఈ టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి పాలు లేదా పెరుగు. రాత్రిపూట పెరుగు లేదా పాలల్లో కొన్ని ఓట్స్ కలపాలి. ఉదయాన్నే దీంట్లో కొన్ని నట్స్ అంటే ఏవైనా సరే, బాదం, జీడిపప్పు ఏవైనా సరే పండ్ల ముక్కలు కలుపుకుని తింటే రుచికి రుచి ప్రోటీన్లు శరీరానికి అందుతాయట. అండ్ మీకు తెలుసా, పాలు, పెరుగు, ఓట్స్ ఈ మూడింట్లోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. కాబట్టి ఇష్టం లేకపోయినా ఏదో అదేదో ఒక మెడిసిన్ లాగా అనుకుని తాగేసాం అనుకోండి, హెల్దీగా ఉంటాం. ఇంకా ఉన్నాయి మీతో షేర్ చేసుకోవాల్సిన ఫుడ్ ఐటమ్స్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం ఈట్ ఫిట్ టైం. మరి ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే పదార్థాలను మీతో షేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి అండ్ లాస్ట్ ఫుడ్ ఐటమ్ వచ్చేసి బ్రెడ్ పన్నీర్ బటర్. ఎక్కువ మంది తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఇది కదా. ఈ బటర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందట. కాకపోతే వైట్ బ్రెడ్ కంటే కూడా వీట్ లేదా మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకోవడం హెల్దీ అంటున్నారు. కావాలంటే బ్రెడ్ మీద బటర్ అప్లై చేశాక పండ్ల ముక్కలు తేనె వేసుకుని తింటే టేస్ట్కి టేస్ట్, హెల్దీ కూడా. మరి మీ బ్రేక్ఫాస్ట్లో ప్రోటీన్స్ ఉండేలా చూసుకుంటున్నారుగా, ఫిట్గా ఉంటేనే కదా హ్యాపీగా ఉండేది. ఏమంటారు?

సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తోంది. కొన్ని క్షణాల్లోనే ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. మనం మళ్లీ కలుద్దాం 1 గంట 20 నిమిషాలకు షో టైంతో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మత్స్యకారుల సమగ్ర అభివృద్ది, వారి ఆదాయ వృద్దే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడి కార్మికుల ప్రయోజనాలు పరిరక్షించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్టంలో చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్యాహ్నం ఖమ్మం జిల్లాలో పాల్గొనబోయే రైతు ఆశీర్వాద సభకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. సభాస్థలిని ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ దివాకర, సిపి సునీల్ దత్ తదితరులు పరిశీలించారు. ఈ సభను విజయవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి ప్రజలను కోరారు.
1: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఇతర అలైడ్ డిపార్ట్మెంట్స్ కి పెద్దపీట వేస్తూ వ్యవసాయం పండుగ కావాలని, రైతాంగ సోదరులు రాష్ట ఆర్థిక వ్యవస్థకి వెన్నుముఖలాగా ఉండాలని, వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందించాలనేది మా ప్రగాఢమైనటువంటి లక్ష్యం.
0: మత్స్యకారుల సమగ్ర అభివృద్ది, వారి ఆదాయ వృద్ధే రాష్ట ప్రభుత్వ

0: కస్టమ్స్ సదుపాయాలతో ఈ కేంద్రం ఏర్పాటవుతుందని, దీని ద్వారా సుమారు 5,000 మందికి ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఈ రోజు జాతీయ మత్స్యకారుల దినోత్సవం సందర్బంగా మంత్రి వాకటి శ్రీహరి శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థను కాపాడి కార్మికుల ప్రయోజనాలు పరిరక్షించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయంతో తాడిచెర్ల 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడం చారిత్రాత్మకమన్నారు. తాడిచెర్ల 2లో 434 మిలియన్ టన్నులు, ఒడిశాలోని నైని బ్లాక్లో 455 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలతో సింగరేణికి దీర్ఘకాలిక ఇంధన భద్రత లభిస్తుందని చెప్పారు. ఈ 2 గనుల ద్వారా రాబోయే దశాబ్దాల్లో 2,25,000 కోట్ల రూపాయల టర్నోవర్, 3,500 కొత్త ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. సింగరేణికి రాష్ట ప్రభుత్వం చెల్లించాల్సిన 54,000 కోట్ల రూపాయలకు పైగా బకాయిలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని, దాని పరిరక్షణకు అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు కలిసి పనిచేయాలని కూడా కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని 169 బస్తీ దవాఖానాల పనితీరును ఈ రోజు ప్రత్యేక అధికారులు తనిఖీ చేయనున్నట్లు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. దీనికోసం ప్రత్యేక అధికారులు నియమించినట్లు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి వెల్లడించారు. అలాగే తనతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా రాబోయే 2-3 రోజుల పాటు ఎంపిక చేసిన ముఖ్యమైన బస్తీ దవాఖానాలను స్వయంగా తనిఖీలు చేస్తామని, వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాల నివారణకు వైద్య సేవలు బలోపేతం చేయడమే లక్ష్యమని చెప్పారు. వైద్యులు, సిబ్బంది అందుబాటు, మందుల నిల్వలు, ప్రయోగశాల సేవలు, పరిశుభ్రత, మౌలిక వసతులను పరిశీలించి లోపాలను వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు కూడా బస్తీ దవాఖానాలు సందర్శించి సేవల మెరుగుదలకు సహకరించాలని మంత్రి కోరారు. రాష్ట వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సేవల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు అందేలాగా చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వోద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో వేతనాలు చెల్లించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పోర్టల్ విధానంలో అవసరమైన సవరణలు చేసి ప్రతి నెల మొదటి తేదీన వేతనాలు విడుదలయ్యేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూరు గిరిజన సంక్షేమ వాలుర గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సోమోటోగా విచారణ చేపట్టింది. పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనకు సంబంధించిన పరిస్థితులు, విద్యార్థుల ఆరోగ్య స్థితి, ఆహారం, తాగునీటి నమూనాల పరీక్ష ఫలితాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలు, భవిష్యత్తు నివారణ చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. తదుపరి విచారణను 11 తేదీకి వాయిదా వేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండల్ @iarnews_hyd ఫాలో కండి. ఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ ఉదయం రాజ్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఇటీవల చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజుకు గవర్నర్ అభినందనలు తెలియజేశారు. రాష్ట సమగ్ర అభివృద్ది, ప్రజా సంక్షేమం, సుపరిపాలన లక్ష్యాల సాధనలో సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడలు మానసిక శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు విధుల్లో నిత్యం నిమగ్నమై ఉండే పోలీసు సిబ్బందికి పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. 4వ వార్షిక జిల్లా పోలీసుల క్రీడలను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
1: స్పోర్ట్స్ తో కూడా చాలా వరకు సెల్ఫ్ ఫిట్నెస్ ఒకటి మనకి డెవలప్ అవుతుంది. మన ఫిట్నెస్ తోనే మన మెంటల్ ఫోకస్ కూడా మంచి అవుతుంది. స్పోర్ట్స్ ఒక ఎన్వైరన్మెంట్ తో డిసిప్లిన్ లైఫ్ వస్తుంది.
0: చెక్ బౌన్స్ కేసుల త్వరిత పరిష్కారం కోసం 18వ తేదీన నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్, సికింద్రాబాద్ కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ తెలియజేసింది. చెక్ బౌన్స్ కేసులను సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా పరస్పర రజీ ద్వారా త్వరగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ సమర్థవంతమైన వేదిక అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ సెషన్స్ జడ్జి కె సాయి రమాదేవి తెలియజేశారు. ఆగస్టు 6వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పాదయాత్రలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన సమాపేశంలో మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీలో 100,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని

ప్రజలు ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్టంలోని చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా నాంపల్లి ఇస్లాం నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మరణించగా 20 గాయపడ్డారు. మహారాష్టలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన కూలీలు బోయిన్పల్లి మండలం జగ్గారావుపల్లి వద్ద ఉంటూ వ్యవసాయ పనులకు వెడుతుండగా వారు ప్రయాణిస్తున్న టాటా ఎస్ వాహనాన్ని సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. సోషల్ మీడియాను ప్రతి ఒక్కరూ బాధ్యతంగా వినియోగించాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితి కాపన్ సూచించారు. ఎవరినైనా కించపరిచే పోస్టులు, అసత్య ప్రచారం, అవమానకరమైన వ్యాఖ్యలు, విద్వేషాలు అందించగొట్టే సందేశాల ప్రచారం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత సివిల్స్ ప్రిలిమినరీ మెయిన్స్ పరీక్షల శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి అశోక్ చెప్పారు. గతంలో తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా సివిల్స్ కోచింగ్ పొందిన వారు దీనికి అర్హులు కాదని చెప్పారు. ఈ నెల 19లోగా ఆన్లైన్లో తెలంగాణ స్టడీ సర్కిల్ పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి. కీటక జనిత వ్యాధుల నివారణకు ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ఆరోగ్య, ఆశా, అంగన్వాడీ సిబ్బంది ఇంటింటికి వెళ్లి పరిశుభ్రత, దోమల నివారణ, జ్వరాల నియంత్రణపై అవగాహన కల్పిస్తున్న తీరును కలెక్టర్ పరిశీలించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేస్తున్న సింగరేణి ఉద్యోగులకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత సంఘీభావం తెలియజేశారు. సింగరేణి పెండింగ్ లో ఉన్న పీఆర్సీ పే రివిజన్ వెంటనే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో మై భారత్ ఇంటెన్సివ్ రిజిస్టేషన్ డ్రైవ్ ను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రారంభించారు. 15-29 సంవత్సరాల మధ్య వయసు గల యువత మై భారత్ పోర్టల్లో నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి వ్యాప్తంగా కార్మికుల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని సంస్థ డైరెక్టర్ కె వెంకటేశ్వర్లు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్ నస్పూర్లో నిర్వహించిన 24వ వార్షిక త్రైపాక్షిక భద్రతా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలో అనేక అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మత్స్యకారుల సమగ్ర అభివృద్ది ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడి కార్మికుల ప్రయోజనాలు రక్షించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్టంలో చాలా ప్రాంతాల్లో ఈవేళ రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం వివి స్టూడియోలో టైం 1:20 దాటింది. వెల్కమ్ టు షో టైం విత్ మీ ఆర్జే లక్ష్మి. ముందుకు చక్కటి పాట వినిపిస్తాను, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం షో టైం. స్టే ట్యూన్డ్.

మనకేల చింత ఇలాంటి చక్కటి పాటలు ఉండగా కదా. శుభోదయ చిత్రం నుంచి కేవి మహాదేవన్ స్వరకల్పనలో పీసీసీలా గానం చేసిన వేటూరి సుందరమూర్తి సాహిత్యం వినేశాం. అండ్ మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఫ్రైడే అంటే ఏదో తెలియని జోష్ వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ 2 డేస్ హాలిడేస్ ఆల్మోస్ట్ అందరికీ అనుకోండి. హాలిడేకి మించిన రిలాక్సేషన్ ఏముంటుంది చెప్పండి. ఒక్కోసారి లేజీగా ఉండడం కూడా ఒక ఎంజాయ్మెంటేనండోయ్. హాలిడేస్లోనే కదా ఇవన్నీ పాసిబుల్. మంచి మంచి పాటలు మ్యూజిక్ వింటూ అలా ఉండిపోతే చాలనిపిస్తూ ఉంటుంది. అంటే మన విభిన్ అనమాట. ఎనీవేస్ మరి నేను రెడీ క్వశ్చన్స్ తో, మీరు రెడీ నా మొబైల్స్ తో, ఇక మొదలెడదామా షో టైం ని. అడిగేస్తున్నాను ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్ గా మనకి తెలుగు సినిమాని అలవాటే. అంటే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అయితే చక్కగా హీరోయిన్ కి హీరోయిన్ ని రిప్రజెంట్ చేసే టైటిల్స్ మనకి దర్శకులు పెడుతూ ఉంటారనమాట. సో అలాంటి టైటిల్స్ లో రెండున్నాయి మనకి, సఖి అంజలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సఖీకి అంజలి ఏమవుతుంది? మరోసారి వినండి, సఖీకి అంజలి ఏమవుతుంది? అంజలి అంటే మణిరత్నం గారి మూవీ అనమాట. క్లూ కూడా ఇచ్చేస్తాను. సో ఇంకా ఆన్సర్ ఇవ్వడం మీదే బాధ్యత. అండ్ ఆన్సర్ స్ట్రైకర్ వెంటనే వాట్సాప్ 2 0402324 0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను చెట్టు కింద ప్లేడర్ సినిమా నుంచి

చెట్టు కింద ప్లీడర్ సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ వినేశాం. ఆల్ టైమ్ హిట్ సాంగ్ అంతే వేటూరి సుందరామూర్తి ఇళయరాజా అల్టిమేట్ కాంబో. ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ వింటుంటే మనకి టైం సరిపోదు, తనవి తీరదు అనుకోండి. మీరు వింటున్నారు షో టైం ఓన్లీ అండ్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను సఖికి అంజలి ఏమవుతుంది అని. అసలు మన వివి లిజనర్స్ మామూలుగా లేరు తెలుసా, క్వశ్చన్ అడగడం ఆలస్యం అలా ఆన్సర్స్ పంపించారు. అండ్ ఎంత క్రియేటివిటీగా పంపించారు, నిజంగా చాలా బాగా అర్థం చేసుకున్నారు. అండ్ ఆన్సర్ కూడా అలాగే పంపించారు, అందరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. పానుగంటి రవిగౌడ్, పద్మావతి, శ్రీనివాస్, శాంత, దస్తగిరి, సంధ్య, జయలక్ష్మి, పద్మావతి, శిల్ప, ప్రసాద్, రేఖా నాయక్, అప్పలరాజు, మహమ్మద్ జైనుద్దీన్, నరహరి, యశోద, జానకి, జయరాం, రాధ, బ్రహ్మయ్య, జ్ఞానేశ్వర్, ప్రవీణ, కట్ల సతీష్, సుమలత, గణేష్, రాజు, శ్రీవత్స, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ చెల్లెలు. ఎందుకంటే సఖిలో హీరోయిన్ షాలిని, అంజలిలో హీరోయిన్ యాక్చువల్ గా చిన్నపాపే అనుకోండి, కానీ అంజలి అంటే షామిలి కదా, సో షాలినికి షామిలి చెల్లెలవుతుంది. ఇది ఆన్సర్, అందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. మరి యాక్చువల్గా ఈరోజు షామిలి బర్త్డే అనమాట, సో తనకి బర్త్డే విషయంతో వినిపించిన క్వశ్చన్ అది అండ్ పాట కూడా వినిపిస్తాను. మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ అప్పట్లో షామిలి బేబీకి ఎంత క్రేజ్ అంటే ఆల్మోస్ట్ హీరోయిన్ రేంజ్ లో ఉంటుంది తన డిమాండ్ అన్ని కూడా. ఎన్ని సినిమాలు చేసిందో, ఎంత క్యూట్ గా ముద్దుగా ఉంటుందో కదా, ఇప్పటికి మనకు గుర్తొచ్చినా కూడా చాలా క్యూట్ గా అనిపిస్తుంది. మరి అంజలి సినిమాలోని ఈ పాట వింటూ మరోసారి గుర్తు చేసుకోండి. అండ్ షామిలి గారికి బర్త్డే విషయంతో అంజలి సినిమా నుంచి

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం టైం. మరించక్క చక్కటి పాటలు వింటున్నారు, వినేశారు, అండ్ నెక్స్ట్ కూడా వినబోతున్నారు. కాకపోతే నెక్స్ట్ క్వశ్చన్ క్రెడీనా మీరు అడిగేస్తున్నాను. ఒక ప్రముఖ నేపథ్య గాయకుడు, ఒక ప్రముఖ సంగీత దర్శకుడు, ఇద్దరు ఎవరి పాట వాళ్లే పాడుకుంటూ తెర మీద కనిపిస్తారు, ఏంటా సినిమా? మరోసారి వినండి. ఒక ప్రముఖ నేపథ్య గాయకుడు, ఒక ప్రముఖ సంగీత దర్శకుడు, ఇద్దరు ఎవరి పాట వాళ్లే పాడుకుంటూ తెర మీద కనిపిస్తారు, ఏంటా సినిమా? ఆలోచించండి. ఆన్సర్ స్ట్రైక్ అని వెంటనే వాట్సాప్ 0402324-0852. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఆత్మబంధు సినిమా నుంచి ఆత్రేయ ఇళయరాజా గారి మ్యూజిక్ కాంబినేషన్ అండ్ ఎస్టీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి గారి గానం. ఆస్వాదించండి.

ఆణిముత్యాలు అంటారు ఇలాంటి పాటలే కదా, ఎంత చక్కటి పాట. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం షో టైం టైమ్. మరి ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ఒక ప్రముఖ నేపథ్య గాయకుడు, ఒక ప్రముఖ సంగీత దర్శకుడు, ఇద్దరు ఎవరి పాట వాళ్లే పాడుకుంటూ తెర మీద కనిపిస్తారు, ఏంటా సినిమా అని చాలా మంది పంపించారు ఆన్సర్. మరి వాళ్ళ పేరు చదివేస్తున్నాను. జయలక్ష్మి, అరుణ, ధన్రా, సునీత, జయరాం, రాధ, రాజ్ కుమార్, ప్రేమనాథ్, కళావతి, భవాని, బాలకృష్ణ, ప్రవీణ్, మహి అండ్ ఇంకా పంపిస్తున్నారు మొహమ్మద్, జైనుద్దీన్ అండ్ సత్యం. సో వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ పక్కింటి అమ్మాయి. ఈ సినిమాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ చక్రవర్తి గారు ఇద్దరు యాక్ట్ చేశారు. ఒకరేమో సంగీతం నేర్పిస్తూ ఉంటారు, ఇంకొకరేమో నాటకాలు వేస్తూ చంద్రమోహన్ గారు ఫ్రెండ్ గా ఉంటారు కాబట్టి ఆయనకి హెల్ప్ చేస్తూ ప్లేబ్యాక్ సింగింగ్ అనమాట, అంటే రియల్ రోలే అనమాట. సో ఇద్దరు పోటీ పెట్టుకుంటారు ఎవరు గెలుస్తారు ఎవరు బాగా పాడతారని. అలాంటి సందర్భంలో వచ్చే పాట అనమాట ఇది. ఎనీవేస్ మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు ఒక ఆ పాట వినిపిద్దామా, వినిద్దామా పక్కింటి అమ్మాయి సినిమా నుంచి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఓకేనా, స్టే ట్యూన్డ్.

అదనమాట విషయం. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదంలో షో టైం టైం. మరి నెక్స్ట్ క్వశ్చన్ క్రీడినా మీరు అడిగిస్తున్నాను. ప్రముఖ నేపథ్య గాయని పి సుశీల గారిని సినీ రంగానికి పరిచయం చేసిన సంగీత దర్శకుడు ఎవరు? మరోసారి వినండి క్వశ్చన్ ని. ప్రముఖ నేపథ్య గాయని పి సుశీల గారిని సినీ రంగానికి పరిచయం చేసిన సంగీత దర్శకుడు ఎవరు? ఆలోచించండి. ఆన్సర్స్ రైకర్ పెట్టిన వాట్సాప్ 2042324 0852. ఇప్పుడు మీకోసం మరో లవ్లీ మెలోడీ ఆన్ ద వే. ఎంజాయ్ దిస్.

మనవాళ్ల స్పందన కూడా మామూలుగా లేదు. నేను అడిగిన క్వశ్చన్ కి మీరు వింటున్నారు షో టైం ఓన్లీ ఆన్ వివిధ భారతి 100.8 FM. ఇందాక మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను, ప్రముఖ నేపథ్య గాయని పి సుశీల గారిని సినీ రంగానికి పరిచయం చేసిన సంగీత దర్శకుడు ఎవరు అని. మరి పి సుశీల గారంటే ఆశామాషణ చెప్పండి. మనం తెల్ల కోకిలని పిలుచుకుంటాం, వేల పాటలు పాడారు, సుభద్ర కంఠస్వరం, ఎన్ని చక్కటి పాటలు అన్ని జోనర్స్ లో. మరి అలాంటి సింగర్ గురించి అడిగినప్పుడు ఈ మాత్రం రెస్పాన్స్ ఉంటుంది కదా, మరి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చదివేస్తున్నాను. ధనరాజ్, సునీత, కేవీ రావు, పీపీ రావు, మీ పేర్లు వెరైటీగా ఉన్నాయి. ఇక సేర్ల వెంకటేష్, సుగుణ, దస్తగిరి, సంధ్య, శ్రీనివాస్, వమితని, లక్ష్మీనారాయణ, ప్రేమనాథ్, కళావతి, గణేష్, వేదవతి, బలరాం, సరోజ, నిఖిల్, పోలపల్లి శ్రీనివాస్, బ్రహ్మయ్య, అప్పలరాజు, మధుకర్, పాలెంపోలయ్య, భవానీ, శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, అండ్ ఇక చింతా శ్రీనివాస్, కీర్తి, రాజ్కుమార్, వీళ్ళందరూ పంపించిన ఆన్సర్ అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్ పెండ్యాల నాగేశ్వరరావు గారు కన్నతల్లి సినిమాలో పి సుశీల గారిని సింగర్ గా పరిచయం చేశారు. చాలా మంది కొంతమంది ఏఎం రాజా అని కూడా పంపించారు. యాక్చువల్ గా పి సుశీల గారు ఏఎం రాజా గారితో కలిసి తొలి పాట పాడారు అదనమాట, కానీ పరిచయం చేసింది మాత్రం పెండెల గారే. అది కూడా ఎలాగో తెలుసా, ఆల్ ఇండియా రేడియోలో పి సుశీల గారు పాటలు పాడేవాళ్ళు అనమాట. సో ఆ పాట విని ఆమె గొంతు నచ్చి సింగర్ గా సెలెక్ట్ చేశారు, సినీ రంగానికి పరిచయం చేశారు. సో అలా ఒక మనకు ఒక గానకోకిల దొరకడానికి స్టెప్పింగ్ స్టోర్ మన ఆల్ ఇండియా రేడియో అనమాట, గర్వకారణం కదా ఈ విషయం చెప్పుకోవడానికి. అందుకే క్వశ్చన్ అడిగాను. ఎనీవేస్, మరి రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఒక మంచి పాట. ఎంజాయ్ దిస్.

సమయం 2 గంటలు కావస్తోంది. మీ అందరికీ తెలుసు కదా 2:15 న్యూస్ టైం అని. మనం మళ్ళీ కలుద్దాం 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 FM.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. మరి గరిమ ఎన్విరాన్మెంట్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా ఒక మనిషిలో మార్పు రావడానికి పెద్ద టైం ఏం అక్కర్లేదు. ఒక చిన్న ఒక క్షణం చాలు, ఒక చిన్న ఆలోచన చాలు. సో ఒక ప్రయాణం గరిమ జీవిత లక్ష్యాన్ని మార్చేసింది. స్కూబా డైవింగ్ నేర్చుకోవడానికి సరదాగా అండమాన్ వెళ్లారు గరిమ. నీలి రంగు సముద్రం, రంగురంగుల చేపలు, పగడపు దిబ్బలు ఆమెను ఎంతో ఆనందించేలా చేస్తే కలవరపెట్టిన విషయం కూడా ఒకటి ఉంది. ఏంటది తెలుసుకుందాం, వింటూ ఉండండి.

శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి గరిమ, ఇన్స్పిరేషనల్ ఎన్విరాన్మెంట్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా స్కూబా డైవింగ్ నేర్చుకోవడానికి సరదాగా అండమాన్ దీవి వెళ్లారు గరిమ. మరి అక్కడ ఒకవైపు సముద్రం అందాలు మంత్రముగ్ధురాలని చేస్తే, మరోవైపు అందమైన ప్రకృతి మధ్య పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త గరిమను తీవ్రంగా బాధించాయి. సముద్రం, అందులోని జీవరాశులు ప్లాస్టిక్ తో అంతమైపోతున్నాయని గ్రహించి దానికి అడ్డుకట్ట వేయాలనుకున్నారు. మరేం చేశారు, ఆ తర్వాత ఏం జరిగింది చెప్తాను ఒక పాట వినిపించి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి శక్తిశీలి సమయం గరిమ ఇన్స్పైరింగ్ ఎన్విరాన్మెంట్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మరి సముద్రం అందులోని జీవరాశులు ప్లాస్టిక్ తో అంతమైపోతున్నాయని గ్రహించి దానికి అడ్డుకట్ట వేయాలనుకున్నారు. ఏం చేశారు? సముద్రంలో ప్లాస్టిక్ అనే సమస్యను వేళ్ల నుంచి తుంచేయాలనుకున్నారు గరిమ. అందుకే బీచ్లను శుభ్రం చేయడంతో ఆగిపోకుండా వ్యర్థాలను శాశ్వతంగా తొలగించాలన్న అంశం మీద ఫోకస్ చేశారు. మరి అందుకోసం ఏం చేశారు మాట్లాడుకుందాం. ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్స్పైరింగ్ గా అనిపించే గరిమ ఎన్విరాన్మెంట్ జర్నీ గురించి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 102.8 ఎఫ్ఎం శక్తిశీలి సమయం. మరి గరిమ ఇన్స్పైరింగ్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆల్మోస్ట్ సక్సెస్ జర్నీ అనే చెప్పాలి. ఇక అండమాన్ లాంటి దీవుల నుంచి చెత్తను తరలించడం అంత ఈజీ కాదని గరిమాకు తెలుసు. అంతేకాకుండా దాదాపు 20 దేశాల సముద్రాల నుంచి కొట్టుకొచ్చిన చెత్త కూడా ఇక్కడికే చేరుతుంది కాబట్టి మరీ కష్టం. అందుకే కచ్చరా వ్యాలీ ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. బీచ్లతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి టన్నుల కొద్ది చెత్తను సేకరించి సముద్ర మార్గంలో ఇండియా భూభాగానికి తరలిస్తారు. అక్కడ దీన్ని రీసైక్లింగ్ చేస్తారు. ఇది ద కచ్చరా వ్యాలీ ప్రాజెక్ట్ పర్పస్. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. వింటూ ఉండండి శక్తిశీలి.

మీరు వింటున్నారు శక్తిశీలి ఓన్లీ ఆన్ వివిధ భారతి 102.8 ఎఫ్ఎం. మరి గరిమ, ఇన్స్పైరింగ్ ఎన్విరాన్మెంట్ సక్సెస్ జర్నీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. యాక్చువల్ గా ద కచ్చిరవేల ప్రాజెక్టు పర్పస్ ఏంటో చెప్పాను కదా. బీచ్ తో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి టన్నుల కొద్ది చెత్తను సేకరించి సముద్ర మార్గంలో ఇండియా భూభాగానికి తరలించి అక్కడ దీన్ని రీసైక్లింగ్ చేస్తారు. అండ్ ఈ వార్మింగ్ గురించి గరిమ ఏమంటారో తెలుసా? గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్రపు ఉష్ణోగ్రతలు పెరిగి పగడపు దిబ్బలు అంతరించిపోతున్నాయని, ఇక మనకి జ్వరం కాస్త జ్వరం వస్తేనే కాస్త వేడి పెరిగితే తట్టుకోలేం, ఇక జలచరాల పరిస్థితి ఏంటి, అవి మరణంతోనే తమ బాధను పంచుకోగలవు అంటారు. మరి 90% స్థానికులు ఆహారం ఉపాధి కోసం సముద్రంపైన ఆధారపడతారు కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అంటూ అక్కడ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరి ఇంకా ఉన్న చెప్పాల్సిన విశేషాలు వింటూ ఉండండి వివిధ భారతి

మీరు వింటున్నారు శక్తిశీలి గరిమ ఇన్స్పైరింగ్ ఎన్విరాన్మెంట్ జర్నీ గురించి మనం మాట్లాడుకున్నాం. మరి అండమాన్ దీవులలోని సముద్రాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ అక్కడి అందాన్ని కాపాడటమే కాకుండా అండమాన్ దీవుల ప్రాంతంలోని చిన్నారులకు స్కూబా డ్రైవింగ్ నేర్పిస్తూ సముద్రం అందాలను పరిచయం చేయడంతో పాటు రక్షించుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేస్తున్నారు గరిమ. ఇది తన ఎన్విరాన్మెంట్ ఇన్స్పైరింగ్ జర్నీ అన్నమాట. మామూలుగా మన పర్సనల్ గా మన లైఫ్ ని మనం బాగా చేసుకోవడానికో లేదంటే కెరీర్ గురించి అంటే మంచి స్థాయికి ఎదగాలనో చేసే ప్రయత్నాన్ని మనము గ్రేట్ అనుకుంటే, మరి తనకు అసలు సంబంధం లేని విషయంలో అందరి గురించి ఆలోచిస్తూ సమాజం గురించి ఆలోచిస్తూ గరిమ లాంటి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఆ తర్వాత కూడా ఇంకా మంచి చేసే వాళ్ళకి ఇది ఇన్స్పైరింగ్ గానే ఉంటుంది కదా. ఎనీవేస్ మరి టైం అవుతుంది, 2 గంటల 56 నిమిషాలు దాటింది, అంటే లక్ష్మి సైన్ అప్ చేసే టైం వచ్చేసింది. మరి హ్యావ్ ఎ గ్రేట్ అండ్ హ్యాపీ వీకెండ్ ఫ్రెండ్స్. స్టే హెల్దీ, బి హ్యాపీ ఆల్వేస్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి టూ, ఎందుకంటే ఇది తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం కాబట్టి. అండ్ విత్ దిస్ లక్ష్మి సైనింగ్ అప్ ఫర్ టుడే. అండ్ ఇప్పుడు మీకోసం వినిపిస్తున్నాను ఈ మంచి చక్కటి పాట, అంటే సూపర్ సాంగ్ అని చెప్పాలి. మరి ఎంజాయ్ దిస్.

0: आप सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

పొదిగల్లా పరిగొట్టే సందికిప్పటిదాకా హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమైన వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలని, గట్లనే ముంబై కేంద్రం నుండి హిందీ వివిధ భారతి కార్యక్రమాలని విన్నారు కదా. ఇక గిప్పటి సంధి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM కార్యక్రమాల నుండి రాత్రి 11 గంటలకు. మరికొంచెం సేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం షురూ అవుతుంది. దీంతోపాటు ఇయాల్టి కార్యక్రమాలలో 5:30 కథిందాం పిల్లల కోసం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి చిన్న పులి కథ వింటారు రచన చంద్ర ప్రతాప్ కంతేటి, చెప్తారు ఈ వరలక్ష్మి. దీంతోపాటు మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి ఐక్యమత్యమే మహాఫలం వర్షించని మేఘం కథలు వింటారు రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, చెప్తారు ఎం వాణి. ఈ కార్యక్రమంతో పాటు మరెన్నో కార్యక్రమాలు వింటారు. ఆ కార్యక్రమాల వివరాలని ఇయాల పొజ్జమట్టు 6:05 ఇయల్టి రేపటి కార్యక్రమాల్లో వినిపిస్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మాట చెప్పుండ్రి పాట అయినండ్రి మీరు చెప్పే మంచి మంచి మాటల మధ్య మంచి పాటలు అవిసుక మన మనసుకు నచ్చిన మెచ్చిన పాటలు వింటే ఆ ఆనందం లెక్కగట్టలేనిది. అందుకే ఆలస్యం చేయకుండా ఫోన్ చేయండి, మీ మాటలతో పాటు మీరు కొన్న పాటలు వినండి గీ కార్యక్రమంలా. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు మాట చెప్పండి పాట అయినండి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. అలాగే ఉత్తరాల ద్వారా కూడా శ్రోతలు పాటని కోరుతూ ఉంటారు ఈ కార్యక్రమంలో. ఈరోజు రామయ్య, కల్పన, శశిధర్, రమ్య తెలంగాణ వనపర్తి నుంచి ఈ సందేశాన్ని పంపారు. ఈరోజు మా కోసం మాట చెప్పుండ్రి పాట ఏంద్రి కార్యక్రమంలో మాకు ఇష్టమైన ధర్మచక్రం చిత్రం నుండి సొగసు చూడ తరమ అనే పాటను మా కోసం వినిపించండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిత్రకారు పాడిన పాటని అంటూ ఈ సందేశం ద్వారా వారు కోరుతున్నారు. మరి ఇప్పుడైతే వీరు కొన్న పాట వినేద్దాం. అలాగే శ్రోతలు మీరు సుఖ గిట ఉత్తరాల ద్వారా పాటని కోరాలి అనుకుంటే మీరు పంపాల్సిన చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్ 504001.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: VIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇనుడి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒకరితో మాట్లాడదాం. హలో, చెప్పమ్మా, నీ పేరేమి?
8: సాత్విక.
7: ఎక్కడి నుంచి సాత్విక? వడ్డాడి. ఏం చదువుతున్నావు?
8: సిక్స్త్ క్లాస్.
7: చెప్పు, మరి పాటల కార్యక్రమానికి ఫోన్ చేసావు, ఏ పాట వింటావు? సరేనమ్మా, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే నువ్వు కొన్న డాడీ చిత్రం నుండి ఈ పాట.

0: మీరు వింటున్నారు మాట చెప్పుంటే పాట అయినటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో, నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: ఆదినాథ్, రిటైర్డ్ హెడ్ మాస్టర్.
0: ఆదినాథ్ గారు ఎక్కడి నుంచి?
1: శాంతినగర్ నుండి.
0: చెప్పండి సార్, ఇంకా ఏం సంగతులు?
1: ఇంత మంచి వర్షం లేదు, వ్యవసాయదారులు
0: అప్పట్లో రెండు మూడు వర్షాలు పడి చల్లదనం అయింది, కానీ మొత్తానికి అయితే ఇంకా వర్షం పడేది అయితే ఎక్కువ లేదు.
1: ఇప్పుడే జైనత్ లక్ష్మీనారాయణ టెంపుల్ వెళ్ళి వచ్చాము.
0: దర్శనానికి వెళ్ళారా?
1: వెళ్ళి వచ్చాము.
0: చెప్పండి,
1: పంటలు బాగా మొలకెత్తినాయి, కానీ ఇప్పుడు వర్షం కావాలి.
0: చాలా మంది రైతులు ఇప్పుడు వర్షాలు పడాలని కూడా చాలా ఇట్లా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు కదా, అలాంటివి ఏమన్నా మీకు తెలుసా? అంటే ఇప్పుడు గంగ దగ్గరికి వెళ్ళి వాటికి నైవేద్యాలను పెడుతూ ఉంటారు, వాళ్ళకి కప్ప పెళ్లి అని ఇలా అంటారు కదా, అలాంటివి ఏమన్నా మీరు చూస్తూ ఉంటారా, చేస్తూ ఉంటారా?
1: అటువంటి చేయడం వల్ల వర్షం వస్తుందని నాకు నమ్మకం లేదు.
0: అంటే కొందరు రైతులు నమ్ముతూ ఉంటారు కదా, దేవుళ్ళకు అభిషేకం చేయడం కానివ్వండి, ఇలాంటివి చేస్తుంటారు ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువగా.
1: నాకు నమ్మకం లేదు, సైన్స్ టీచర్.
0: ఓకే,
1: నాకు నమ్మకం లేదండి.
0: అంటే చూస్తూ ఉంటారు కదా అలా చేయడం అయితే.
1: చేస్తూ ఉంటారు, ప్రయత్నం మంచిదే, కానీ దాని వల్ల ప్రయోజనం ఉంటుందా అని నాకు విశ్వాసం లేదు.
0: అంటే ఎవరి నమ్మకం వాళ్ళది అన్నట్టుగా.
1: ఎవరి నమ్మకం వాళ్ళది, భగవంతుడి దయ కావాలి. ప్రోవర్బ్ చెప్తానండి.
0: చెప్పండి.
1: లైఫ్ ఈజ్ మోర్ స్ట్రిక్ట్ దాన్ ఎ టీచర్. ద టీచర్ టీచర్స్ లెసన్ టేక్ ఎన్ ఎగ్జామ్, బట్ లైఫ్ టేక్ ఎన్ ఎగ్జామ్ అండ్ దాన్ టీచర్స్ ఎ లెసన్.
0: చాలా బాగుందండి. మీరు అంటే ఓన్ గా రాసారా ఎక్కడన్నా?
1: సేకరించింది.
0: చాలా బాగుంది. ఏ పాట వింటారు చెప్పేసేయండి మరి. ఏ పాట వింటారు? సరేనండి, తప్పకుండా. మరి మీరుకున్న పాట ఇప్పుడైతే వినేద్దా?

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఇది ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమం. రేపు వచ్చామట ఐదు కొట్టంగా మాట చెప్పుండ్రి పాట అయినండ్రి కార్యక్రమంలో మరెన్నో మీరు కొన్న పాటలు వింటారు. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ 100.2 ಎಫ್ಎಂ ಮನಸ್ಸು ನಿಂದ ಕತೆಯಿಂದ ಪಿಲ್ಲಲ ಕೋಸಂ ಕಾರ್ಯಕ್ರಮಂ. ఎన్నో తీర్ల కథలను వినిపించే ఈ కార్యక్రమంలో కొన్ని కథలు నీతిని బోధిస్తే మరికొన్ని నవ్వును తెప్పిస్తాయి, ఇంకొన్ని జంతువుల పట్ల ప్రేమని పెద్దల పట్ల గౌరవాన్ని నేర్పిస్తాయి. అంతటి గొప్పతనం కథలకున్నది. అలాంటి కథల్ని ఒకచోట చేర్చి కథిందాం పిల్లల కోసం కార్యక్రమంలో వినిపిస్తున్నాం. మరి ఈరోజు విందాం కథిందాం పిల్లల కోసం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి చిన్న పులి కథ, రచన చంద్రప్రతాప్ కంతెడి, చెప్తారు ఈ వరలక్ష్మి. గట్లనే మా తాత చెప్పిన మా మంచి కథల సంపుటి నుండి ఐక్యమత్యమే మహాబలం, వర్షించని మేఘం కథలు వింటారు రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, చెప్తారు ఎం వాణి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథిందా పిల్లల కోసం కార్యక్రమం వింటున్నారు. ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపటి నుండి చిన్న పులి కథ ఇప్పుడు విందాం. రచన చంద్రప్రతాప్ కంతేటి, చెప్తారు ఈ వరలక్ష్మి.
2: ఒక ఊర్లా సోమయ్య అనే చాకలాయన ఉంటుండే. అతని దగ్గర తెల్లని గాడదుంటుండే. బట్టల మూటలు వాగుకి, వాగు నుంచి ఊర్లోకి మోయడం దాని పని. తర్వాత అది ఊరి బీళ్ళల్ల పడి మేసుకుంటుంటుండే. ఎవరు చూడకపోతే షేళ్ళల్లో కూడా మేస్తుండే. దాంతో ఆ ఊర్లోన్న రైతులు అందరూ దాన్ని కొట్టి సోమయ్యని బాగా తిడుతుండే. అయినా కూడా ఆ గాడిద గాని సోమయ్య గాని పట్టించుకునేటోళ్ళు కాదు. ఎన్ని దెబ్బలు తిన్నా, ఎన్ని తిట్లు తిన్నా అలా పద్ధతిని మాత్రం మార్చుకునేటోళ్ళు కాదు. ఇక గిట్లకి జరగంగా కొంతకాలం గాంగనే గాడిద ముసలిదైంది. సోమయ్య కూడా ముసలోడైపోతాడు. ఇక సోమయ్య ముసలోడు కావడంతో బట్టలు ఉతకడం మానేస్తాడు. ఇంట్లోనే ఉండి ఏవో చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతున్నాడు. అయితే గాడిదని ఏం చేయాలో సోమయ్యకు తోచనే తోచది. ఇక గడ్డి మోపులు కొని మేపే పరిస్థితి అతనికి లేదాయే. అలా అని గాడిదను దాని కర్మకు దాన్ని వదిలేయలేడు కదా పాపం. ఇక పెంచిన మమకారం కదా, మరి ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచించంగా ఒక ఆలోచన తడుతుంది. వెంటనే దాన్ని తీసుకొని అతని దోస్తు దగ్గరికి వెళ్తాడు. ఇక ఆ స్నేహితుడు చేసే పని ఇళ్లకు రంగులు వేయడం. సోమయ్య ఆ దోస్తుతోని మాట్లాడుతూ, నువ్వు నాకొక సాయం చేయాలా, ఇది నా గాడిద, దీన్ని పోషించే స్థితిగా నాకు లేదు, అది కూడా ముసలిదైంది, తిండి తినడం తప్ప ఏం చేయలేదు, దీన్ని వీధుల్లో కదులుతేనేమో నాకు మర్యాద దక్కుతలేదు,

0: నువ్వు దీనికి పసుపు రంగేసి దానిమీద నల్లని శారలేస్తే అడవిలకు తోలేస్తా. ఏదో దాని తిప్పలు అది వాడుతుంది పాపం, పులిలాగా కనబడుతుంది కదా అట్లా వేస్తే. దాంతో దాన్ని ఏ క్రూరమైన జంతువులు దాని జోలికి రావు, దాన్ని ఏమి చెయ్యయి అని బాగా ఆ దోస్తుని బతిమిలాడతాడు. ఇక ఆ దోస్తు సోమయ్యను చూసి జాలిపడి, సరే సరే నువ్వు అన్నట్టే గాడిదకు రంగులేస్తా అని అంటాడు. ఆ రాత్రే సోమయ్య పులి రంగులో ఉన్న గాడిదను అడవిలోకి తోలేస్తాడు. అడవిలోకి వెళ్ళిపోయిన గాడిదకు ఎటు చూసినా పచ్చని గడ్డి కనిపించి ప్రాణం లేచొస్తుంది, హాయిగా మేయడం మొదలు పెడుతుంది. దాన్ని చూసి పులి అనుకొని చిన్న చిన్న జంతువులు పారిపోతుంటే గాడిదకు బాగా సరదా అనిపిస్తుంది. పారిపోయే వాటిని చూసుకుంటా ఇంకా తరుముతుంది వాటిని. ఇదంతా చూసిన ఒక నక్క సందేహపడుతుంది, ఏందబ్బా చూడ్డానికైతే పులిలాగున్నది కాని గడ్డి మేస్తున్నది, దీని మూతి తోక చూస్తే కూడా పులిలాగా అనిపించడం లేదు అని అనుకుంటూ దాని దగ్గరకు వస్తుంది. ఏమిటో నువ్వు నిజంగా పులివేనా అని అడిగింది ధీరంగా ఆ నక్క. గాడిదకు బాగా మేత దొరకడంతో బలం ఆత్మవిశ్వాసం పెరిగిపోతాయి. వెంటనే ఏమాత్రం ఆగకుండా, ఏం సందేహమా, పంజా రుచి చూస్తావా అంటది గంభీరంగా. నక్కకు భయం వేస్తది, వద్దు వద్దు అంత పని చేయకు, అవును నీ రూపం కొంచెం తేడాగా ఉందేంటి అంది భయం భయంగా. గాడిద నవ్వుతూ, హోస్ అదా నీ సందేహం, నేను చైనా పులిని, చైనాలో పులులు మీ దేశంలోలా ఉండవులే, ఇప్పటికే నేను 99 అడవి దున్నలను చంపాను అంట దర్పంగా. ఇంకొక సందేహం ప్రభు అంది నక్క వినయంగా. తొందరగా అడుగు, నాకు చాలా పనులున్నాయి అంది గాడిద. ఏం లేదు ప్రభు, మీరు మాంసం కాకుండా గడ్డి తింటున్నారేంటి, పగలబడి నవ్వుతుంది గాడిద. నక్క భయం భయంగా చూస్తూ ఉంటది. అడవి దున్నలను తిని తిని బాగా అజీర్తి చేసింది. కొన్నాళ్ళు పచ్చిగడ్డి తినండి అని మా వైద్యులు చెప్పిండ్రు, అందుకే ఇలా మీ అడవిలోకి వచ్చాను అంటది గాడిద. ఆ మర్నాడు నక్క ఈ చైనా పులి గురించి అడవిలోని జంతువులకు అన్నింటికి చెప్తుంది. ఇక ఇంకేమున్నది, సింహాలు పులులు కూడా దాన్ని పలకరించడం గౌరవించడం మొదలుపెట్టినాయి. తిన్నంతసేపు గడ్డిని తిని సింహాల పక్కనే నిలబడి నదిలో నీళ్లు తాగడం, చిరుత పులులు ఏనుగులతో బాతకాని వేయడం గాడిదకు రోజు చేసే పనిగా మారింది. కుందేళ్ళు తేళ్ళు జింకలు లాంటివి దాని వంక చూడ్డానికే భయపడేటివి. దాంతో గాడిదకు ఎక్కలేని అహంకారం వచ్చేసింది. ఎవ్వర్ని లెక్క చేసేదే కాదు, చిన్న జంతువుల్ని ఉత్తి పుణ్యానికి తిట్టిపోసేది, ఎదురొస్తే చంపేస్తాను అంటూ వాటి వెంట పడేది. హా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, ఇంకేముంది, చూడంగా చూడంగా ఆనకాలం రానే వచ్చింది. ఒకరోజున గాడిద అడవిలో మేస్తుండగా వాన మొదలైంది. ఆ జడివాన కుండపోత వానకు గాడిద చెట్టు కిందకు పరిగెత్తేలోపే పూర్తిగా తడిసిపోయింది. దాంతోపాటే దాని రంగులు కారి గడ్డిలో కలిసిపోయినాయి. గాడిద చెట్టు కిందకు చేరేసరికే అప్పటికే దాని రంగులన్నీ పోయుంటాయి. ఇక ఆ చెట్టు కిందనే ఉన్న సింహాలు పులులు ఇతర జంతువులకు దాని నిజస్వరూపమేంటో తెలిసిపోతుంది. అబ్బా, మోసం చేసిన ఈ గాడిద పని పట్టాలా అని దానెంబడి పడతాయి. అహంకారం దిగి వణికిపోయిన గాడిద దాని కాళ్లకు బుద్ధి చెప్తుంది, గందుకే వేషాలు మోసాలు ఎక్కువ కాలం సాగవు అంటారు.
1: ఇప్పటి వరకు ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి చిన్న పులి కథ విన్నారు. రచన చంద్రప్రతాప్, కంతేటి, చెప్పింది ఈ వరలక్ష్మి.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి

0: వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా కథిందాం పిల్లల కోసం కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు మా తాత చెప్పిన మా మంచి కథలు కథల సంపుటి నుండి ఐక్యమత్యమే మహాబలం కథ విందాం. దాంతోపాటు వర్షించని మేఘం కథ వింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, చెప్తారు ఎం వాణి.
2: అమరావతి అడవిలో ఒక మహావృక్షాన్ని ఆశ్రయించుకుని చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తూ ఉండేవి. ఒకరోజు రాత్రి ఎక్కడ్నుండో వచ్చిన గుడ్లగూబ ఆ వృక్షంపై నివాసం ఏర్పరచుకొని మిగిలిన పక్షులన్నింటి పిల్లలను వేటాడసాగింది. ఆ గుడ్లగూబకు భయపడి చాలా వరకు పక్షులు దూరంగా వెళ్ళి వేరే చెట్లపై తమ గూళ్ళు కట్టుకున్నాయి. కొన్ని పక్షులు అప్పటికే గూడ్లు పెట్టి ఉన్న కారణంగా ఆ వృక్షం వదిలి వెళ్ళలేకపోయాయి. రేపు తమ గుడ్లు పగిలి ఏర్పడిన పిల్లలకు గుడ్లగూబ వలన ప్రమాదాన్ని ఊహించిన పక్షులు అన్నీ కలిసి నక్కమంత్రిని కలిసి తమ గోడు చెప్పుకున్నాయి. రాత్రులు మాత్రమే వేటసాగించే గుడ్లగూబ పగలు ఎక్కడ ఉంటుంది అని నక్కమంత్రి అడిగాడు. మంత్రివర్య, పగలంతా చెట్టు తొర్రలో నిద్రిస్తూ రాత్రులు వేట సాగిస్తుంది అన్నాయి పక్షులు. పిచ్చి ముఖాల్లారా, గుడ్లగూబకు గబ్బిలానికి పగలు కళ్ళు కనిపించవు, రాత్రులు మీకు కళ్ళు కనిపించవు. ఆ సమయంలో అది మీపై దాడి చేస్తుంది, కనుక అది అనుసరించిన మార్గాన్నే మీరు అనుసరించండి. రాత్రులు అది మీపై దాడి చేసినట్లే పగలు మీరంతా ఉమ్మడిగా గుడ్లగూబపై దాడి చెయ్యండి అన్నాడు నక్కమంత్రి. నక్క సలహా అనుసరించి పక్షులన్నీ ఐక్యంగా పగటిపూట గుడ్లగూబపై దాడి చేసి చంపేశాయి. ఐకమత్యం వలన తమకు జరిగిన మేలు తెలుసుకున్న పక్షులు తమ జీవితాంతం ఐక్యంగా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ సంతోషంగా జీవించాయి.
1: ఇప్పటి వరకు మా తాత చెప్పిన మా మంచి కథల సంపుటి నుండి ఐక్యమత్యమే మహాబలం కథ విన్నారు. ఇప్పుడు వర్షించని మేఘం కథ విందాం.
2: అమరావతి నగరంలోని ఒక ఇంటిపైన ఎక్కిన కోడిపుంజు తన రెక్కలు టపటపలాడిస్తూ పెద్దగా కుక్కరొక్కో అని కూయసాగింది. కడుపు నిండా నీళ్లు తాగిన మేఘం ఒకటి వర్షించడానికి బయలుదేరి రావడం చూసిన కోడిపుంజు వర్షం వస్తుందని సంబరపడ్డది. ఆ మేఘాన్ని చూసిన నెమలి పురివిప్పి నాట్యమాడసాగింది. తమని గమనించకుండా వెళుతున్న మేఘాన్ని చూసిన కోడిపుంజు, మేఘమన్నా, నీకు ఇది న్యాయమా? నీళ్లు లేక బావులు చెరువులు ఎండిపోయి సమస్త ప్రాణకోటి దాహార్తితో అలమటిస్తున్నాయి. మాపై దయ ఉంచి ఇక్కడ వర్షించు అంది. ఆగకుండా నెమ్మదిగా వెళ్ళసాగింది మేఘం. మామా, అందరం నీటి కొరకు చాలా ఇబ్బంది పడుతున్నాం, మమ్మల్ని కనికరించు అన్నది నెమలి. ఆగిన మేఘం, మీ బాధ నేను అర్థం చేసుకోగలను, కానీ మీ స్వయం కృతాపరాధానికి శిక్ష అనుభవించవలసిందే అన్నది మేఘం. మేము ఏం తప్పు చేశామని మాకు ఈ శిక్ష అన్నది కోడిపుంజు. మానవులు విచక్షణారహితంగా చెట్లు కొట్టివేశారు. అసలు మీరు బ్రతకాలంటే ప్రాణవాయువు, అదే ఆక్సిజన్ కావాలి. చెట్లే కదా ప్రాణవాయువును ఇచ్చేది. ఒక మనిషికి ప్రతిరోజు 12 నుండి 15 కిలోల ప్రాణవాయువు అవసరమవుతుంది. అది కొనాలి అంటే దాదాపు 2,000 రూపాయలవుతుంది. ఇలా నెలకు 60,000, సంవత్సరానికి 7,00,000 రూపాయలు ఖర్చు చేయాలి. ప్రకృతి సమతుల్యత ప్రకారం భూమిపై 3 వంతుల చెట్లు ఉండాలి. అప్పుడు భూమి వేడి ఎక్కదు, మంచు పర్వతాలు కరగవు. ఇప్పటికే ఓజోన్ పొరకు రంధ్రం ఏర్పడి పలు రకాల వ్యాధుల బారిన పడి మానవాళి క్షామ

0: భయంతో అల్లాడుతున్నారు. మీరు ప్రకృతిని గౌరవించి చెట్లను పెంచిన నాడే సకాలంలో వర్షాలు కురుస్తాయి అని వెళ్ళిపోయింది మేఘం. చెట్ల పెంపకం వలన అనేక లాభాలున్నాయి అనే విషయం మనుషులు ఎప్పుడు తెలుసుకుంటారో అనుకుంటూ తమ పనిలో మునిగిపోయాయి కోడి, నెమలి.
1: ఇప్పటి వరకు మా తాత చెప్పిన మా మంచి కథల సంపటి నుండి వర్షించని మేఘం కథ విన్నారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, చెప్పినది ఏం వాణి.
2: ఏక ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ జయే.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 14555 पर कॉल करें।
1: ఇది ఇయాల్టి కతిందం పిల్లల కోసం కార్యక్రమం. రేపు జొమాటు 5:30 కతిందం పిల్లల కోసం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపటి నుండి వికటించిన సరదా కథ వింటారు. రచన చంద్ర ప్రతాప్ కంతేటి, చెప్తారు ఈ వరలక్ష్మి. గట్లనే మా తాత చెప్పిన మామంచి కథల సంపటి నుండి చెరపకురా చెడేవు సహజ లక్షణం కథలు వింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, చెప్తారు ఏం వాణి. ఆదివాసీ గిరిజన భాషలైన గోండి, కులామి, లంబాడ లేక గోర్మాటి, మథుర భాషల్లో ప్రాచీన పౌరాణిక జానపద పాటలను వినిపించే కార్యక్రమం గిరిపదం. ప్రతి సోమ బుధ శుక్రవారాల్లో ఉజ్జమట్టు 6:20 ప్రసారం. వినడం మర్చిపోకండి గిరిపదం, ఆదివాసీ జానపద సంగీత కార్యక్రమం.

0: ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 எஃப்எம் மனசு நிண்டா.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం. మహిళలు చేస్తున్న పనుల గురించి, అలాగే వారు చేసే పనులలో వారి విజయాలను లక్ష్యాలను వారి మాటల్లోనే వినిపించే కార్యక్రమం శక్తి స్త్రీల కార్యక్రమం. ఈరోజు అట్లా మగ్గం వర్క్లో అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాదం మహేశ్వరితో ముచ్చటిందా. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్.
2: నమస్కారం అండి గాద మహేశ్వరి గారు.
3: నమస్కారం సార్.
2: ఈ మగ్గం వర్క్ మీరు మొదట్లో నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది అసలు?
3: ఎందుకంటే ఇంట్లో పిల్లలను చదివించడం చాలా కష్టమైంది. ఇక ఒక్క మా సరే పని చేస్తే పిల్లలను చదివించలేకపోయినా ఏదో కొంచెం మనం కూడా హెల్ప్ చేయాలి కదా, కొద్దిగా నేర్చుకుంటే బాగుంటది కదా అనేసి నేర్చుకున్నా. ఇక నేర్చుకున్న తర్వాత నాకు కూడా కొంచెం మంచిగా అనిపించింది. మనం ఒక బ్లౌజ్ వేసినా కూడా చిన్న చిన్న ఖర్చులు, ఇంట్లో ఖర్చులు వెళ్ళిపోతున్నాయి కదా అని వేయడం స్టార్ట్ చేసినా.
2: మగ్గం వర్క్ వైపు ఎందుకు వెళ్ళిండ్రు మీరు? ఇంకా వేరే ఉన్నాయి కదా చాలా చేయాలనుకుంటే.
3: అంటే నాకు ఇక మగ్గం వర్క్ వేసే వాళ్ళని చూస్తే నాకు ఇంట్రెస్ట్ అనిపించేది, మనం కూడా నేర్చుకుంటే మంచిగానే ఉంటది అనేసి నేర్చుకున్నా.
2: రాబోయే రోజులలో దానికి మంచి ఫ్యూచర్ ఉందనే ఉద్దేశంతో మీరు మగ్గం వైపు వెళ్ళారు.
3: నేర్చుకున్నా.
2: ఎక్కడ నేర్చుకున్నారు మీరు మగ్గం వర్క్?
3: సరే అది నేను సాయి వైకుంఠ ట్రస్ట్.

0: 3 మంత్స్ కోచింగ్కి వెళ్ళిన, ఫ్రీ కోచింగ్ సార్ అది. అక్కడ మెటీరియల్ ఇచ్చి మరీ నేర్పించింది అక్కడ
1: వాళ్ళు.
0: వాళ్ళు
1: మీకు సమాచారం ఎట్లా అందింది అక్కడ నుంచి?
0: వాళ్ళు యాడ్ ఇచ్చిండ్రు పేపర్ లో. అప్పుడు మేము నేర్చుకున్నప్పుడు మాదే ఫస్ట్ బ్యాచ్, మాతోనే స్టార్ట్ అయింది అది.
1: ఎన్ని సంవత్సరాల క్రితం నేర్చుకున్నారు?
0: 5 ఇయర్స్ అయిపోయింది, అంటే ఈ కరెక్ట్ ఇయర్ గుర్తులేదు.
1: మీరు ఎక్కడో తాటిగూడలు ఉంటారు, అక్కడ నుంచి సాయి వైకుంఠ ట్రస్ట్ అంటే ఇక్కడ ఎన్టీఆర్ చౌక దాకా రావాలి, ఇబ్బంది అనిపించలేదు అప్పట్లో?
0: లేదు సార్, నేర్చుకుందామన్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డైలీ నడుచుకుంటూ వచ్చి నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం. మళ్ళీ ఇంట్లో పిల్లలకు అన్ని సదుపాయాలు చేసేసి స్కూల్ కు పంపించి.
1: ఎంతసేపు ట్రైనింగ్ ఇచ్చారు వాళ్ళు?
0: 3 అవర్స్, మొత్తం 3 గంటలు.
1: 3 గంటలు ట్రైనింగ్ ఇచ్చారు, 3 నెలలు ఇచ్చారు.
0: 3 నెలలు ఇచ్చారు.
1: నేర్చుకోగానే వెంటనే మరి మీరు మొదటిసారి ఎవరి
0: మొదటిసారి సార్? నా మీద నేను ఫస్ట్ ప్రయోగం చేసుకున్నా. తర్వాత ఇంట్లో చెల్లె వాళ్ళకి, ఏమో ఆడపడుచులకి, ప్రతి ఒక్కరికి ఒకటి ఒకటి ఒకటి వేసిన. అంటే అప్పుడు కొద్దిగా మనకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొద్దిగా అటు ఇటు అయింది. తర్వాత నాకు నేను వేస్తానని నమ్మకం వచ్చేసింది.
1: అంటే మొదట్లో ఉచితంగా వేసిచ్చిన, గిరాకీ వేసి?
0: అంటే మా ఫ్యామిలీ వాళ్ళకు ఉచితంగా వేసిచ్చిన.
1: ఎన్ని వేయాల్సి వచ్చింది అట్లా?
0: అప్పుడు స్టార్టింగ్ కాబట్టి మన హ్యాండ్ అనేది స్లో ఉంటది కదా, అప్పుడు 5 డేస్ ఒక బ్లౌజ్ వేసేదాన్ని. ఇప్పుడు మామూలుగా నార్మల్ బ్లౌజ్లు అయితే 1 డేలా ఒకటి వేసేస్తాం.
1: అంటే మొదట్లో భారీ భారీ చీరలు ఉంటాయి, భారీ భారీ బట్టలు ఉంటాయి, వాళ్ళు భయపడలేదా నా బట్టలు ఖరాబ్ అయితే ఏమో అని?
0: లేదు, అంటే మన నేను మా ఫ్యామిలీ మెంబర్స్ కేసిచ్చాను కదా, అవి నా దగ్గర పెట్టుకున్నా కొద్ది రోజులు, వాళ్ళకి చూపించేదాన్ని ఇవన్నీ ఎట్లా వేస్తా అనేసి. ఏ కొందరు వర్క్ నచ్చి వేసే వాళ్ళు ఉన్నారు, కొందరు ఎట్లా అంటే బజార్లో అడుగుతారు షాపులలో, అక్కడ కొద్ది రేట్ ఎక్కువ ఉంటది. మనం ఆ రేట్ కన్నా ఇక్కడ ఒక 500-600 నేను తక్కువ వేసేస్తా రేట్. ఇక మనకు కూడా ఒక డబ్బు కావాలి, పని కావాలి, అలాంటప్పుడు ఇక అక్కడ రేట్ కంటే నేను ఒక 500-600 తక్కువ వేసే వరకు అంటే కొందరు నాకు కూడా కస్టమర్స్ రెడీ అయినారు.
1: ఈ మెటీరియల్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తారు?
0: సరే, ఇక్కడ శ్రీకృష్ణ
1: ఆదిలాబాద్
0: లోనే ఉంది, అలా కొద్దిగా మనకు తక్కువ రేట్కి
1: ఇస్తారన్నారు.
0: అక్కడ నుంచి మొత్తం ఒకేసారి తీసుకొచ్చి, అంటే మనకు ఒక డిజైన్ పంపినప్పుడు దాంట్లో మనకి ఏ మెటీరియల్ అవసరమైతే, మన దగ్గర కొద్ది మెటీరియల్ మిగిలిపోతుంది కదా ఒక బ్లౌజ్, ఇక ఉన్నది సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు. ఇక లేని ఐటమ్ మాత్రం మనం తీసుకోవాల్సి.
1: అంటే ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు మాకు ఇటువంటి డిజైన్ వేసియమని వాళ్ళు అంటున్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఫోటోలు గానీ ఆల్బమ్ గానీ అట్లా ఏమైనా ఉంటుందా?
0: అవును సార్, ఒక యాప్ ఉంటుంది సార్ ప్రింటర్ ఎస్ట్ అనే, ఆ యాప్ లో నేను ఏదైనా డిజైన్స్ కావాలంటే వాళ్ళకి చూపిస్తా. అంటే పెళ్లి కూతురు వాళ్ళైతే హెవీ ఉంటాయి, నార్మల్ గా వాళ్ళకైతే కొంచెం తక్కువ ఉంటాయి. ఎటువంటి డిజైన్స్ కావాలని అడుగుతా, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను వాళ్ళకి డిజైన్స్ చూపిస్తా. ఇక కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళే డిజైన్ సెలెక్ట్ చేసుకుని వస్తారు, అక్క నాకు ఈ డిజైన్ వేసేయాలి మరి ఎంత అవుతుంది అని అడుగుతారు.
1: తక్కువలో తక్కువ ఎంత నుంచి మొదలుకొని ఎక్కువ ఎంత వరకు ఉంటుంది రేటు?
0: ఎక్కువ అంటే 15-20,000 వరకు కూడా ఉంది మొత్తం బ్లౌజ్ వరకు, అంటే డిజైన్ బట్టి రేట్ ఉంటుంది. తక్కువలో నార్మల్ చిన్నగా అంటే 800 నుండి వేసిస్తాం.
1: తక్కువలో తక్కువ 800
0: 20,000
1: వరకు ఉంటుంది.
0: ఉంటుంది,
1: బ్లౌజ్ రేటు కూడా అంత ఉండదు. బట్ట రేట్ తక్కువ,
0: బట్ట రేట్ తక్కువనే ఉంటాయి. అంత హెవీ డిజైన్ కి మనం బట్ట కూడా కొద్దిగా మంచిది తీసుకోవాలి. క్లాత్ కూడా మనం కాటన్ సిల్క్ క్లాత్ మీదనే ఇస్తాం, అది 100 రూపీస్ నుండి ఉంది రేట్. 100, 150, 200, 300 అట్లా.
1: ఇప్పుడు వాటిని ఉతుకుతే ఆ దారాలు ఊడిపోవా అవకాశం లేదు అట్లా?
0: ఇక మరీ మనం దాన్ని గట్టిగా వాష్ చేయడం ఉండదు, నార్మల్ గానే అది డే అంతా ఉంచుకోలేం కదా మగ్గం వర్క్, అప్పుడు హెవీ ఉంటది, నీళ్ళకి వెళ్ళి వేసేస్తారు. మనం అతికిచ్చిన స్టోన్స్ వగేరానైతే ఒక 2-3 టైమ్స్ కు ఊడిపోతాయి. నార్మల్ గా మనం స్టోన్స్ అతికించకుండా మొత్తం థ్రెడ్ తోనే వేయించుకున్నారనుకో, అది ఎంత వాష్ చేసినా ఏం కాదు.
1: మీరు ఒక్కరే చేస్తారా, మీకు తోడింకెవరన్నా ఉంటారు?
0: లేదు సార్, నేను ఓన్ గానే ఒక్కదాన్నే చేసుకుంటా. అంటే నేను అర్జెంట్ ఉంటే తీసుకోను సార్ బ్లౌజ్, ఒకటే రోజులు వేయండి, 2 రోజులలో వేయండి అన్నప్పుడు మనకు కూడా మధ్యలో ఏదో పిల్లల్ని ఏదో వర్క్ వస్తూనే ఉంటది. ఒక 5 డేస్ టైం ఇస్తే తీసుకొని వేసేస్తాం. ఇక పెళ్లి కూతురు అయితే ఒక్కదాన్నే వేస్తా కాబట్టి 1 వీక్ పడుతుంది. మనం మంచానికి క్లాత్ ఫిట్ చేయాలంటేనే 1 అవర్ తీసుకుంటది.
1: మొత్తం హ్యాండ్ వర్క్?
0: మొత్తం హ్యాండ్ వర్క్.
1: దీంట్లో మిషన్ ఏం రాలేవా మరి?
0: ఎంబ్రాయిడరీ మిషన్స్ అని ఇప్పుడు వచ్చినాయి, ఇక మనం దాన్ని కొనాలంటే మన దగ్గర పెట్టుబడి కూడా ఉండాలి.
1: ఎంత పడుతుంది దానికి?
0: అది ఎంత ఉందో సార్, 100,000 పైననే ఉంది ఒక్క మిషన్. కానీ దానికి ఇట్లా స్టోన్స్ పూసాలు వగేరా అది రాదు, మొత్తం థ్రెడ్ వర్క్ వస్తుంది. ఈ మగ్గం అనేది పూసాలు స్టోన్స్ అవన్నీ పెడతాం కాబట్టి మనం చేతితో వేయాల్సి వస్తుంది.
1: అంటే ఇప్పుడు అతికించడానికి ఏమన్నా దానికి ప్రత్యేకమైనటువంటి
0: గమ్ ఉంటుంది సార్, గ్లూ అని,
1: ఆ గమ్మే తీసుకొస్తారు.
0: అవి వాడితే క్లాత్ కూడా పాడైపోతుంది, దానికి సపరేట్ ఉంటుంది.
1: మీరు ఇన్ని నేర్చుకున్నారు, ఇన్ని పనిచేస్తున్నారు, మరి మీ భర్త ప్రోత్సాహం ఎలా ఉంది?
0: మా భర్త ప్రోత్సాహం అంటే నాకు వర్క్ ఉన్నప్పుడు ఆయన ఇంట్లో వర్క్ కూడా చూసుకుంటాడు పిల్లలు. ప్రజెంట్ ఇప్పుడు పిల్లలు ఇంటర్కి వచ్చారు కాబట్టి కొద్దిగా వాళ్ళు కూడా చేసుకోరు, హాస్టల్ ఉంటున్నారు కాబట్టి ఇంట్లో వర్క్ కూడా అంతే ఉంటలేదు, ఇద్దరిదే వర్క్ కాబట్టి. వాళ్ళు 10th వరకు మాత్రం ఒకవేళ నాకు రేపు

0: అర్జెంట్ బ్లౌజ్ ఇచ్చేది ఉందంటే వాళ్ళు చేసుకునేవాళ్ళు, అడ్జస్ట్ అయిపోతుంది.
1: మీ భర్త మాత్రం మంచి ప్రోత్సాహం అందిస్తారు,
0: మంచి ప్రోత్సాహం అందిస్తారు, ఎంకరేజ్ చేస్తాడు. మళ్ళీ మనకు మెటీరియల్ కావాలన్నా, మనం అంటే ఇప్పుడు మనం వర్క్ చేసే టైంలో బజార్కి వెళ్ళి రావాలి అన్నా ఒక 2 అవర్స్ అయితే వేస్ట్ అయిపోయి, ఆ టైంలో మనం ఎంతో వర్క్ చేయగలం. అలాంటప్పుడు ఆయనకు చెప్పేసి నాకు మెటీరియల్ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. మనం కొంచెం శాంపుల్ ఇచ్చేసినాం అనుకోండి, తీసుకొచ్చిస్తారు.
1: మీరు ఒక గిరాకీ పట్టుకున్నారు, ఒక 10,000 లో 15,000 గిరాకీ పట్టుకున్నారు పెళ్లిదని చెప్పేసి, మీకు అత్యవసరమైన పని పడి ఊరికి వెళ్ళారో లేకపోతే మీకు ఆరోగ్యం సరిగా లేదో, అటువంటప్పుడు మీరు ఎట్లా మేనేజ్?
0: అటువంటప్పుడు ఇక నేర్చుకున్నా, ఇప్పుడు నేను మగ్గం వేస్తున్నా, నాకు మగ్గం వాళ్ళే ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ముగ్గురు. అటువంటప్పుడు ఇక వాళ్ళని అడగాల్సి వస్తుంది, మరి నాకు ఇట్లా వర్క్ ఉంది, మరి నేను ఇంతవరకు వేసినా ఇంత అంటున్నా, మరి నీకు ఇంత ఇస్తా, మరి నువ్వు వేయగలుగుతావా అనేసి అడుగుతాం సార్. ఇక ఒకరు కాకపోయినా ఒకరు వేస్తామంటారు, ఇక వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళడమే, మొత్తానికి కంప్లీట్ చేసి ఇవ్వాలి వాళ్ళకి.
1: ఆ ధర ఏమన్నా తర్వాత చూసుకుంటారు మీరు?
0: అది తర్వాత.
1: కొంతమంది ఉద్దర్లు తీసుకుపోతామంటారు, మా దగ్గర డబ్బులు ఇప్పుడు లేవంటారు, వాళ్ళని ఎట్లా తీసుకుంటారు, ఎట్లా చేసిస్తారు?
0: సరే అట్లా ఉద్దర్లు అంటూ నేను తీసుకోను. ఇప్పుడు నేను ఒక 3,000 బ్లౌజ్, 4,000 బ్లౌజ్ అనుకున్నాం అనుకో పెళ్లి కూతురు, నేను అడ్వాన్స్ గా 1,000 రూపీస్ ఇచ్చి వెళ్ళండి అని చెప్తాను. కొందరు ఏం చేస్తారు అని అంటే బ్లౌజ్ ఇచ్చేస్తారు, మనం వేసేస్తాం, అట్లనే ఉంచేస్తాం, వాళ్ళు రారు బ్లౌజ్ కోసం. ముందే మనం కొద్దిగా అడ్వాన్స్ తీసుకున్నాం అనుకో, కొద్దిగా ముందైనా లేట్ అయినా రే, మనం 1,000 రూపీస్ అడ్వాన్స్ ఇచ్చినాం, పోనీలే ఇంకా 1,000 రూపీస్ ఇచ్చేసి తీసుకుని వెళ్దాం అన్నట్టుగా ఉంటది. ఒక్క రూపాయి ఉండా తీసుకోకుండా మనం వేసి పక్కన పెట్టితే వాళ్ళు రాలు, పోనీ క్లాత్ పోతే పోయింది అనుకుంటారు. కొందరు ఎట్లా ఉంటారు అంటే క్లాత్ కూడా మమ్మల్నే తీసుకోమంటారు సారీ మాకు ఇచ్చేసి. అయితే అలాంటప్పుడు సారీ మా దగ్గరనే పెట్టుకుంటాం, బ్లౌజ్ ఎవరు వాళ్ళు బ్లౌజ్ కోసం కాకపోయినా సారీ కోసం అయినా వస్తారు.
1: ఇప్పుడు బ్లౌజ్ కుట్టుకొచ్చి వాళ్ళు మీకు ఇస్తారు,
0: కుట్టుక వచ్చింది దాని మీద వేయరాదు,
1: మీరే కుట్టిస్తారా? కుట్టకన్నా ముందే
0: క్లాతే మెజర్మెంట్ బ్లౌజ్ ఇస్తారండి, మన మెజర్మెంట్ గీసుకొని మగ్గం వర్క్ వేసిన తర్వాతనే స్టిచ్ చేయాలి, కట్ చేసి.
1: ముందు ముందు లేదు,
0: ముందు ముందు వేస్తే అంత ఫేర్ గా రాదు, మళ్ళీ ఫుల్ వర్క్ కూడా వేయలేము. కొద్దిగా మిస్టేక్ అయినా కూడా అక్క ఇక్కడ అది ఉండే కదా, నువ్వు ఎందుకు పెట్టలేదు అంటే మన దగ్గర కూడా అది ఎందుకు పెట్టలేదో కారణం ఉండాలి.
1: మళ్ళీ తొలగించి మళ్ళా పెట్టే అవకాశం ఉంటుంది అట్లా?
0: ఉంటుంది సార్.
1: బట్ట
0: కొద్దిగా హోల్సెట్టే కానీ మళ్ళీ మనం అక్కడనే డిజైన్ వేస్తాం కాబట్టి అది కవర్ అయిపోతాయి.
1: అంటే బట్టలు ఉతికిన తర్వాత నీళ్ళ నానబెట్టిన తర్వాత మగ్గం వరకేస్తారా?
0: లేదు లేదు, కాటన్ సిల్క్ కదా అది, ఉతకాల్సిన పని ఉండదు. బట్టి నార్మల్ కాటన్ అయితే లోపల వేసేది నార్మల్ కాటన్ ఉంటుంది అస్తారుగా.
1: మీరు నేర్చుకున్నారు మరి మీ పిల్లలకు నేర్పిస్తున్నారా?
0: లేదు సార్, ఇప్పుడు పిల్లలు చదువుతుండ్రు కదా, వాళ్ళు ఖాళీ టైంలో మా పాప కొద్దిగా గొలుసు కుట్టేయగలుగుతుంది నన్ను చూసి.
1: ప్రవేశం ఉంది,
0: కొంచెం గొలిసేస్తుంది, అప్పుడప్పుడు నేను అక్కడ వదిలేసి నాని నేను వంట చేసేస్తా అని చెప్పేస్తే ఒక లైన్ ఇయ్యాలా మమ్మీ అనేసి అడుగుతుంది, ఏ రానా అని అంటే వేసేస్తారు అన్నట్టు. అట్లా కొద్దిగా తేడా ఉంటది నాకు వాళ్ళు.
1: మగ్గం వర్క్ చేస్తున్నప్పుడు కొంచెం కళ్ళు సూక్ష్మంగా చూడాల్సిన పరిస్థితి అవుతుంది, ఒకసారి కాటలు కూడా కూర్చే అవకాశం ఉంటుంది, అట్లా ఏమైనా జరగదా? కళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది.
0: సూది కూడా కుచ్చుకుంటా సార్, మనం కిందికి ఒక హ్యాండ్ పైకి ఒక హ్యాండ్ పైన హ్యాండ్ తోని సూది మనం పెట్టినప్పుడు కింద ఈ వేలుకు ఎన్నోసార్లు కుచ్చుకుంటది సూది, అది నార్మల్. ఇక మనం జాగ్రత్తగా వేసుకోవాలి అంతే.
1: కళ్ళకి ఏమైనా ఇబ్బంది అనిపించదా?
0: అనిపిస్తుంది సార్, ఇప్పుడు కంటిన్యూ ఒక పెళ్లి కూతురు బ్లౌజులు ఒక 3-4 వేసినాం అనుకోండి, కళ్ళకి ఏమి ఇబ్బంది అనిపించదు కానీ కొంచెం హెడ్ ఎక్కు ఇక్కడ వస్తుంది. కానీ మన ఇంటి పరిస్థితిని పట్టుకుంటే మనం వేయాల్సిందే.
1: అంటే రాత్రిపూట వేయరాదు మగ్గం వర్క్?
0: వేయచ్చు, ఇక రేపు బ్లౌజ్ కంపల్సరీ వేయాలి అని అంటే కొద్దిగా వెళ్తురు మంచిగా ఉండాలి ఇంట్లో, వేయాల్సిందే. రేపు అందాలి అని అంటే ఇప్పుడు కాలేదు అంటే మనం పడుకుంటే వర్క్ కాదు సార్. మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు కష్టపడాల్సిందే.
1: ఎంత సంపాదించగలుగుతున్నారు నెలకు?
0: అంటే సీజన్ లేనప్పుడు ఏమి ఉండదు మాకు వర్క్, ఓన్లీ బ్లౌజ్ కుట్టుకోవడమే, నార్మల్ బ్లౌజ్ ఎవరైనా ఇస్తే.
1: అంటే టైలరింగ్ కూడా మీరు చేస్తారు?
0: ఎక్కువ మటుకు మగ్గం వేస్తారు, టైలరింగ్ తక్కువ చేయను. ఇప్పుడు సీజన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది పెళ్లి సీజన్. ఇక పెళ్లి సీజన్
2: ఇప్పటి వరకు శక్తి స్త్రీల కార్యక్రమంలో మగ్గం వర్కుల అనుభవాల గురించి ఆదిలాబాద్ పట్టణం తాటిగూడకు చెందిన గాదం మహేశ్వరితో ముచ్చట విన్నారు. వీరితో ముచ్చట పెట్టింది యు దినేష్. రేపు జమట్టు 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో జోడెద్దుల సవారి, ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క వ్యవసాయం చేస్తున్న నాన్నూర్ మండలం మంజీరి గ్రామానికి చెందిన యువకుడు మడావి సీతారాంతో ముచ్చటిన్న ఇంటారు. వీరితో ముచ్చట పెడతారు కేలెనీన్. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:00 కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: सुना है। महिला क्रिकेट में इंग्लैंड ने भारत के साथ लंदन के लॉर्ड्स में एकमात्र टेस्ट मैच में टॉस जीतकर गेंदबाजी का फैसला किया है। ताजा समाचार मिलने तक भारत ने 3 विकेट पर 122 रन बना लिए थे। ये पहला मौका है जब लॉर्ड्स मैदान पर महिला टेस्ट मैच खेला जा रहा है। फीफा फुटबॉल विश्व कप के क्वार्टर फाइनल में आज रात 12:30 बजे स्पेन का मुकाबला बेल्जियम से होगा। इससे पहले आज फ्रांस ने मोरक्को को 2-0 से हराकर सेमीफाइनल में प्रवेश किया। इसके साथ ही
1: दिस इज आकाशवाणी द न्यूज रेड बाय अभिषेक मुखोपाध्याय।
2: आकाशवाणी आदिलाबाद 100.2 FM मनसु निंडा।
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
5: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
6: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
7: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ముందుగా గిప్పటి సంధి రాత్రి 11:00 గంటలకు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు. పొజ్జామట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం కోయినూర్ సీడంగూడ గ్రామానికి చెందిన మెస్రం కౌసల్యాబాయి బృందం పాడిన గోండి పాటలు, ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట గ్రామానికి చెందిన కుమ్ర పంచపూలబాయి బృందం పాడిన గోండి పాటలు వింటారు. వీటితో పాటు రాత్రి 7:15 ఇల్లు యవసం యవసందారుల కార్యక్రమంలో లాభదాయకంగా కంజు పిట్టల పెంపకం గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. గట్లనే కూరగాయ పంటల్లో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలెనిన్. రాత్రి 9:30 పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 11వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి అమోట్కర్ గురించి విశేషాలు మొదటి భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. 9:45 గీతం కి బహర్ పాత హిందీ చిత్రాలలో పెళ్లి కూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం వింటారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం న్యాకింపేట గ్రామానికి చెందిన పోలే అంజన్న బృందం చెప్పిన నల్ల పోచమ్మ ఒగ్గు కథ మొదటి భాగం వింటారు. వీటితో పాటు 10:30 మధ్రిమలో హాయన పాటల్ని, రాత్రి 8:00 ఉషార్లో జోరైన పాటలు వింటారు. ఇవి ఇయాల్టి కార్యక్రమాలు.

0: రేపటి కార్యక్రమాలలో రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో మొండి జాతి కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్ ముచ్చట వింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలేని. రైతాంత రంగంలో పాడితో స్థిరమైన ఆదాయం తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన యువ పాడి రైతు అందే యాదగిరితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కెలేని. వీరితో పాటు పొజ్జామటు 5:45 యువవాణి యువజనుల కార్యక్రమంలో జోడెద్దుల సవారీ, ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క వ్యవసాయం చేస్తున్న నాన్నూర్ మండలం మాంజీరి గ్రామానికి చెందిన యువకుడు మాడావి సీతారాంతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేని. వీరితో పాటు 9:45 శామ్య గజల్లో హరిహరన్ పాడిన గజలు మొదటి భాగం వింటారు. 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 12వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిశోరి అమోట్కర్ గురించి విశేషాలు 2వ భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముంజాల తిరుపతి. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని గోల్కొండ కోటలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లౌకిక స్ఫూర్తిని ఈ సందర్భంగా కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి పెద్దపీట వేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 2024-25 సంవత్సరానికి అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5-స్టార్ రేటింగ్ను సాధించాయి. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన భారీ రైతు ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తన రాజకీయ ఎదుగుదలకు ఖమ్మం జిల్లా గుండెకాయ వంటిదని కొనియాడారు. ఈ వేదిక నుంచి 1,000 కోట్ల రూపాయలకు పైగా రైతు భరోసా నిధులను 1.44 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నేరుగా విడుదల చేయడంతో పాటు డిజిటల్ ఈ పట్టాదారు పాస్బుక్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
2: వందలాది మంది రైతుల సమక్షంలో మొదటి విడత రైతు భరోసా నిధులు శిల్పారామంలో విడుదల చేసినాం. సరిగ్గా 9 రోజుల సమయంలో ఈనాడు ఇక్కడ సభ పెట్టి చివరి విడతగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా మీ ఖాతాలో వేసినాం.
1: 2023 జూలైలో పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతోనే రాష్టంలో రాజకీయ మార్పుకు తొలి అడుగు పడిందని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఈ సభకు తరలివచ్చిన భారీ జనసందోహాన్ని చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించాలనే ప్రజల సంకల్పం ఇప్పటికీ బలంగా ఉందని స్పష్టమవుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళా సాధికారత కోసం 5 ఏళ్లలో 1,00,000 కోట్ల కేటాయించడంతో పాటు 67,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. రైతు ఆశీర్వాద సభ వేదికగా ఈరోజు 9 ఎకరాల నుంచి 54 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు సైతం 1,000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులను విడుదల చేసినట్లు బట్టి వెల్లడించారు.
2: భరోసా కార్యక్రమం చింతకాని మండలం జగన్నాథపురం లక్షలాది మంది సమక్షంలో చివరి 1,009 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేటట్టుగా చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం.
1: రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి రైతు శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. కేవలం 2 ఏళ్ల కాలంలోనే 71,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని త్వరలోనే మరో 20,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని గోల్కొండ కోటలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలు హైదరాబాద్ నగర లౌకిక స్ఫూర్తికి సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జీహెచ్ఎంసీ, పోలీసు, విద్యుత్, వైద్య, ఆరోగ్య శాఖలతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలు ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని మంత్రి ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పగడ్బందీగా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ వసతులు, బారికేడ్ల ఏర్పాటు, అంతరాయంలోని విద్యుత్ సరఫరా, ముందస్తు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా మొబైల్ శౌచాలయాలు, తాగునీటి కేంద్రాల ఏర్పాటుతో పాటు 108 అంబులెన్స్ సేవలతో పాటు 24 గంటల అందుబాటులో ఉండే వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా బోనాల పండుగకు సంబంధించిన పోస్టర్లు, బ్రోచర్లను మంత్రి విడుదల చేశారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈరోజు సచివాలయంలో సమీక్ష సమాపేశాన్ని నిర్వహించారు. రాష్టంలో పారిశ్రామిక వృద్దిని వేగవంతం చేయడము, పెట్టుబడులను ఆకర్షించడము, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడంపై ఈ సమాపేశంలో చర్చించారు. నిర్మాణంలో ఉన్న భారత్ ఫ్యూచర్ సిటీ, జైరాబాద్ ఇండస్టియల్ సిటీ, కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్ వంటి ప్రాజెక్టుల పురోగతిని ఆయన సమీక్షించారు. తాను ఇతరులు రాసిచ్చిన స్క్రిప్టుల ఆధారంగా

0: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి చెందిన కాలేజీని హైడ్రా కూల్చివేతల నుంచి ప్రభుత్వం రక్షిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎక్స్ వేదికగా మంత్రి విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం సరిహద్దులను మార్చడాన్ని సంజయ్ తీవ్రంగా ఖండించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమాపూర్ గ్రామంలో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల శాశ్వత భవనాల నిర్మాణానికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యార్థుల వసతి కోసం 15 కోట్ల రూపాయలతో హాస్టల్ భవనాల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరయ్యాయని, ఈ నిర్మాణ పనులను ఏడాదిలోపు పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి పెద్దపీట వేస్తూ ఇంజనీరింగ్, లా, ఫార్మసీ కళాశాలను మంజూరు చేసిందని మంత్రి గుర్తు చేశారు. హైదరాబాద్ కొండాపూర్లో సెమీకండక్టర్ సంస్థ కాండౌ ఏకి చెందిన ఇండియా చిప్ డిజైన్ ప్రధాన కార్యాలయాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ప్రారంభించారు. ఈ సరికొత్త అత్యాధునిక కేంద్రం అడ్వాన్స్డ్ సెమీకండక్టర్ డిజైన్, హైస్పీడ్ కనెక్టివిటీ, నెక్స్ట్ జనరేషన్ ఏఐ సిస్టమ్స్కు కీలకమైన ఇంజనీరింగ్ హబ్గా సేవలు అందించనుంది. కేంద్ర బొగ్గు శాఖ ప్రకటించిన 2024-25 అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5-స్టార్ రేటింగ్ను సాధించినట్లు సింగరేణి యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. మంచిర్యాల జిల్లాలోని ఆర్కే న్యూటెక్, ఆర్కే 6, ఖైరుగూడ ఓపెన్ కాస్ట్ గనులు ఇందులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా 50 గనులు మాత్రమే 5-స్టార్ రేటింగ్కు ఎంపిక కాగా అందులో 5 గనులు సింగరేణివి కావడం విశేషం. ఉత్తమ పనితీరు, కార్మిక సంక్షేమం, భద్రత, పర్యావరణ పరిరక్షణ వంటి విభాగాల్లో అత్యుత్తమ ప్రమాణాల ఆధారంగా వీటిని ఎంపిక చేశారు. గ్రామాల పారిశుద్ధ్య నిర్వహణలో సర్పంచుల పాత్ర కీలకమని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు అన్నారు. ఈరోజు ముధోల్ మండలం తరోడ గ్రామంలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ది ప్రణాళికలపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని 7 మండలాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నూతన పాలకవర్గాల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై నూతన అధ్యక్షులు, పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూర గ్రామంలో 2.75 కోట్ల వ్యయంతో 2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం గల నూతన మార్కెటింగ్ గోదాం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఖంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న మై భారత్ కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లాలో వాలంటీర్లను నియమించనున్నట్లు జిల్లా యువజన క్రీడల నిర్వహణాధికారి రంజిత్రెడ్డి తెలిపారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై వయస్సు 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలని, ఎంపికైన వారికి 2 సంవత్సరాల కాలానికి నెలకు 5,000 రూపాయల స్టైపండ్ చెల్లిస్తారని తెలిపారు. ప్రతి గ్రామ సమగ్ర అభివృద్దికి ప్రణాళికలు సిద్దం చేయాలని, దానికి అనుగుణంగా ముందుకు పెళ్లాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ది ప్రణాళికపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 1,000 కోట్లకు పైగా రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఆషాఢ బోనాల జాతరను పురస్కరించుకుని గోల్కొండ కోటలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ సమీక్ష సమాపేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ లౌకిక స్ఫూర్తిని మంత్రి కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యారంగానికి పెద్దపీట వేసిందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. 2024-25 సంవత్సరానికి అత్యుత్తమ గనుల ఎంపికలో సింగరేణికి చెందిన 5 గనులు 5-స్టార్ రేటింగ్ను సాధించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

0: பதம். ఆదివాసీ గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా భిన్నమైనవి, గట్లనే ప్రత్యేకమైనవి సుఖ. వారి పండుగలు, వారి ఆచారాలు, వారి జీవన విధానం, గిట్ల గిరిజనుల యొక్క జీవన శైలిని పాటల రూపంలో, కథల రూపంలో వినిపిస్తున్న కార్యక్రమం గిరిపదం. ఈరోజు గిరిపదం కార్యక్రమంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం కోయినూర్ సీడంగూడ గ్రామానికి చెందిన మెస్రం కౌసల్య భాయి బృందం పాడిన గోండి పాటలు, ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర పంచపూలాబాయి బృందం పాడిన గోండి పాటలు వింటారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
3: తాతయ్య, ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి, ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ, థాంక్స్ గబ్బు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా గిరిపదం. గిరిపదం కార్యక్రమంలో ఈరోజు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యు మండలం కోయినూర్ సీడంగూడ గ్రామానికి చెందిన మెస్రం కౌసల్యబాయి బృందం పాడిన గోండి పాట విందా.

0: ఇప్పటి వరకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పుర్యూ మండలం కోహినూర్ సీడంగూడ గ్రామానికి చెందిన మెస్రం కౌసల్యాబాయి బృందం పాడిన గోండి పాట విన్నారు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

ఇప్పటి వరకు గిరిపదం కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం చించుఘాట్ గ్రామానికి చెందిన కుమ్ర పంచపూలబాయి బృందం పాడిన గోండి పాటలు విన్నారు. రేపు జమట్టు 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 5వ భాగం వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. విద్య ఉద్యోగ సమాచారం. ముందుగా ఒక సమాచారం. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ మండలంలోని ప్రభుత్వ గిరిజన ఐటీఐ ఏటీసీ కళాశాలలో ఈ నెల 13న ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. అప్రెంటిస్ మేళలో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు వివిధ పరిశ్రమల్లో అప్రెంటిస్ అవకాశం కల్పిస్తామని, అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేళాలో పాల్గొనే వారు సకాలంలో తమ సర్టిఫికెట్లు తీసుకుని రావాలని తెలిపారు. మరొక సమాచారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలోని 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఓపెన్ డిగ్రీ పీజీలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఈ విషయాన్ని సంగీత గారు తెలిపారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. డిగ్రీ పీజీలో పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయని, సందేహాలు ఏమైనా ఉంటే కళాశాలలో సంప్రదించాలని తెలిపారు.

మరొక సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి గాను 6 తరగతి ప్రవేశాలకు నవోదయ విద్యాలయ సమితి NVS నోటిఫికేషన్ విడుదల చేసింది. జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష JNVST 2027 కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు జూలై 31లోగా దరఖాస్తు చేసుకోవాలని NVS సూచించింది. దరఖాస్తుల్లో తప్పుల సవరణకు 1 నెలలో అవకాశం కల్పిస్తారు. 28వ తేదీన ఉదయం 11:30 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఫలితాలను 2027 మార్చి లేదా ఏప్రిల్ నెలలో వెల్లడించే అవకాశం ఉంది. ఎంపికైన విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఉన్న 653 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు navodaya.gov.in లేదా cbseitms.rcil.gov.in లో తెలుసుకోవచ్చు.

మరొక సమాచారం, విద్యాశాఖ కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏఎస్ఓగా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ డీఈఓ మాధవి తెలిపారు. గణితం ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ ఈ నెల 17వ తేదీలోగా తమ కార్యాలయంలో సంబంధిత హెచ్ఎంలు ఎంఈఓల ద్వారా దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు. ఇవి ఇయాల్టి విద్యా ఉద్యోగ సమాచారం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

రమణి. న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్ లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో సమగ్ర గ్రామీణాభివృద్దికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈ రోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం న్యూజిలాండ్లోని ఆక్లాండ్లో జరిగిన ప్రవాస భారతీయుల ఘన స్వాగత కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వ వైవిధ్యాన్ని ఈ సందర్భంగా ఆయన వీక్షించారు. సోషల్ మీడియాలో ప్రధానమంత్రి విషయం తెలియజేస్తూ ఈ ప్రదర్శనల్లో పంజాబ్ తమిళనాడు సంస్కృతితో పాటు కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాల సమ్మేళనం వందే మాతరం అద్భుత ప్రదర్శన చోటు చేసుకున్నాయని తెలియజేశారు. తరాలు ఖండాలు దాటిన భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని సజీవంగా ఉంచుతున్నందుకు, అలాగే భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న బలమైన ప్రజా సంబంధాలను మరింత పటిష్టం చేసుకుంటున్నందుకు మోదీ ప్రవాస భారతీయులను అభినందించారు. నార్త్ వోకల్ ఆన్సాంబుల్ చేసిన ప్రదర్శన వీక్షించడం పట్ల కూడా ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను ఒకటిగా చేర్చే అద్భుతమైన శక్తి సంగీతానికి ఉందని, ఈనాటి ప్రదర్శన భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న స్నేహబంధం ఆప్యాయత లోతును ఎంతో అందంగా ప్రతిబింబించిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కాట్లో ఒమాన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే అక్కడ శాంతి స్థిరత్వ నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా ఇద్దరు నాయకులు సమగ్రంగా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని, పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారత ఒమాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న పురాతన సముద్రయాన సంబంధాలు ఇరు దేశాల ప్రజలను అనుసంధానించాయని, ప్రస్తుతం ఇవి ఇరు దేశాల భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఒమాన్ విదేశాంగ మంత్రి కూడా పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు బీహార్లోని గయాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అక్కడున్న బీహార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ లో బీహార్ శాసనసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమ ప్రారంభ సమాపేశాన్ని ఉద్దేశించి ఉపరాష్టపతి ప్రసంగిస్తారు. భారత తీర ప్రాంత రక్షక దళం కోస్ట్ గార్డ్ ఈరోజు న్యూఢిల్లీలోని కోస్ట్ గార్డ్ ప్రధాన కార్యాలయంలో ఒక సదస్సు నిర్వహించింది. భవిష్యత్తులో కోస్ట్ గార్డ్ ఉపయోగించే ప్లాట్ఫామ్లపై చర్చించేందుకు ప్రముఖ భారతీయ షిప్ యార్డులు, డిజైన్ హౌజ్లను ఈ సదస్సు ఒక వేదికపైకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో బహుళ విధులు నిర్వర్తించే కోస్ట్ గార్డ్ నౌకల నిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆధునిక సాంకేతికతలను అవలంబించడం, డిజిటల్ వాలిడేషన్, అధునాతన నౌకల డిజైన్ విధానాలు, కొత్తగా ఎదురవుతున్న కార్యాచరణ సవాళ్లపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అభివృద్ది చెందుతున్న సముద్ర భద్రతా సవాళ్లు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా అధునాతనమైన దృఢమైన నౌకా నిర్మాణ ప్లాట్ఫామ్లు రూపొందించేందుకు కోస్ట్ గార్డ్ కట్టుబడి ఉందని సదస్సులో పేర్కొన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వాణిజ్య శాఖ అధికారులతో కలిసి ఒక సమీక్షా సమాపేశం నిర్వహించారు. ఉత్పాదకత సేవల పరిధిని మెరుగుపరచడం కోసం వివిధ శాఖల మధ్య సహకారాన్ని పెంచడం, సంస్థాగత సామర్థ్యాలు బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమీక్షా సమాపేశంలో ప్రధానంగా చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాల ఏర్పాట్లను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో సమీక్షించారు. పార్లమెంట్ వర్షాకాల సమాపేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభమై ఆగస్టు 13వ తేదీ వరకు కొనసాగుతాయి. రాబోయే సమాపేశాల్లో ప్రవేశపెట్టేందుకు షెడ్యూల్ చేసిన శాసనసభాపరమైన పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించామని, అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా జారీ చేశామని మంత్రులు పేర్కొన్నారు. అందరికీ ఆరోగ్య రక్షణ కల్పించడంలో సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు.

0: చెప్పారు. ఈరోజు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పురోగతిని సమీక్షించేందుకు మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమాపేశానికి నడ్డా అధ్యక్షత వహించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థల్లో ఒకటిగా అవతరించిందని, దీని కింద దాదాపు 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నంబర్లు సృష్టించారని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానించారని ఈ సమాపేశంలో గుర్తించారు. అలాగే జాతీయ డిజిటల్ ఆరోగ్య రిజిస్టరీలో 5,33,000 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, దాదాపు 10 లక్షల మంది ఆరోగ్య సంరక్షణ నిపుణులు తమ పేర్లు నమోదు చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా గుర్తించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఒక బలమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల వ్యవస్థ ఏర్పాటైందని, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లడంపై దృష్టి పెట్టాలని నడ్డా చెప్పారు. ఆకాంక్ష బ్లాకుల్లో సమగ్ర గ్రామీణాభివృద్దిని పెంపొందించడం కోసం నీతి ఆయోగ్ టాటా మోటార్స్ ఫౌండేషన్తో ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేస్తుంది. గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడం, ప్రభుత్వ పథకాల లభ్యత మెరుగుపరచడం, వ్యవసాయం జీవనోపాధిని పెంపొందించడం, ఆరోగ్యం పోషకాహారాన్ని, విద్యా గ్రామీణ మౌలిక సదుపాయాలను పెంపొందించడం, అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల నేతృత్వంలోని జీవనోపాధికి మద్దతు ఇవ్వడంపై ఈ భాగస్వామ్యం ప్రధానంగా దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్పిరేషన్ బ్లాకుల్లో విద్యాపరమైన ఫలితాలు బలోపేతం చేయడం కోసం నీతి ఆయోగ్ భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్తో కూడా ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. ప్రాథమిక అభ్యాసాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించి డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించడం, పిల్లల కోసం అనుకూలమైన విద్యాభ్యాస వాతావరణాన్ని సృష్టించడం మొదలైన వాటికి ఈ భాగస్వామ్యం మద్దతిస్తుంది. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో విరాళాల దొంగతనం ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3కి అయోధ్య కోర్టు జులై 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. స్థానిక కోర్టు గత నెల 29వ తేదీన నిందితులు 8 మందికి 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణ నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ చేసిన అభ్యర్థన మేరకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గత నెల 13వ తేదీన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. వెనిజులా నుండి భారత బృందం ఈరోజు న్యూఢిల్లీకి తిరిగి చేరుకోవడంతో ఆపరేషన్ అమిస్టాడ్ విజయవంతంగా ముగిసింది. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో ఈ మానవీయ సహాయం విపత్తు సహాయక చర్యల మిషన్ను ప్రారంభించారు. భారత్ అందించిన సమయానుకూల సహాయం, మద్దతు, సంఘీభావానికను వెనిజులా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ఈరోజు లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్తో తలపడుతోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న మొట్టమొదటి మహిళల టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం గమనార్హం. భారత్ ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్లు టెస్టుల్లో తలపడడం ఇది 16వ సారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లండ్ కేవలం ఒక్కసారి మాత్రమే విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగిలిన 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కడపటి వార్తలు అందేసరికి ముందు బ్యాటింగ్ చేస్తున్న భారత జట్టు 3 వికెట్ల నష్టానికి తన మొదటి ఇన్నింగ్స్లో 170 పరుగులు చేసింది. వింబుల్డన్ టెన్నిస్లో బ్రిటిష్ వైల్డ్ కార్డ్ ప్లేయర్ ఆర్థర్ పెరీ, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య మొదటి పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్ ప్రస్తుతం కొనసాగుతోంది. రెండో సెమీఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 క్రీడాకారుడు, కితన్సారి ఛాంపియన్ అయిన ఇటలీకి చెందిన యానిక్ సినర్, 7 సార్లు వింబుల్డన్ ఛాంపియన్గా నిలిచిన సెర్బియా ఆటగాడు నొవాక్ జోకోవిచ్తో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే రెండో సెమీఫైనల్లో తలపడతారు. న్యూజిలాండ్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆక్లాండ్లో ఘన స్వాగతం లభించింది. దేశంలో అందరికీ ఆరోగ్య సంరక్షణ సేవలు అందేందుకు సాంకేతికతను పూర్తిగా ఉపయోగించుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. దేశంలో ఆకాంక్ష జిల్లాల్లో అభివృద్దికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈ రోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

0: ఈరోజు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో లాభదాయకంగా కంజుపిట్టల పెంపకం గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చటింటారు. వితో ముచ్చట పెడతారు పి అశోక్. గట్లనే కూరగాయ పంటల్లో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్తో ముచ్చటింటారు. వితో ముచ్చట పెడతారు కేలేనేన్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ముందుగా వాతావరణం. రాబోయే 24 గంటలలో తెలంగాణ ప్రాంతంలో ఆకాశం మేఘవృతమై ఉండి వర్షం పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 32 డిగ్రీల సెల్సియస్గా, రాత్రి సమయంలో కనిష్టంగా 25 డిగ్రీల సెల్సియస్గా ఉండొచ్చు. ఇది ఇయాల్టి వాతావరణం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. కోళ్లతో పోలిస్తే వేగంగా పెరిగి ఎక్కువ లాభాలిచ్చే వాటిలో కౌజుపిట్టల పెంపకం ఒకటి. ఈ కౌజుపిట్టల పెంపకం అనేది రైతులకు ఒక మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుందని చెప్పాలి. మరి కౌజుపిట్టల పెంపకం అనేది ఎలా చేయాలా, ఆ కౌజుపిట్టలకు పెంపకానికి అయ్యే ఖర్చు ఏంటి, దానికి వేసే దాణా గురించి, అలాగే ఆ కౌజుపిట్టలకు వాతావరణాన్ని బట్టి ఎలాంటి వ్యాధులు రావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఈరోజు ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్ ముచ్చట్లో విందాం. వీతో ముచ్చట పెడతారు పి అశోక్.
1: నమస్కారం డాక్టర్ సురేష్ గారు.
2: నమస్కారం.
1: మరి ముందుగా చెప్పండి, కంజుపిట్టలను ఏ విధంగా పెంచాలి, ఇవి ఎంత బరువు ఉంటాయి అసలు?
2: ముఖ్యంగా కంజుపిట్టల్ని రెండు విధాలుగా పెంచుకుంటూ ఉంటాం. కంజుపిట్టలు అనేటువంటివి ఈ కేజీస్లో పెంచుకుంటారు. మామూలుగా చిన్న చిన్న కేజీస్ తయారు చేసి వాటిలలో ఉంచి పంజరంలలో కేజీలలో పెంచడం ఒకటి, లూజ్గా ఒక షెడ్లో పెంచడం ఒక విధంగా. ఈ రెండు విధాలుగా మనము పెంచుకోవచ్చు. కంజుపిట్టలు అనేటువంటివి ఎట్లా ఉంటాయంటే అవి నల్లటి మచ్చలతోని ఉండి బరువు దాదాపుగా 150 నుంచి 170 గ్రాముల వరకు బరువు కలిగి ఉంటాయి. ఇవి మనకు మార్కెట్లో బాగా ఈ రుచికరమైనటువంటి మాంసాలలో ఇది ఒకటి. కంజుపిట్టల మాంసం అనేటువంటిది చాలా రుచికరంగా ఉంటుంది, కాబట్టి వీటికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది.
1: మరి కంజుపిట్టలు ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి?
2: ముఖ్యంగా ఇవి కంజుపిట్టలు అనేటువంటివి 2-2.5 సంవత్సరాల వరకు బతుకుతాయి. ఈ 2-2.5 సంవత్సరాలలో కూడా మనకు దాదాపుగా 150 నుంచి 170 గ్రాముల వరకు బరువు అనేటువంటిది వస్తుంది.
1: మరి ఈ కంజుపిట్టలు ఎక్కడ దొరుకుతాయి పెంచుకోవాలనుకోండి?
2: ముఖ్యంగా ఈ కంజుపిట్టలు అనేటువంటివి మనకు యూనివర్సిటీలో మనకు లభిస్తాయి.
1: ఇక్కడ హైదరాబాద్
2: లో పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో మనకు వాటి యొక్క గుడ్లు లభిస్తాయి. అదేవిధంగా మనం పిల్లల్ని చిక్స్ కూడా తెచ్చుకొని,
1: అంటే ఎంత వయసు ఉన్న చిక్స్,
2: ఒక 10 రోజుల చిక్స్ మనకు తెచ్చుకొని పెంచుకోవచ్చు. లేదా గుడ్లు తీసుకొచ్చుకొని వాటికి ఇంక్యుబేటర్ లో పెట్టి మనము వాటి పిల్లల్ని తీసి కూడా పెంచుకోవచ్చు.
1: ఇవి ఎన్ని రోజులకు ఎదుగుతాయి అన్నట్టు, అంటే మనం ఒక 1 వారం రోజుల చిక్స్ ని గానీ ఒక 5 రోజుల చిక్స్ ని తీసుకొచ్చినా ఎన్ని రోజులకు అమ్ముకోవచ్చు, ఇవి ఎన్ని రోజులకు గుడ్లు పెట్టే స్థాయికి ఎదుగుతాయి?
2: ముఖ్యంగా ఈ కంజుపిట్టలలో బరువు అనేటువంటిది ఆడవి అనేటువంటివి ఎక్కువ బరువు ఉంటాయి, 170 గ్రాముల వరకు వస్తుంది. అదే మగపిట్టలు వచ్చేసి 150 గ్రాముల వరకే ఉంటుంది. ఈ చిక్స్ అనేటువంటివి మనకు 4 వారాలు పెంచుకున్నట్లయితే, అంటే తెచ్చిన తర్వాత ఒక 4 వారాలు పెంచుకున్నట్లయితే 1 నెల రోజుల వరకు వీటి యొక్క బరువు అనేటువంటిది 150 గ్రాముల వరకు వస్తుంది. వాటిని మనం అమ్ముకోవచ్చు. ఈ బరువు పెరగాలి అంటే వాటికి సరైన పోషక పదార్థాలు అనేటువంటివి కూడా మనము అందించవలసిన అవసరం ఉంటుంది. మన పోషక పదార్థాలు ఇచ్చే దానిపైనే వీటి యొక్క బరువు అనేటువంటిది ఉంటుంది. వీటి యొక్క మాంసం అనేటువంటిది చాలా గట్టిగా ఉంటుంది, టెండర్గా ఉంటుంది, బాగా రుచికరంగా కూడా ఉంటుంది.
1: మరి ఈ కంజుపిట్టల మాంసం గురించి చెప్పండి, అంటే ఒకటైతే రుచికరంగా ఉంటుందని చెప్తున్నారు, ఈ కంజుపిట్టల మాంసంలో ఉన్నటువంటి పోషక విలువల గురించి తెలియజేయండి.
2: ముఖ్యంగా కంజుపిట్టల పోషక విలువలు చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో దొరికే ఈ కోడి

0: మాంసం కానివ్వండి, అదేవిధంగా మటన్ కానివ్వండి, చివాన్ కానివ్వండి, వీటిలల్లో మాంసకృతుల శాతం అనేటువంటిది 20 నుంచి 22% ఉంటుంది. అదే మనము ఈ కంజు పిట్టెల మాంసములో 30 నుంచి 35 గ్రాముల మాంసకృతులు ఉంటాయి. అధిక మాంసకృతులు కలిగినటువంటి మాంసం కాబట్టి ఇది మంచి పోషక పదార్థాలు కలిగినటువంటిది. ఇది బరువు పెరుగుదలకు, అంటే పిల్లల యొక్క బరువు పెరుగుదలకు, మన మనుషుల బరువు పెరుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. వీటి యొక్క మాంసంలో డి కాంప్లెక్స్ అనేటువంటిది, అదేవిధంగా విటమిన్ సి, విటమిన్ ఇ అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా ఈ కొవ్వు పదార్థాలు ఏవైతే ఉంటాయో, శక్తినిచ్చే పదార్థాలు, వాటిలో ఈ మాంసంలో శక్తినిచ్చే పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మాంసం ద్వారా మనకు మంచి పోషక పదార్థాలు లభిస్తాయి. ముఖ్యంగా మాంసకృతులు అనేటువంటివి చాలా లభిస్తాయి కాబట్టి మాంసకృతుల కొరకు వీటిని ఎక్కువగా మనము తినవలసిన అవసరం ఉంటుంది.
1: అయితే మరి ఈ కంజు పిట్టలకు మేత అనేది ఎలా ఇవ్వాలి, అంటే మనం మేత బయట దొరుకుతుందా, అంటే మార్కెట్ లో బయట దొరుకుతుందా, లేకుంటే మనం తయారు చేసుకోవచ్చు?
0: కంజు పిట్టలకు ఈ కోళ్ల దానా ఏదైతే ఉంటుందో ఆ విధంగానే మనం మేత కూడా ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. మనము లూజ్ హౌస్ సిస్టమ్ లో ఒక మేత తొట్టిని పెట్టి వాటికి చిన్న మేత తొట్టిలు పెట్టేసి వాటిలలో ఈ దానా వేయడం అనేటువంటిది చేయాలి. లేదా మనం కేజెస్ లో ఉన్నప్పుడు కేజీలో ఒక చిన్న మేత తొట్టిని పెట్టేసి దాంట్లో మనము మేతని ఇవ్వవచ్చు. మేతలో ముఖ్యంగా పోషక పదార్థాలు అధికంగా కలిగినటువంటి, మాంసకృతులు కలిగినటువంటి ఈ దానా అనేటువంటిది ఉంటుంది కదా, దానని మనం తయారు చేసుకోవచ్చు. లేదా మార్కెట్లో ఉండే దానని కూడా, కోళ్ళకేసే దానా ఉంటుంది కదా, ఆ విధంగానే దానా మనం తయారు చేసుకొని వాటికి వేయచ్చు. ముఖ్యంగా ఈ దానాలో మనకు పోషక పదార్థాలు చూసుకున్నట్లయితే, అంటే మనం కలపవలసిన ఈ దినుసులు చూసుకున్నట్లయితే మనకు మొక్కజొన్న కానివ్వండి, జొన్న కానివ్వండి, అదేవిధంగా ఈ గ్రౌండ్ నట్ కేక్ ఏదైతే పల్లి పిండి ఉంటుందో అది, అదేవిధంగా పత్తి గింజల పిండి కలుపుకోవచ్చు, లేదా మనము తౌడు అనేటువంటిది కలపాల్సి ఉంటుంది, ఒక 15-20% తౌడు. అదేవిధంగా వీటికి కాల్షియం కొరకు మనము బోన్ మీల్ అనేటువంటిది దొరుకుతుంది. ఆ బోన్ మీల్ని కూడా మనము ఈ దానలో తయారు చేసేటప్పుడు 10% బోన్ మీల్ అనేటువంటిది కూడా వేసుకోవాలి. దీంతో పాటుగా మనం మినరల్ మిక్చరు 1-2 కేజీలు, 1 కేజీ ఉప్పు అనేటువంటిది వేసి మనం దానా తయారు చేసుకున్నట్లయితే ఈ దానా ద్వారా వాటి యొక్క బరువు అనేటువంటిది తొందరగా పెరుగుతుంది. మనం అనుకున్నట్లు మొదటి వారంలో చిక్స్ తెచ్చినవి 1-2 రోజుల తర్వాత మనము ఈ దానా పెట్టినట్లయితే 150 నుంచి 160 గ్రాములు వస్తుంది బరువు, అప్పుడు మనం మార్కెట్కి అమ్మేయవచ్చు అన్నట్టు.
1: ఈ కంజు పిట్టలలో చూసుకున్నట్లయితే లాభాలు ఏ విధంగా ఉంటాయి మరి?
0: ముఖ్యంగా ఈ కంజు పిట్టలలో మనకు ఈ డిమాండ్ అనేటువంటిది చాలా ఉంది కాబట్టి మనం తెచ్చిన 4 వారాలలో పెంచుకొని అమ్మేయచ్చు. దీన్ని దాదాపుగా ఒక కంజు పిట్టె వచ్చేసి 50 నుంచి 70 రూపాయల వరకు అది వస్తుంది. అంటే 4 రోజుల తర్వాత మనకు ఖర్చు అనేటువంటిది 20 రూపాయలు అయితే మనకు లాభం అనేటువంటిది 50 రూపాయల వరకు వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఒక బ్యాచ్లో 100-200 అనేటువంటివి బ్యాచ్ సైజ్ పెట్టుకొని మనము మార్కెట్లో 4 వారాలకు 5 వారాలకు వీటిని అమ్మొచ్చు. అమ్మిన తర్వాత మనకు ఈ నికరంగా ఆదాయం చూసుకున్నట్లయితే ఒక బర్డ్ కట్టేసి మనకు 50 రూపాయల వరకు లాభం వస్తుంది. ఇట్లా మనము బ్యాచెస్గా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మార్కెట్కు ఒకేసారి అన్ని పిట్టలు రాకుండా మొదటగా 100 బ్యాచ్ తర్వాత 1-2 రోజులకు మళ్ళీ 1 బ్యాచ్ వచ్చేటట్టుగా ఇట్లా మార్కెట్కు కంటిన్యూస్ సప్లై చేసే విధంగా మనం బ్యాచెస్గా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఈ 4-5 వారాలలో మార్కెట్కు అమ్మే విధంగా మనం వాటిని పెంచుకోవాలి. ఇట్లా మనము ఇంటి దగ్గర చిన్న స్థలం ఉన్నట్లయితే ఈ కంజు పిట్టల్ని పెంచుకొని మనము లాభాల్ని పొందవచ్చు. వీటికి కొంచెం సంరక్షణ కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే కేజెస్లో పెంచినప్పుడు ఈ పిల్లులు కానివ్వండి, కుక్కలు కానివ్వండి, వీటి నుంచి మనం కాపాడుకోవచ్చు. కానీ లూజ్ హౌస్ సిస్టంలో మనము ఎప్పుడైతే ఈ పెరట్లో మనం పెంచుతామో అప్పుడు మాత్రం వాటికి జాలి అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఈ బయట నుంచి పిల్లులు కుక్కలు రాకుండా జాలి ఏర్పరచుకొని వాటిని సంరక్షించుకున్నట్లయితే మంచి ఆదాయం అనేటువంటిది వస్తుంది. మనకు ఈ కంజు పిట్టలలో వ్యాధులు కూడా వస్తుంటాయి కొన్ని. ఈ వ్యాధుల నుంచి మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కోళ్లలో ఏవైతే వ్యాధులు వస్తాయో, మశూచి వ్యాధి కానివ్వండి, లేకపోతే కుక్కరే వ్యాధి కానివ్వండి, ఇలాంటివి వస్తుంటాయి, వీటికి మనము టీకాలు, అంటే మొదటి వారంలో కుక్కెర వ్యాధి టీకా, అదేవిధంగా మశూచి టీకా 15 రోజులకు ఆ విధంగా వేసుకున్నట్లయితే వీటిని మనం కాపాడుకోవచ్చు. దీంతో పాటుగా కొన్ని బ్యాక్టీరియా డిసీజెస్ అనేటువంటి

0: ఇవి కూడా వస్తాయి. ముఖ్యంగా ఈ తెల్ల విరేచనాలు అనేటువంటివి వస్తుంటాయి. వీటికి యాంటీబయాటిక్స్ పౌడర్ని మనం ఇచ్చే మేతలో అదేవిధంగా లేదా దానలో మనం కలిపేసుకొని ఇచ్చినట్లయితే తెల్ల విరేచనాలని కూడా మనం అరికట్టుకోవచ్చు. ఈ విధంగా వ్యాధుల బారిన పడ్డప్పుడు మనం యాంటీబయాటిక్స్ పౌడర్ని వాడుకున్నట్లయితే వాటి నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇట్లా మనము ఒక ఉపాధి కొరకు సంవత్సరం పొడవునా మనము వీటిని 10 బ్యాచ్లుగా మనము తీసుకోవచ్చు. అంటే 10 బ్యాచ్లలో పెంచుకున్నట్లయితే సంవత్సరం పొడవునా మనం మార్కెట్కు వీటిని అమ్మవచ్చు.
1: ఇది యువతకు ఉపాధి కూడా దొరికే అవకాశం ఉంటుంది కాబట్టి మరి వ్యవసాయదారులు ఇంకా పాడి పశువుల పెంపకందారులు యువత కూడా ఇటువైపు ఆలోచించి ఈ కంజు పింటల పెంపకం వైపు వచ్చి లాభాలు సాధించాలని కోరుకుందాం. మరి ఎవరైనా సరే మిమ్మల్ని ఫోన్లో సంప్రదించే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఎందుకంటే ఈ కంజు పింటలు ఎక్కడ దొరుకుతాయి, ఎట్లా పెంచుకోవాలనే అనుమానాలు ఉంటే చెప్పండి.
0: నా ఫోన్ నంబరు 9866-38269.
1: డాక్టర్ సురేష్ గారి నంబర్ మళ్ళొకసారి చెప్తున్నాం, 9866-38269. చాలా మంచిదండి సురేష్ గారు ఈ కంజు పిట్టల పెంపకం గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదములు.

0: ఇప్పటి వరకు లాభదాయకంగా కంజుపిట్టల పెంపకం గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ వి సురేష్తో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది పి అశోక్. మిట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండ. కూరగాయ పంటల్లో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ ముచ్చటి ఇప్పుడు విందాం. వీతో ముచ్చట పెడతారు కేలిని.
1: నమస్కారం సునీల్ కుమార్.
2: నమస్కారం.
1: అయితే మనం ఇప్పుడు ఈ జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి మాట్లాడుకునే కంటే ముందు అసలు మా శ్రోతలకు ఈ విషయం చెప్పండి, జీవన ఎరువులు అంటే ఏమి, అది ఎన్ని రకాలు ఉంటుంది, దీని గురించి చెప్పండి.
2: మనకు మామూలుగా పంటలకు పోషకాలు అందించడానికి మనం రకరకాల ఎరువులను అందిస్తూ ఉంటాం, నత్రజని, భాస్వరము, పొటాషియం. అయితే వీటిని రసాయనిక ఎరువుల రూపంలో అందిస్తున్నాం మనం. అయితే ఇవి నీళ్ళలో ప్రకృతి సిద్ధంగా చాలా మోతాదులో మనకు మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలు అనేవి ఉంటాయి. కాకపోతే మొక్కలకు లభ్యం కాని పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి మొక్కలకు ఈ యొక్క కొన్ని రకాల సూక్ష్మ జీవులను ఉపయోగించి ఈ నేల లోపల ఉన్నటువంటి పోషకాలను అందించే ప్రక్రియలో భాగంగా మనం ఈ సూక్ష్మ జీవులను ఉపయోగించడం జరుగుతుంది. వీటినే జీవన ఎరువులు అని అంటూ ఉంటాం. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నప్పుడు వ్యవసాయంలో రాను రసాయనిక ఎరువుల వాడకం అనేది పెరిగిపోతూ ఉన్నది. దీనివల్ల ఏంటంటే పంట దిగుబడి తగ్గిపోతున్నది, భూసారం కూడా తగ్గిపోతున్నది. అదేవిధంగా మొక్కల్లో కూడా అంటే ఎక్కువ మొత్తంలో తెగుళ్లు ఆశించడము, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడము, ఫలితంగా ఏంటంటే మొత్తానికి రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా సేంద్రియ వ్యవసాయం వైపు ఆలోచిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన యొక్క ఆరోగ్యం దృష్టిలో కావచ్చు, నాణ్యమైన ఉత్పత్తుల దృష్టిలో కావచ్చు, లేదంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువగా మనం పంటలు తీసుకునే దృక్పథంతో ఆలోచించినప్పుడు మనకేంటిదంటే ఈ సేంద్రియ వ్యవసాయం అనేది మనకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అనుకూలమైనటువంటి ప్రత్యామ్నాయం. అయితే ఈ సేంద్రియ వ్యవసాయంలో భాగంగా మనం ఈ సమగ్ర పోషక యాజమాన్యం చేసినప్పుడు మాత్రమే మనం ఈ పరిస్థితుల్లో మంచి లాభదాయకమైనటువంటి వ్యవసాయాన్ని చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కూరగాయ పంటల్లో చూసినప్పుడు సేంద్రియ ఎరువులను అందించినప్పుడే మనకు అధిక మొత్తంలో నాణ్యతతో కూడినటువంటి పంట ఉత్పత్తులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇవి మన ఆరోగ్యం పైన ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి మనం ఈ యొక్క ఆరోగ్యవంతమైనటువంటి ఈ కూరగాయలను తీసుకోవాలంటే కనుక సేంద్రియ పద్ధతిలో భాగంగా ఈ జీవన ఎరువులను ఉపయోగించి కనుక మనం పంటలను సాగు చేస్తే బాగుంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ జీవన ఎరువులలో ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి గురించి చెప్తారు?
2: జీవన ఎరువులలో ముఖ్యంగా చూసుకున్నప్పుడు నత్రజనిని స్థిరీకరించేటటువంటి ఎరువులు, అంటే నత్రజని మనకు గాలిలో 78% వాయు రూపంలో ఉంటుంది. ఈ వాయు రూపంలో ఉన్నటువంటి నత్రజనిని మొక్కలు తీసుకోలేవు. అయితే వీటిని స్థిరీకరించడానికి కొన్ని రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. స్థిరీకరించిన తర్వాతనే మొక్కలు ఈ యొక్క నత్రజనిని తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లా నత్రజనిని స్థిరీకరించేటటువంటి సూక్ష్మజీవులు జీవన ఎరువులు ఉంటాయి. అదేవిధంగా మనకు భాస్వరం లభ్యతను పెంచేటటువంటి సూక్ష్మజీవులు ఉంటాయి. అదేవిధంగా పొటాషియంను అందించేటటువంటి జీవన ఎరువులు, తర్వాత మనకు కొన్ని మిశ్రమ జీవన ఎరువులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా మనము మన యొక్క అవసరాన్ని బట్టి జీవన ఎరువులను ఉపయోగించుకోవాల్సింది ఉంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ జీవన ఎరువులలో రకాలను గురించి చెప్తూ మొదటగా ఈ నత్రజనిని స్థిరీకరించే ఎరువులు ఉంటాయని చెప్పిండు కదా,

0: అసలు మరి ఈ నత్రజనిని స్థిరీకరించే ఎరువులు ఏమున్నాయి, అవిటిని ఎట్లా ఉపయోగించాలా, వాటి గురించి చెప్తారా?
1: ఈ నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువుల్లో ముఖ్యంగా రైజోబియం బ్యాక్టీరియా అంటాం. రైజోబియం బ్యాక్టీరియాను మనము అంటే ఎక్కువగా ఈ పప్పు జాతి పంటల్లో ఉపయోగిస్తాము. అయితే ఇవి కాకుండా మనం కూరగాయ పంటల్లో ఉపయోగించేటటువంటి ఈ నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు చూసినప్పుడు మనకు అజోస్పైరిలము, అజిటోబ్యాక్టర్, ఈ రెండు కూడా ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే మనం చూసుకున్నప్పుడు ఇందులో ఈ అజిటోబ్యాక్టర్ ఇది ఏదైతే ఉన్నదో ఈ యొక్క నత్రజని స్థిరీకరించే జీవన ఎరువును మనం పప్పు జాతి పంటలు కాకుండా మిగతా అన్ని కూరగాయ పంటలు, దాంతోపాటుగా మనము ఈ పూల తోటల్లో కూడా ఉపయోగించేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ అజిటోబ్యాక్టర్ వలన మనకు ప్రయోజనం ఏంటిదంటే, మనకు ఈ నత్రజనిని స్థిరీకరించడమే కాకుండా మొక్క పెరుగుదల కావాల్సినటువంటి హార్మోన్లు, అదే విధంగా విటమిన్లను కూడా అందిస్తుంది. తద్వారా పంటల ఎదుగుదల ఏపుగా ఉంటుంది, మనకు దిగుబడులు కూడా ఎక్కువ వస్తుంది. అదే మనం దీన్ని ఉపయోగించే విధానం అనేది కూడా మనకు చాలా ముఖ్యమైనది. మనం దీన్ని ఉపయోగించుకోవడానికి ముందుగా ఒక 2 కిలోల అజిటోబ్యాక్టర్ ని 200 కిలోల సేంద్రీయ ఎరువు అంటే పశువుల ఎరువు కావచ్చు, వర్మి కంపోస్ట్ కావచ్చు, వీటిలో కలుపుకొని మనం విత్తనాలు పెట్టే ముందు గానీ, నారు పెట్టే ముందు గానీ మనం ఈ నీళ్ళలో చల్లుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి జాగ్రత్త ఏంటిదంటే, మనము ఈ జీవన ఎరువులను చల్లేటప్పుడు నీళ్ళలో తగినంతగా తేమ ఉండాలి. జీవన ఎరువులను అందించే సమయంలో కానీ లేదంటే అందించిన తర్వాత గానీ తగినంత తేమ ఉన్నప్పుడే ఈ జీవన ఎరువులు వృద్ధి చెంది మనకు ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అయ్యి ఈ పంటలకు కావాల్సినటువంటి పోషకాలను అందించే అవకాశం ఉంటుంది.
0: అయితే ఇప్పుడు మొదటి రకం నత్రజనిని స్థిరీకరించే ఎరువుల గురించి చెప్పారు, ఇక మళ్ళీ దాని తర్వాత భాస్వరం లభ్యతను పెంచే జీవన ఎరువులు కూడా ఉన్నాయని చెప్పారు, మరి అదొక రకం, మరి అవిటి గురించి కూడా చెప్తారు.
1: అంటే మనకు భాస్వరంతో పాటు ఈ నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువుల్లో ఇంకొక ముఖ్యమైనటువంటి జీవన ఎరువు అజోస్పైరిలం కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో అజోస్పైరిలం కూడా బాగా ఉద్యాన పంటల్లో ఎక్కువ వాడుతున్నారు. అయితే దీంట్లో ఉన్నటువంటి మనకు ప్రత్యేకమైన ప్రయోజనం ఏంటిదంటే, మొక్క పెరుగుదలకు ఉపయోగపడేటటువంటి హార్మోన్లు, జిబ్బరిలిక్ ఆమ్లము, అదే విధంగా ఆక్సిజన్లను కూడా ఈ యొక్క జీవన ఎరువులు ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. దీని వలన ఏంటంటే మొక్కల్లో మనకు బాగా ఎక్కువ మొత్తంలో అంటే తక్కువ సమయంలో మంచి నాణ్యమైనటువంటి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని మనం అన్ని రకాల కూరగాయ పంటల్లో ఉపయోగించుకోవచ్చు. దీనిని కూడా మనం ఉపయోగించే ముందర ఒక 2 కిలోల కల్చర్ను 100 నుంచి 200 కిలోల సేంద్రీయ ఎరువుతో పాటు కలిపి చల్లినట్లయితే గనక మనం పంటల్లో ఉపయోగించుకోవచ్చు.
0: అంటే ఇప్పుడు ఇది నత్రజనికి సంబంధించి స్థిరీకరించే ఎరువులకు సంబంధించిన విషయం. అయితే ఇప్పుడు ఈ భాస్వరం లభ్యతను పెంచే జీవన ఎరువుల గురించి చెప్పండి.
1: ఈ భాస్వరానికి సంబంధించి అంటే మనము ఎక్కువగా మన రైతులు ప్రతి పంటలో కూడా అన్ని దశల్లో కూడా డిఏపీ వేస్తూ ఉంటారు. అంటే ఈ డిఏపీ వేయడం వల్ల వేసినటువంటి డిఏపీలో ఉన్నటువంటి భాస్వరం మొత్తం కూడా మొక్కలు తీసుకోలేవు. అట్లా ఏళ్ల తరబడి చేస్తా ఉన్నారు కాబట్టి చాలా పెద్ద మొత్తంలో నేల లోపల భాస్వరం నిల్వలు ఉన్నాయి. అయితే ఈ భాస్వరం ఏంటంటే మొక్కలు తీసుకోలేకపోతున్నాయి. ఎందుకు అంటే కొన్ని రసాయనిక చర్యలు జరిగి భాస్వరం అనేది లభ్యం కాని రూపంలోకి వెళ్ళిపోతుంది. అయితే ఈ యొక్క భాస్వరాన్ని విడగొట్టి మొక్కలకు అందించేటటువంటి ఈ జీవన ఎరువే మనకు భాస్వరాన్ని అందించేటటువంటి ఎరువులు. వీటిలో మనం చూసుకున్నప్పుడు కొన్ని ఫాస్ఫో బ్యాక్టీరియా అంటాము, అదే విధంగా ఫాస్ఫో ఫంగై అని ఉంది, అదే విధంగా మనకు అందించేటటువంటి మైకోరైజా వ్యామ్ అంటాం. ఈ 3 రకాల జీవన ఎరువులు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ ఫాస్ఫో బ్యాక్టీరియా ఏదైతే ఉన్నదో మనకు దీన్ని తయారు చేసుకోవడానికి బేసిలస్ మెగాథీరియం, అదే విధంగా సూడోమోనస్ అనేటటువంటి జీవులను ఉపయోగించి వీటిని తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క జీవన ఎరువు సమర్థవంతంగా పనిచేయాలంటే మనకు సేంద్రీయ ఎరువులు అనేవి తప్పకుండా అవసరం అవుతాయి. కాబట్టి ఈ సేంద్రీయ ఎరువులతో కలిపి ఈ యొక్క ఫాస్ఫో బ్యాక్టీరియాను మనం అందించాల్సి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఫాస్ఫో బ్యాక్టీరియా భాస్వరాన్ని అందించడమే కాకుండా మొక్కల లోపల రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, అదే విధంగా మొక్కకు కావాల్సినటువంటి హార్మోన్లను కూడా విడుదల చేస్తుంది. అదే విధంగా మనకు ఈ యొక్క ఫాస్ఫో బ్యాక్టీరియాను ఉపయోగించడానికి మనము ఈ 2 కిలోల ఫాస్ఫో బ్యాక్టీరియా కల్చర్ను 200 కిలోల పశువుల ఎరువు గానీ వానపాముల ఎరువుతో కలిపి గానీ మనము చల్లినట్లయితే గనక మనకు ఉపయోగకరంగా ఉంటుంది. అదే విధంగా మనం చెప్పినట్లు ఫాస్ఫో ఫంగై, ఫాస్ఫో ఫంగై అనేటటువంటి ఈ జీవన ఎరువు కూడా ఇదే విధంగా నీళ్ళ లోపల పొరల్లో ఉన్నటువంటి ఈ భాస్వరం ఏదైతే ఎరువు ఉన్నదో అని మొక్కలకు అందించే విధంగా ఉపయోగపడుతుంది. ఈ యొక్క కల్చర్ ను కూడా మనం 2 కిలోల చొప్పున 100 కిలోల పశువుల ఎరువుతో కలిపి మనం మొక్కల సాలలో వేసుకోవచ్చు. అదే విధంగా ఫాస్ఫేట్ మొబిలైజింగ్ మైకోరైజా అని అంటాం, వ్యామ్ అని పిలుస్తూ ఉంటాం. ఇది మనకు శిలీంద్ర జాతికి చెందినటువంటి జీవన ఎరువు. ఇది నేల లోపల ఏవైతే అడుగు పొరల్లో సూక్ష్మ పోషకాలు, భాస్వరమే కాకుండా సూక్ష్మ పోషకాలు అంటే మొక్క పెరుగుదలకు ఉపయోగపడేటువంటి సూక్ష్మ పోషకాలు జింకు, రాగి, అదే విధంగా గంధకము, మ్యాంగనీసు, ఇనుము ఇవన్నీ యొక్క సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా ఈ భాస్వరంతో

0: పాటు మొక్కలకు అందించి మొక్కల్లో మంచి ఎదుగుదల వచ్చే విధంగా తోడ్పడడం కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడం వలన ఈ పిచికారి చేయాల్సినటువంటి రసాయనాలను కూడా తక్కువ మోతాదులో వాడి పెట్టుబడి ఖర్చు తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది.
1: అయితే చివరగా ఈ పొటాషియం అందించే జీవన ఎరువుల గురించి చెప్పండి.
0: ఈ పొటాషియం అందించడానికి కూడా మనకు కొన్ని రకాల సూక్ష్మజీవులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏంటంటే ముఖ్యంగా అంటే ఈ మధ్య కాలంలో ఈ బ్యాక్టీరియా మనం ఏంటంటే ఈ శాస్త్రీయ నామం చెప్పాలంటే ప్రటూరియా ఆర్షానియా అనేటటువంటి బ్యాక్టీరియాని ఎక్కువ ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు కొన్ని బేసిల్లస్ జాతులను కూడా కలిపి తయారు చేసుకోవడం జరుగుతుంటుంది. ఈ యొక్క జీవన ఎరువుని మనం 2 కిలోల కల్చర్ ని 100 కిలోల సేంద్రియ ఎరువుతో పాటు కలిపి మనం చేనులో చల్లుకున్నట్లయితే గనక పంటలకు ఈ పొటాషియం అందించడానికి తోడ్పడుతుంది. అదే విధంగా మనం చెప్పినట్లు మొక్కల పెరుగుదలను అభివృద్ధి పరిచేటటువంటి మిశ్రమ ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఎరువులు కూడా మనం ఏంటంటే బేసిలస్ జాతి బ్యాక్టీరియా అదేవిధంగా సూడోమోనస్ బ్యాక్టీరియాలను రెండింటి కలిపి మిశ్రమంగా తయారు చేస్తారు. ఇవి ఏంటంటే మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలను అందించడమే కాకుండా మొక్కల లోపల రోగ నిరోధక శక్తిని కూడా పెంపొందించడానికి తోడ్పడుతుంది.
1: చాలా సంతోషం సునీల్ కుమార్ గారు. ముఖ్యంగా ఈ కూరగాయల పంటలో వాడదగిన జీవన ఎరువుల గురించి, అసలు జీవన ఎరువులు అంటే ఏమి, అవిటి రకాలు, వాటి ప్రాముఖ్యత, అవి ఎట్లా వాడాలనే దాని గురించి సవివరంగా చెప్పారు. మరి ఎవరైతే కూరగాయలు సాగు చేస్తున్న రైతులు ఉన్నారో ఈ ప్రాంతంలో, వారు ఈ జీవన ఎరువులని వాడి తమ ఉత్పాదకతను పెంచుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: ఇప్పటి వరకు కూరగాయ పంటల్లో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సునీల్ కుమార్ తో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది కేలేని. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇల్లు వ్యవసాయం దారుల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఒక వ్యవసాయం పాట విందాం.

రేపు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో మొండి జాతి కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేని. గట్లనే రైతంతరంగం కార్యక్రమంలో పాడితో స్థిరమైన ఆదాయం తాంసీ మండలం పొన్నారి గ్రామానికి చెందిన యువ పాడి రైతు అందే యాదగిరితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేని.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఏఎం మనసు నిండా. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: పారితోషికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MeTY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం.
1: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ది ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా

ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీని అవసరాన్ని, లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ది రేటు 0.86% నుంచి 0.87%గా వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావటం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం వెల్లువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 5 లక్షల సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగటం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణి కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను పొందటం తప్పనిసరి అయింది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పదంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులున్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజా జీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటి వరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్ లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారం

సమాచారాన్ని వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్ లో భద్రపరుస్తున్నారు. ఇప్పటి వరకు 62 కోట్ల మంది డిజీలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగ్, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్ అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్ తో పాటు వీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్దిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త గృహ ఉత్పత్తులను నేరుగా ఈ కామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మై భారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈ కామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4,741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించినా తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేటు సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు. అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్దితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే
భారత జీడీపీలో 229.30

0: నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20% పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్దికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MEITY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

మీలోని జోష్ కి మరింత జోష్ నిచ్చే పాటలు వినుండి ఫోన్ చేయండి. జోర్దార్ ముచ్చటను మాతో మాట్లాడుతూ మీకు ఇష్టమైన పాటను కోరినుండ్రి. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 29508. గిప్పటి సంధి 8:45 దాకా ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడైతే ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు హారిక మేడం.
0: హారిక, ఎక్కడి నుంచి?
1: యాపలగూడెం.
0: యాపలగూడెం, ఏం చేస్తుంటారు? ఇంట్లోనే ఉంటారు. చెప్పండి, ఏ పాట వింటారు? చాలా మంచి పాట అడిగారు, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొనే పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మిర్చ్యం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా హుషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 2958.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరొకరితో మాట్లాడదాం. హలో,
1: హలో అమ్మ.
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
1: నా పేరు అమ్మ
0: గంగన్న, పిప్పలకోటి నుంచి. ఏం చేస్తుంటారు గంగన్న గారు? ఏం చేస్తుంటారు? సరే చెప్పండి, మరి ఏం సంగతులు తిన్నారా? మరి ఇవాళ శుక్రవారం కదా, ఏం స్పెషల్ చేసుకున్నారు? టమాటాల కూర అండి. ఇలా జొన్న రొట్టె. చెప్పండి ఏ పాట తింటారు మరి? మరి ఇదే పాట మీరు అడిగిందా? మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా వినాలంటే అడిగారా? అమ్మ గురించి చాలా చక్కగా చెప్పాడు కాబట్టి అది విన్నా వినాలనిపిస్తుంది. ఎన్నిసార్లు విన్నా
1: వినాలని?
0: సరేనండి, మరి మీకోసం ఇప్పుడు మీరు కొన్న పాట వినిద్దాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరో. మరి ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరినొచ్చు. ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873223001, మరొక నంబర్ 2958.

తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గొట్టంగా, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడైతే ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో.
2: హలో మేడం.
1: నమస్తే అండి, చెప్పండి మీ పేరు.
2: శంకర్.
1: శంకర్ ఎక్కడి నుంచి?
2: నిపాని.
1: నిపాని ఏం చేస్తుంటారు?
2: కొమ్మర పని మేడం.
1: చెప్పండి మరి ఏం సంగతులు?
2: ఏం సంగతులు?
1: ఏం లేవు వృత్తి పని చేస్తున్నారు. చెప్పండి ఏ పాట వింటారు? దసరా బుల్లో చిత్రం నుండి ఏ పాట? పక్కకి ఎవరో చెప్తున్నారు మరి, స్నేహితులా? దోస్తులంతా కూర్చొని పాటలు వింటున్నారు సరదాగా. ఇక దోస్తులతో పాటలు వింటున్నారు. మీ దోస్త పేరేమి మరి?
2: గణేష్. కార్తీక్.
1: మస్తు మంది దోస్తులు ఉన్నారు మరి మీకు. సరేనండి, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. మరి ఇప్పుడైతే మీరు కొన్న పాట.

0: మీరు వింటున్నారు ఉషారు జోరైన పాటల హోరు. మరి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మరొకరితో మాట్లాడదాం. హలో
1: హలో,
0: నమస్తే అండి, చెప్పండి మీ పేరు. ఎక్కడ నుంచి శ్రీనివాస్ గారు? ఏం చేస్తుంటారు? వ్యవసాయం పనులేనా? మరి మొదలు పెట్టారా వ్యవసాయం పనులు? ఏం పంటలు వేశారు
1: మేడం? సోయా.

0: మూడు పంటలు
1: సోయా పత్తి వేశారు, ఇంకా
0: కంది మేడం
1: తొగరి కూడా వేశారా? ఇంటి మందం కూరగాయలు వేసుకుంటారా? మరి అంటే ఇంటి మందం మామూలుగా బయట కొనకుండా ఇంటి మందం కొంచెం జాగలో వేసుకుంటారు కదా? ఎక్కువ శాతం దాని మీద ఇంట్రెస్ట్ లేదు ఇక మీకు, కానీ వేసుకుంటే చాలా మంచిది కదా. మందులు లేకుండా ఎంతన్నా పండని, మన ఇంటి మందం మందులు లేకుండా కూరగాయలు పండించుకొని తింటే మన ఆరోగ్యం కొంచెం కాపాడుకున్న వాళ్ళమే అవుతాం కదా. ప్రయత్నించండి. సరేనండి. ఏ పాట ఇంటారు చెప్పండి. సరేనండి, తప్పకుండా ఇప్పుడు మీరు కొన్న పాటనైతే వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరో. మరి ఇప్పుడైతే మరొకరితో మాట్లాడదాం. హలో
1: హలో చెప్పండి మేడం.
0: చెప్పండి, మీ పేరేంటి?
1: పేరు బింగి విఠల్.

0: ఎక్కడి నుంచి విఠల్ గారు?
1: అనంతపూర్ నుంచి.
0: ఏం చేస్తుంటారు?
1: వ్యవసాయం.
0: వ్యవసాయం చేస్తుంటారా? పనులు మొదలయ్యాయా? మరి వర్షాలు పడ్డాయి కదా.
1: పనులు మొదలయ్యాయి, తప్పులు మొలిచినాయి.
0: తప్పులు అయిపోయినాయి.
1: తప్పులు అయిపోయి బాగా ఇప్పటికైతే.
0: సరేనండి, చెప్పండి ఏ పాట వింటారు? సరేనండి, తప్పకుండా. మరి ఇప్పుడైతే మీరు కొన్న పాట వినేద్దాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మీరు వింటున్నారు హుషారు జోరైన పాటల హోరు. మరి ఇప్పుడైతే ఒక శ్రోతతో మాట్లాడదాం. హలో,
1: హలో మేడం,
0: చెప్పండి, ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: సోనాల నుంచి, సోనాల మండల నుంచి మేడం.
0: మరి ఏ పార్టీ ఉంటారు చెప్పండి, సమయం అయిపోతుంది. శ్రీరాములయ్య చిత్రం నుండి పాటనా?
2: సమయం లేదు
1: మేడం,
2: త్వరగా చెప్పండి. సరే, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు?

ఇది ఇయాల్టి ఉషారు. రేపు రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమంలో మరెన్నో జోరుదార పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది సేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: CEOs forum took place. In the Indonesia visit, I was sad to see that no CEOs forum took place. Unless you have these B2B connections, your business actually doesn't grow. And finally, I think Australia deserves credit. You know, they have a large amount of cultural artifacts which were stolen from India and were later perhaps bought by museums or benefactors in auctions. But Australia has started returning several of these Indian artifacts, including sacred idols, to India. So I think these gave a very positive. And of course, then there was the huge Indian diaspora event and the sporting event in Melbourne, which gave a huge, huge people-to-people connect to Australian partnership. And now I think for the first time, India has allowed a foreign cricket league, the Big Bash League, to actually have matches in India. So those, I think, are positive.
1: Certainly. And many other outcomes announced during this visit of the Prime Minister to Australia, just ahead of New Zealand, which we do believe could have certainly most transmittive impacts in the relationship, not just between India and Australia, but help in our growth story as well in the next 5 to 10 years. As we wrap up the conversation, Ambassador, what should be India's next diplomatic priority in the region, in the Indo-Pacific? Because the visit started from Indonesia, moved on to Australia, and then finally, the last leg of the Prime Minister's visit is in New Zealand. How can we prioritize our roadmap in a manner which builds on the momentum generated by this three-nation tour of the Prime Minister?
0: I think the most important thing is to implement the decisions and agreements that we have reached with all these countries. Implementation is very important. And without implementation, these agreements are left meaningless. And then when Prime Minister goes to the East Asia Summit in October in the Philippines, he will meet world leaders across the region, the East Asia Summit. And I expect that PM will make a very important policy statement at the East Asia Summit on ACT East Policy 2026 in the context of greater interest in the Indo-Pacific.
1: Absolutely. I think now as this three-nation tour draws to a close, it is evident that India's engagement with countries in the Indo-Pacific is entering new phase, one defined by, say, deeper partnerships. There is more and more strategic trust and also a shared vision for a future, also for a stable and more secure and prosperous region. Thank you, Ambassador, for joining us and sharing your valuable insights. Time allows us to take up only that much. Thank you for your time.
0: Thank you.
2: You were listening to a discussion on the Prime Minister's visits to Australia and New Zealand and their significance for India's strategic partnerships. The participants were Gurjeet Singh, former ambassador, and Tina Jha, journalist.
3: Spotlight.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. పుస్తకంతో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 11వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి అమోట్కర్ గురించి విశేషాలు మొదటి భాగం విందాం. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
6: విఖ్యాత హిందుస్థానీ గాయిక, గాన సరస్వతి, విదుషి కిషోరి అమోన్కర్ తమ 85వ జన్మదినానికి వారం రోజుల ముందుగానే స్వర్గస్థురాలైంది. ఏప్రిల్ 10వ తేదీ 1932వ సంవత్సరం ముంబైలో జన్మించిన కిషోరి అమోన్కర్ 2017వ సంవత్సరం ఏప్రిల్ 3వ తేదీన స్వర్గస్థురాలైంది. అత్రోలి జైపూర్ ఘరానాకు చెందిన తొలితరం మధుర గాయిక, గాన తపస్విని మోగుబాయి కురుడీకర్ ఏకైక కూతురు కిషోరి అమోన్కర్. అత్రోలి జైపూర్ ఘరానాకు చెందిన మలితరం గాయిక కిషోరి అమోన్కర్ ఈ లోకాన్ని వీడిపోవడం హిందుస్థానీ సంగీతానికి తీరని లోటని సంగీత రసజ్ఞులు, అభిమానులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపినారు. అభిజాత్య సంగీతమంటే ఇట్లా ఉంటుందని, ఇట్లా

ఉండాలని నిరూపించి చూపిన కిషోరి తాయి ఆమోన్కర్ను హిందుస్థానీ సంగీత రసజ్ఞులు అత్యంత గౌరవాదరాలతో స్మరించుకుంటారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రులు ఆమెను విపరీతంగా గౌరవిస్తారు. కిషోరి తాయి అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మరాఠీలో తాయి అంటే అక్క. రాచకార్యాలలో తలమునకలైన రాజకీయ నాయకులు ఆమె సంగీతం విని సాంత్వన పొందుతున్నామంటారు. ప్రముఖ రాజకీయ నాయకుడు మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ ఆమె మరణవార్త విని దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆఠ్వాసూర్ హరప్లా అన్నారు. అంటే 8వ స్వరం మూగబోయింది అన్నమాట. సంగీతానికి స్వరాలు 7 అయినా సంగీతానికి అతీతంగా కిషోరి తాయి 8వ స్వరమై నిలిచింది. ఆ స్వరమిప్పుడు మూగబోయింది. ఎంత చక్కని భావం! ఆమె సంగీతాన్ని దైవంగా భావించింది కనుక ఆమె సంగీతంలో తాను దైవాన్ని దర్శించుకునేవాడినని ప్రముఖ సంతూర్ విద్వాంసుడు పండిత్ శివకుమార్ శర్మ అన్నారు. ఆమె సంగీతం వినడానికి వెళ్లేంతసేపు మాత్రమే మనం మన అధీనంలో ఉంటాం. ఆ తరువాత ఆమె సంగీత ఝరీ ప్రవాహంలో ఎక్కడికి తేలిపోతామో మనకే తెలియదని ప్రముఖ వేణుగాన విద్వాంసుడు పండిత్ హరిప్రసాద్ చౌరసియా అన్నారు. ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్, ఉస్తాద్ జాకీర్ హుసేన్ వంటి వాళ్లు ఆమెతో తమకున్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. గత 40 సంవత్సరాలుగా కిషోరి తాయి మెహఫిల్ ఎక్కడుంటే అక్కడికి ఖచ్చితంగా హాజరయ్యే శశి వ్యాస్ అనే వ్యక్తి, నేను గాయకుణ్ణి కాను కానీ విని ఆనందించటమే నా పని. కిషోరి తాయి సంగీతాన్ని విని విని సంగీతమంటే ఏమిటి, సంగీతాన్ని ఎట్లా వినాలి, తద్వారా ఆత్మానందం ఎట్లా కలుగుతుంది అనే విషయాలను తెలుసుకున్నాను అంటారు. ఈ మాటలన్నీ అక్షర సత్యాలు. కిషోరి తాయి తల్లి మోగుబాయి గోవాలోని కురుడి అనే గ్రామానికి చెందినవారు కనుక ఆమెను మోగుబాయి కురుడీకర్ అన్నారు. మోగుబాయి తల్లి జయశ్రీబాయి. ఆమె ఆ కాలంలో మరాఠీ నాటక రంగంలో మంచి పేరు తెచ్చుకున్నది. చిన్ననాట మోగుబాయి కిన్నెర కంఠాన్ని విని ఆమెను గొప్ప గాయకురాలిగా తీర్చిదిద్దాలని కలలుగనేది. అయితే ఆ కలలు సాకారం కాకముందే ఆమె స్వర్గస్థురాలైంది. తల్లి కలను సాకారం చేయాలనే ఏకైక సంకల్పంతో మోగుబాయి శ్రద్ధగా సంగీతం నేర్చుకోవాలనుకున్నది. సాంగ్లీలో రాంపూర్ షహస్వాన్ ఘరానాకు చెందిన ఉస్తాద్ ఇనాయత్ ఖాన్ సాహెబ్ వద్ద, ఆగ్రా ఘరానాకు చెందిన ఉస్తాద్ బసీర్ ఖాన్ సాహెబ్, ఉస్తాద్ విలాయత్ హుస్సేన్ ఖాన్ సాహెబ్ల వద్ద మోగుబాయి సంగీత శిక్షణ పొందింది. ఒకసారి ఆమె గాత్రాన్ని ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ వినడం తటస్థించింది. ఈ కంఠం మా ఘరానా సంగీతానికి చక్కగా సరిపోతుందని భావించిన ఉస్తాద్ మోగుబాయిని దగ్గరికి పిలిచి, అమ్మాయి మా ఘరానా సంగీతం నేర్పిస్తాను, నేర్చుకుంటావా అని ఆప్యాయంగా అడిగినాడట. ఆమెకు ఏమి జవాబు చెప్పాలో తోచలేదట. పక్కనున్న వాళ్లందరూ అతడెంతటి గొప్ప ఉస్తాదో వివరించి మోగుబాయిని గండాబంధన శిష్యురాలిని చేసినారట. ఆనాటి నుండి మోగుబాయి ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ శిష్యురాలిగా సాంగ్లీని వదిలి కొల్హాపూర్ చేరుకున్నది. రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ ఆస్థాన గాయకుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్. రాజస్థాన్ నుండి ప్రత్యేకంగా ఆహ్వానింపబడిన ఆ ఉస్తాదు ప్రతిరోజు మహాలక్ష్మీదేవి ఆలయంలో స్వరార్చన చేసేవారు. రాజర్షి ఛత్రపతి సాహూ మహారాజ్ కాలంలో కొల్హాపూర్ సర్వ కళలకు నిలయమై కళాపూర్ అనిపించుకున్నది. ఆ రాజు కళాకారులను పోషించడంలో కృష్ణదేవరాయల వంటివారు. కృష్ణరాయలు సాహిత్యాన్ని పోషిస్తే ఇతడు సంగీతాన్ని పోషించినాడు. ఎక్కడో గోవా దగ్గరి కురుడీలో జన్మించిన మోగుబాయి కొల్హాపూర్లో గురు శుశ్రూష చేస్తూ కఠినమైన సాధనతో మొక్కవోని దీక్షతో సంగీతం నేర్చుకున్నది. ఉస్తాద్ అల్లాదియా ఖాన్ సాహెబ్ తమ అత్రోలి జైపూర్ ఘరానా సంగీతాన్ని ఆమెకు సంపూర్ణంగా నేర్పినాడు. అప్పటికే ఆ ఘరానాలో లక్ష్మీబాయి జాదవ్,
మేనకాబాయి శిరోడ్కర్ వంటి

0: మేటి గాయనీమణులున్నారు. ఆ తర్వాత కేసరీబాయి కేర్కర్ కూడా ఆ ఘరానా సంగీతం నేర్చుకుని సురశ్రీ బిరుదును పొందింది. ఇందరి మధ్య మోగుబాయి తన సాత్విక స్వభావంతో, వినయశీల ప్రవర్తనతో గురువుల ఆదరాన్ని సంపాదించుకుని రసజ్ఞుల చేత గాన తపస్విని బిరుదు పొందింది. అటువంటి గాన తపస్విని కడుపున పుట్టిన బిడ్డ కిషోరి అమోన్కర్ తల్లి గర్భం నుండే సరిగమలు నేర్చుకుని ఉగ్గుపాలతో సంగీతాన్ని అభ్యసించింది. తన తల్లి శిష్యులకు నేర్పుతున్న సంగీత స్వరాలు చిన్నారి కిషోరి చెవిలో అనివార్యంగా పడటం, అవి ఆమె కంఠగతం కావడం అలవోకగా జరిగిపోయేది. తన తల్లే తనకు గురువు, బంధువు, దేవత. తల్లిని మించిన వారు లేరని కిషోరితాయి నిశ్చితాభిప్రాయం. ఆమె తండ్రి మాధవదాస్ భాటియా. అతడు ఆమె చిన్ననాటనే మరణించినందున కుటుంబ భారమంతా మోగుబాయి పైన పడ్డది. మోగుబాయి కురడీకర్ నిత్యం సలిపే సంగీత సాధన, ఆమె శిష్యురాళ్లకిచ్చే సంగీత శిక్షణ, ప్రతిరోజూ కిషోరితాయి చెవుల్లో అనివార్యంగా గింగురుమంటూ ఉండేవి. తద్వారా ఆమె అధిక శ్రమ లేకుండానే సంగీతాన్ని నేర్చుకోగలిగింది. అయితే అత్రోలి జైపూర్ ఘరానా సంగీతం చాలా క్లిష్టమైనది. మోగుబాయి శిక్షణ కూడా చాలా కఠినంగా ఉండేది. ఒక్కొక్క స్వరంపై పట్టు సాధించడానికి కొన్ని నెలలు సాధన చేయించేది. కిషోరితాయికి విసుగెత్తిపోయేదట. కానీ చాలానాళ్ల తర్వాత తన తల్లి తన సంగీతానికి చేసిన పునాది ఎంత గట్టిదో తెలుసుకున్నదట. రోజురోజుకు కిషోరితాయి సంగీత తృష్ణ పెరుగుతూ పోయింది. ఒకే రాగాన్ని వివిధ ఘరానాల వాళ్లు వివిధ రకాలుగా గానం చేయడం, ఒకే చీజ్ను లేదా ఒకే బందిష్ను వివిధ ఘరానా వాళ్లు వివిధ రకాలుగా గానం చేయడం ఏమిటని తన తల్లిని ప్రశ్నించేది. అన్ని ఘరానాలను కలుపుకొని అన్ని ఘరానాల మంచిని ఒక్కచోట చేర్చితే బాగుండేది అని భావించేది. శుద్ధ సంగీతవాదులు దీనిని వ్యతిరేకించినారు. కిషోరితాయి సంగీతాన్ని సంకరం చేస్తుందని ఆక్షేపించినారు. కిషోరి చేస్తున్న స్వర సంకరాన్ని వ్యతిరేకిస్తూ ఆమెపై విద్రోహీ గాయిక అని ముద్ర వేసినారు. ఇది ఎంతవరకు వచ్చిందంటే కిషోరి అమోన్కర్ గానం చేసిన భూపాలి రాగంలోని సహేలారే అనే బందిష్లో అలంకారాలన్నీ శాస్త్రబద్ధంగా లేవు అనేంతవరకు విమర్శలు సాగినాయి. అయితే ఈ భూపాలి రాగం విశేషంగా శ్రోతల ఆదరాభిమానాలు పొందింది. ఆ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినాయి. ఆమె ఎక్కడ మహఫిల్ అంటే కచేరీ చేసినా అక్కడ భూపాలి రాగాన్ని ఫర్మాయిష్ చేసి వినేవారి సంఖ్య పెరిగిపోయింది. విమర్శకుల విమర్శలు గాలిలో తేలిపోయినాయి. భూపాలి రాగాన్ని భూప్ అని కూడా అంటారు. కర్ణాటక సంగీతంలో ఈ రాగాన్ని మోహన రాగమంటారు. నిజంగా ఆ రాగం శ్రోతలను సమ్మోహితులను చేస్తుంది. కిషోరితాయి స్వర్గస్థురాలైందని తెలియగానే టీవీలు, మరాఠీ ఛానళ్లు, హిందీ ఛానళ్లు ఆమె గురించి తెలియజేస్తూ నేపథ్యంలో ఈ రాగాన్నే వినిపించినారు. ఆమె గానం చేసిన మరాఠీ భజన అవఘారంగ ఏక్ ఝాలా రంగీరంగలే శ్రీరంగ అనే గీతాన్ని వినిపించినారు. భైరవి రాగంలో సాగిన ఈ గీతం ఆమె చివరి అధ్యాయం ముగింపుగా అనుకోవాలి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం వారు 8వ తేదీన జాతీయ సంగీత కార్యక్రమంలో కిషోరితాయి గానం చేసిన అపురూప రికార్డులను రిలే చేసి ఆమెపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అధిపతి శ్రీ సుమనస్పతిరెడ్డి గారు ఆమె మరణించిన మరునాడు కిషోరి అమోన్కర్ సంగీత రూపకాన్ని తయారు చేయించి ప్రసారం చేసి కిషోరి అమోన్కర్ మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆ రోజు మరాఠీ, హిందీ, ఆంగ్ల పత్రికల్లో కిషోరితాయి సంగీత వైదుష్యాన్ని గురించి ఫోటోలతో సహా ప్రచురించినారు. కానీ ఒక్క తెలుగు పత్రిక కూడా ఆమె ఊసెత్తకపోవడం ఆశ్చర్యకరం.
1: ఇప్పటి వరకు పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 11వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి అమోన్కర్ గురించి విశేషాలు మొదటి భాగం విన్నారు. రచన పఠనం ఎస్ రాజవర్ధన్. రేపు రాత్రి 9:30

0: పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 12వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి అమోన్కర్ గురించి విశేషాలు 2వ భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్.
1: తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గొట్టంగా, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్రకథ, బుడిగి జంగం కథ, చిందు యక్షగానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథాగానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటంగా, ప్రతి శనివారం పొద్దుమట్టు 6:20 ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు.

0: ఇప్పటి వరకు గీతోంకి బహార్ కార్యక్రమంలో పాత హిందీ చిత్రాలలో పెళ్లికూతురు నేపథ్యంలో వచ్చిన గీతాలతో రూపొందించిన కార్యక్రమం మొదటి భాగం విన్నారు. సమర్పణ అశోక్ కుమార్ గుప్తా. రేపు రాత్రి 9:45 షామ్యే గజల్ కార్యక్రమంలో హరిహరన్ పాడిన గజల్లు మొదటి భాగం వింటారు.
1: తెలుగువారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగి జంగం కథ, చిందు యక్ష గానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథా గానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10:00, ప్రతి శనివారం పొద్జామట్టు 6:20. ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

ആകാശവാണി ആദിലാബാദ് വന്ദ പോയിന്റ് 2 എഫ്എം മനസ്സ് നിണ്ടാ మన పురాణాలు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం న్యాకింపేట గ్రామానికి చెందిన పోలే అంజన్న బృందం చెప్పిన నల్లపోచమ్మ ఒగ్గు కథ మొదటి భాగం ఈరోజు విందాం.

0: మరి గంగనాడు వివరాలు భారత భాగవతం అంటే ఓనాడు తెల్లార పోదు ఓనాడు పొద్దుకు పోదు అట్లా కుండల పోచేది గంగా కూరట్లు పోచేది గంగా తాగేది గంగదేవి తల కోసుకునే గంగా అంటూ ఆపేది గంగ ముట్టు ఆపేది గంగ సర్వచండాలి బాబా చెత్త వీర గంగా గంగలేని జనలోకం గడి దక్కరాయ నీరు లేని జనలోకం నిమిషమాకరాయ నిన్ను గురువాలే మండు వండాలి పైన కట్టని వాళ్ళే అమ్మో సత్ర మర్యాద మరి ఎట్ల కలదో
1: మరి ఇప్పుడు చెప్పబోయే కథ నల్ల ఓచమ్మ ఉగ్గు కథ మొదటి భాగము. కథాన కథకులు పోలే అంజన్న, పోలే బీరయ్య గారు, పోలే లక్ష్మయ్య గారు, డోలు పెద్దల కుమారు, కథాన కథకులు మళ్ళా పెద్దల గట్టయ్య, పెద్దల బీరుమల్లు. మా గ్రామము నాగింపేట, మండలు కన్నపల్లి, జిల్లా మంచిర్యాల.
0: చరిత్ర మరి ఎట్లా ఉన్నదంటే

చతుర్థిలో కలకట్ట ఒక లక్ష 84 జంతుల కన్న పెట్టి అధిపతి రాజమంత్రి నిల్లు ఓజమాన్ బావా ఎందుకంటే దేవతంగమయ్య భార్య దచ్చ కన్న బిడ్డ చన్న పర్వతమ్మ ముఖంలో చూపోయ మోహన్ పర్వతమ్మ కడపల్ల చూపోయ కాంత పర్వతమ్మ పూజనాల రమ్మ పర్వతమ్మ దచ్చ కన్న బిడ్డ చన్న పర్వతమ్మ ఎండుకొండల సభ చేశారు.

0: అయ్యో సంతోషంగా ఉన్నారట.
1: మరి ఒకనాడు దీని నాడు వరుసనాయం నాడు నాయన దేవాలయం దేవతలు అందరు కలిసినారు. యజ్ఞం తయారు చేసిన మరి యజ్ఞం తయారు చేసి ఆయన సురులు మురులు చుట్టూ 30 కోట్ల దేవాలయం దేవతలు కూర్చుంటున్నారే. మన ఆయన దేవాలయ దేవతలు అందరూ ఏమని చెప్పట్లంటే మళ్ళీ వీళ్ళ ఎవరి పరిచయ సత్య మంత్రాలు కావచ్చు అని చెప్పి సురులు ముళ్ళు శుద్ధి 30 కోట్ల దేవతలు దేవస్థం అంతా మరి యజ్ఞం లోపల అంటే దేవాల దేవతలు ఏమన్నారంటే మరి ఎవరి భార్య సత్యమంతురాలు కాదే మరి చూసిన వా శంకరుని భార్య దచ్చగన్న బిడ్డ దన్న పర్వతమ్మ ముఖమల్ల చూపు.

అప్పుడే సత్యవంతురాలు అంటే దేవజంగమయ్య, అప్పుడే జంగమయ్య అందే చెప్పట్టడమ్మ. ఎవరి పాట అలా కగపడదట. మరి ఆయన దేవాలయ దేవతలందరూ నా భార్య సత్యవంతురాలు అన్నారు. పార్వతమ్మ సత్యమే, నేను చూస్తున్నాను దేవతాంగమయ్యో. గట్ల రూపులు పడవారి రుద్రే ఎక్కడ అయిన జలమాలు పడమాని చంద్రుడు ఎక్కడ అయిపోయాడు. మన ఆయన బరబరబరబరండి ఒక బ్రాహ్మణ కట్టినాడు. మన దేవతాంగమయ్య పార్వతమ్మ ఉండేది పంచన్న గిల్ల వెళ్ళిపోతున్నా. మారు చేసాం కట్టుకోండి, పార్వతమ్మ ఉండే లోకి వెళ్ళిపోతా. పార్వతమ్మ నన్ను గుర్తుపడతా గుర్తుపడతా అని చెప్పి దేవతాంగమయ్య.

0: గట్ల జంగమయ్యల ఆయన రూపులు ప్రమాణించు ధృవేకుడు అయి జనమాలు ప్రమాణించిన రేకుడు అయిపోయిండు. పార్వతమ్మ ఉండే పంచాలకి ఇళ్ళకి వెళ్ళిపోయి ఈ పార్వతమ్మ నన్ను గుర్తుపడతానని చెప్పి దేవ జంగమయ్య శ్రేణికొండ పట్టణ తాలింగంట్లు వదిలిపెట్టిండు. మన ఆయన పార్వతమ్మ ఉండేది పంచాలకి వచ్చిండు. బొడ్డు బొడ్డుగా జంగమయ్య గడ్డం పెంచి నాడు దానిది గడ్డం ఉన్నది మూడేసి మీద ఉన్నది సన్నలేసి తలగట్లు పెంచుకొని మరి విద్య విద్య పెద్ద మంచి బ్రాహ్మణే కట్టుకున్నాడు. పర్వతమ్మ ఉండే పంచన్న గిరల కచ్చనే రాయమ్మో పర్వతమ్మ ఉండే పంచన్న గిరల కచ్చిండు. గట్ల కాకంత గంట పట్టిండు గుమ్మంత చెంకు పట్టిండు గంట నాదు చెంకు నాదు
1: గడవంటే గరగర గరగర గంట పడతాడు బొమ్మ శంకు పడతా గంటనాథులు మరి శంకునాథులు ఎవరు గుర్తుపట్టిల్లంటే మరి ఆ పంచనగిళ్ళలో ఉన్నది అమ్మవారు పార్వతమ్మ శంకునాథు మరి గుర్తుపట్టి పార్వతమ్మ నేను ఇట్లా లోజిల్లో బయట ఉంటా నా భర్త నా బయటికి వచ్చినప్పుడు నాకేం పలపుజ్యం అనుకోని అమ్మవారు పార్వతమ్మ మరి ఆ చూసిన చూసిన శంభుతోని ఉత్తం చేతిలో నీ వల్లి పట్టుకొని

మరాగి పూసనాలనమ్మ పార్వతి ముఖ మల్ల శివ పూజ మోని పార్వతమ్మ గణగణగణ జంగమయ్య గంట కొట్టంగ గంట నాదులు చెక్కునాడు పార్వతమ్మ ఇన్నాది మూరీలు పట్టింది సటతోని అలా పట్టుకొని 12 గుంతల పచ్చవందరి కిందకి వచ్చినాది పచ్చవందరి కిందకి వచ్చి చూస్తంటే భర్త తీరే ఉన్నాడు భర్త నాదరా ఓ నాదా నాదా ఓ పానేశ్వరుండ మారువేషం.

మరి బామా ఓ పార్వతమ్మ గట్ల నాదా ప్రాణేజన్ ఉండా నాదా నువ్వు మారువేజం కట్టుకొని నాదా నువ్వు ఎందుకత్తే అని చెప్పి పార్వతమ్మ వాళ్ళకి అనగానే లోకాల శంకరుడు దేవసంగం అయ్యా మరి ఆయన బామా ఓ పార్వతమ్మ మరి చూసినవా పార్వతమ్మ దేవాన దేవతలు అమ్మాయిని కొండ మీరు యజ్ఞం కాల్చినారు యజ్ఞం లోపల వెలబారే సత్యవంతురాలు అన్నారమ్మా మరి అన్నప్పుడే ఆయన ఎందుకంటే పార్వతమ్మ సత్యవంతురాలు అని చెప్పి దేవాన దేవతలు అన్నారు బామా ఓ పార్వతమ్మ బుద్ధి.

మెచ్చిన పార్వతమ్మ మెచ్చినని బుద్ధి మెచ్చినని జ్ఞానం మెచ్చిన అయ్యయ్యో పార్వతమ్మ ఎవల భార్య పతివర్తరాలి అమ్మ ఓ పార్వతమ్మ బుద్ధి మిత్ర పార్వతి నీ జ్ఞానం మిత్ర నీ గుణం మిత్ర పార్వతమ్మ పతివర్త ధర్మం భర్తను మంగ పెట్టదాడు దాని అని చెప్పాడు చెప్పంగ పార్వతి దేవి అమ్మో పానేశ్వరుండా మెచ్చినా మెచ్చినా అంటున్నావు మెచ్చినాకే

వచ్చిన అంటనమ్మా మెచ్చినాక ఏమన్నా ఇచ్చినావా? మరి నా రివయ్యారి ఓ బామ పార్వతమ్మ మెచ్చిన మెచ్చిన అంటే మెచ్చి నాకేమని ఇచ్చినామంటున్నావా? ఏమిటే బామ పార్వతమ్మ ఎన్నంటే మన ఇంట్లో పిండితో సమాధానం ఉంది. ఎట్లు ఎడిపి ఎడ్ల మంద పాట మీన బర్ర మంద చిన్న గుట్టల మీద చిన్నేల మంద పెద్ద గుట్టల మీద పెద్దల మంద ఒక 184 జీవజంతుల కన్నం పెట్టి అధిపతి రాజు మంచి నీళ్ళు వచ్చే మహానుభావను.

మరి పార్వతమ్మ కోరుకోయే పార్వతమ్మ, నీవు ఏం కోరుకుంటావు అనగానే అమ్మవారు పార్వతమ్మ నాదవో ప్రాణేశ్వరుండా, మరి నాదవో ప్రాణేశ్వరుడు నాకు ముగ్గుడు పొద్దు బాలలేదు, బలగ వెత్తిపాడు అడవిలో లేకపోయా గోత్రం, నా గోత్రం కూడా చాలా కొడుకు లేకపోయినా అని చెప్పి అమ్మవారు పార్వతమ్మ అన్నది. బామ్మ కొడుకులు కొడుకులు అంటాను అమ్మ.

0: బావా ఓ పార్వతమ్మా, కోరుకోవే పార్వతమ్మా, ఏం కోరుకుంటో? నీకు ఎండి కావన్నో, బంగారం కావన్నో, దయదయ సంపదలు కావాలని చెప్పి నేను అడిగిన బామ. నువ్వు కొడుకుల మీరు కోరిక తీవా, బిడ్డల మీరు బామ తీవా బామో. ఎందుకమ్మా మరి మరి కొడుకులు ఎందుకు? కోటి మంది నీకు కొడుకులు ఉన్నారు, లక్ష మంది బిడ్డలు ఉన్నారు ఓ పార్వతమ్మ.
1: చిలికలేనటువంటి శృంగారమన మీద పలికి పొంకిన వారి భాగ్యమే లేదు. దీపము లేనింటి పాపకర్మని సేను పండిన పలమేళ పండకున్న పలమేళనయ్యా. నాదా పానేశ్వరం కావాలి.

0: పానస్వరుంటా ఈ రాజ్యములు పెట్టి ప్రదేశం పారిపోతావులు అడిగారు, గోవులు అడిగారు, ఏంటి అడిగారు, బంగారు కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎవరంటే ఏమని చెప్తాం. పిన్నాడు దాచుకున్న ధనం ఉంటే దాన్ని పాలు పెట్టుకున్న సొమ్ములు చూడొచ్చిన చుట్టాల పాలు కట్టుకున్న వత్రాలు మెట్టు సాగలి పాలు. అర్రైన బుర్రైన నాదా తన సేను వండాలే, గుడ్డైన ఊనైనా తన కడుపు వండాలి. సంతతోని సుఖమన్నారు, సంతతోని కట్టమన్నారు నాదో.
1: ఇవరిదాకా చెప్పిన కథ నల్ల పోషమ్మ ఒగ్గు కథ మొదటి భాగం సంపూర్ణం. కథన కథకులు పూలే అంజన్న, నా ప్రియ

పోలే బీరయ్య, మరి జగ్గు పోలే లక్ష్మయ్య, డోలు పెద్దల్ల కుమార్, పెద్దల్ల గట్టయ్య, తాళం పెద్దల్ల బీరుమల్లు. మా గ్రామము నాగింపేట, మండల్ కన్నపల్లి, జిల్లా మంచిర్యాల. మంగళ.

ఇప్పటి వరకు మన పురాణాలు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం నాకింపేట గ్రామానికి చెందిన పోలే అంజన్న బృందం చెప్పిన నల్లపోచమ్మ ఒగ్గు కథ మొదటి భాగం విన్నారు. రేపు రాత్రి పదిగొట్టంగా జాతీయ సంగీత కార్యక్రమం వింటారు.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటని వినిపించే కార్యక్రమం. సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయితలలో వేటూరి గారు ఒకరు. కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వహించిన ఓ సీత కథ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన వీరు కొన్ని వేల పాటలకు రచన చేశారు. దానికి 6 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు వీరి పాటల రచయితకు గాను. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని అర్జించి పెట్టింది ఎవరికి అంటే వేటూరి గారికి అని చెప్పొచ్చు. ఇక వీరు తీసిన సినిమాలలో ఎక్కువగా కేవీ మహదేవన్, ఇళయరాజాలతో వేటూరి గారు అద్భుతమైన గీతాలను అందించారు. అందులో అడవి రాముడు, శంకరాభరణం, సిరిసిరి మువ్వ, సాగర సంగమం, సప్తపది, సీతాకోక చిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, ఇలా ఎన్నో సినిమాలు మన అందరినీ అలరించాయి. మరి ఇప్పుడైతే వీరు సంగీతం అందించిన కటకటాల రుద్రయ్య చిత్రం నుండి అయితే ఓ పాట వినేద్దాం.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మధురిమ మనసుకు హత్తుకుపోయే ఎన్నో మధురమైన పాటని వింటున్నారు. 1975లో శ్రీ విఠల్ ప్రొడక్షన్ పతాకంపై బి విఠలాచార్య నిర్మించిన సినిమా ఆడదాని అదృష్టం. జీవీఆర్ శేషగిరిరావు దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో జి రామకృష్ణ, మిక్కిరినేని రాధాకృష్ణమూర్తి ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రానికి సంగీతం ఎస్ హనుమంతరావు గారు అందించారు. మరి ఈ చిత్రం నుండి అయితే ఓ పాట వినేద్దాం. పి సుశీలమ్మ, బసవేశ్వర్ రామకృష్ణ పాడింది.

మీరు వింటున్నారు మధురిమ ఆయన పాటని వినిపించే కార్యక్రమం. 1984లో చతుర పత్రికలో ప్రచురించబడిన ప్రేమలేఖ అనే పొత్తూరి విజయలక్ష్మి నవల ఆధారంగా రూపొందించిన చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. ఇది ఒక రొమాంటిక్ కామెడీ చిత్రం అనే చెప్పాలి. ఆ కాలంలో ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించి తదనంతరం చాలామంది నటులు సినీ రంగంలో స్థిరపడడానికి ముఖ్యమైన ఆధారంగా

గెలిచిందనే చెప్పాల. దాదాపు ఫిలింఫేర్ అవార్డు సౌత్ మరియు నంది అవార్డును గెలుచుకున్న ఈ చిత్రంలో నరేష్ గారు మరియు పూర్ణిమ గారు వారి పాత్రల ద్వారా అందరి మనసుల్ని ఆకట్టుకున్నారు. ఈ సినిమాని తమిళంలో పొరుతం అనే పేరుతో రీమేక్ కూడా చేశారు. మరి ఈ చిత్రం నుండైతే ఓ పాట వినేద్దాం. సంగీతం పసుపులేటి రమేష్ నాయుడు గారు అందించారు. ఇప్పుడు వినే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, జానకమ్మ పాడింది, రచన వేటూరి.

మీరు వింటున్నారు మధురిమ, ఆయన పాటలు వినిపించే కార్యక్రమం. మరి ఇప్పుడైతే అల్లరి పిల్లలు చిత్రం నుండి ఓ మధురమైన పాటనైతే ఇప్పుడు విందాం.

ఇది ఇయాల్టి మధురిమ హాయన పాటల్ని వినిపించే కార్యక్రమం. రేపు రాత్రి 10:30 మరెన్నో హాయన పాటల్ని వింటారు మధురిమ కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9493921891. మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. రేపు పొద్దుగల 6 గంటల నుండి రాత్రి 11 గంటల దాకా ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలలో పొద్దుగల 7 గంటల 15 నిమిషాలకు అంబటాల సంగతులు కార్యక్రమంలో ఆంగ్లంపై పట్టు

సాధించడం ఎలా? విశ్రాంత డిగ్రీ కళాశాల అధ్యాపకుడు ఆర్ దేవేందర్ రావు బుడగం మధుబాబు సంభాషణలు 11వ భాగంలో, డైరెక్టర్ అండ్ ఇన్డైరెక్ట్ స్పీచ్ గురించి 2వ సంభాషణ వింటారు. ముచ్చటలో సాహిత్య అనుభవాల గురించి ఆదిలాబాద్కు చెందిన కథా రచయిత ఉపాధ్యాయుడు మన్నే ఏలియతో ముచ్చట 2వ భాగం వింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలినేన్. వీరితో పాటు పొద్దున 8:45 సింగడి పాటల కార్యక్రమం షురూ అవుతుంది. పొజ్జమట్టు 5:30 కతిందం పిల్లల కోసం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి వికటించిన సరదా కథ వింటారు. రచన చంద్రప్రతాప్ కంతేటి, చెప్తారు ఈ వరలక్ష్మి. మా తాత చెప్పిన మామంచి కథల సంపుటి నుండి చెరపకురా చెడేవు సహజ లక్షణం కథలు వింటారు. రచన బెల్లంకొండ నాగేశ్వరరావు, చెప్తారు ఎంవాణి. వీరితో పాటు పొజ్జమట్టు 6:20 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం చెప్పిన బాలనాగమ్మ బుర్రకథ 5వ భాగం వింటారు. రాత్రి 7:15 కిసాన్వాణి కార్యక్రమంలో మొండి జాతి కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ చౌహాన్తో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలినేన్. వీరితో పాటు రైతాంతరంగం కార్యక్రమంలో పాడితో స్థిరమైన ఆదాయం తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన యువ పాడి రైతు అందే యాదగిరితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేనిన్. రాత్రి 9:30 పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 12వ భాగంలో సంగీత సామ్రాజ్ఞి కిషోరి అమోట్కర్ గురించి విశేషాలు 2వ భాగం వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. 9:45 శామ్య గజల్లో హరిహరన్ పాడిన గజల్లు మొదటి భాగం వింటారు. పదిగొట్టంగా జాతీయ సంగీత కార్యక్రమం వింటారు. వీరితో పాటు 10:30 మధురిమ, అలాగే 7:45 ఉషార్ల జోరైన పాటల్ని, పొజ్జమట్టు 5 మాట చెప్పుండ్రి పాట ఇండ్రి కార్యక్రమంలో మీరు కొన్న పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారం కాబోయే కార్యక్రమాల వివరాలు.

పాటల కార్యక్రమాలకు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0873229581, మరొక నంబర్ 2300081.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 11:02 కావస్తుంది.

ఇంతటితో ఇవాళ కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల 6 గంటలకు 100.2 MHz పై కలుద్దాం. జై హింద్.